శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తారీఖు గురువారం. నిలయంలో సమయం 5:58 దాటి 44 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: శ్రోతలు, దేశభక్తి అనేది మాటల్లోనే కాదు, మన చేతుల్లోనూ కనిపించాలి. అందుకోసం మనం ఏం చేయాలి అంటారా? చెప్తా వినండి. వృధా చేయకూడదు విద్యుత్తును, నీటిని పొదుపుగా వాడాలి. కాలుష్యం చేయకూడదు, గాలిని కలుషితం చేసే పనులు తగ్గించాలి. పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. మరి శ్రోతలు, ఇంతవరకు ప్రబోధగీతం విన్నారు కదా. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: This is Akashvani, the news read by Ashish P. Abraham. PM Modi will inaugurate and dedicate to the nation 5 major development projects worth around 3,350 crore rupees in Ladakh today through video conferencing. The projects aim to strengthen connectivity, improve energy infrastructure, conserve cultural heritage and enhance water security in the region. PM will also address the gathering on the occasion. The Union Cabinet has approved the continuation of the National Social Assistance Program for 5 years from 2026-27 to 2030-31 with an outlay of 53,428 crore rupees. Information and Broadcasting Minister Ashwini Vaishnav made the announcement while briefing the media after the Union Cabinet meeting chaired by PM Modi in New Delhi. The National Social Assistance Program has been renamed as Pradhan Mantri Samajik Sahayata Yojana. Mr. Vaishnav said the assistance under the Disability Pension Scheme will be 375 rupees for beneficiaries up to the age of 79 years and 625 rupees for those aged 80 years and above.
2: The eligibility threshold for disability pension has been reduced from 80% to 40%. This means that persons with disabilities with a 40% disability will now also be eligible for the pension. Earlier, disability pension was provided only to individuals above the age of 18. Now, persons with disabilities will be eligible for the pension from birth. The number of beneficiaries is expected to increase significantly, with approximately 27 lakh persons with disabilities expected to benefit under this pension scheme. The total number of beneficiaries will rise to around 3 crore 20 lakh.
3: Ho jayegi.
1: Pension schemes for senior citizens and widows as well as the family benefits.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తిగీతాలు వింటున్నారు. మరి తరువాతి భక్తిగీతం విందామా?

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. సమయం 6:30 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత బెల్లంకొండ వరలక్ష్మి. విందామా?
1: విద్య, ఏకాగ్రత, వినయం విద్యకు జ్ఞానానికి సమానమైన వస్తువు. ఈ లోకంలో మరొకటి లేదు. మనం సన్మార్గంలో నడవాలంటే దానికి విద్య, జ్ఞానం రెండూ కావాలి. ఈ రెండూ ఎవరిలో ఉన్నాయో వారిని ఆశ్రయించి వాటిని పొందాలి. విద్య ద్వారా వ్యక్తి చరిత్ర నిర్మాణం అవుతుంది, జ్ఞానం ద్వారా శీలం నిర్మాణం అవుతుంది. ఇవి రెండు ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉన్నాయి. మనిషి నడవడికకు, వినయ విధేయతలకి, ఆచార వ్యవహారాలకి ఇవే కారణాలు. ఈ మంచి లక్షణాలున్నవారే బుద్ధిమంతులు. సుస్థిరమైన బుద్ధి కలవాడే బలవంతుడు. మానవ సమాజం బుద్ధిమంతుల మీదే ఆధారపడి ఉంది. వీరి ద్వారా సంపూర్ణమైన మానవతా విలువలతో కూడిన నైతిక సమాజాన్ని నిర్మించుకోవచ్చు. జ్ఞానం ద్వారా వివేకం కలుగుతుంది. దానివల్ల సత్యాసత్యాల విచక్షణ ఏర్పడుతుంది. అదే అతన్ని సన్మార్గంలో నడిపిస్తుంది. అజ్ఞానం, అంధకారం తొలగిపోవాలంటే జ్ఞానులను ఆశ్రయించాలి. తనకంటే తక్కువైన వారితో సావాసం చేయడం వల్ల లాభమేమీ లేకపోగా తానే అల్పుడైపోతాడు. తనతో సమానమైన వారితో స్నేహం కూడా విశేష లాభకారి కాదు. కాని తనకంటే శ్రేష్ఠులైన వారిని ఆశ్రయించడం వలన స్వయంగా వ్యక్తి విఘ్నతను పొందుతాడు. అందుకే గుణవంతులు, సాధువులు, మహాత్ములను ఆశ్రయించి ఉండటమే శ్రేయస్కరం. దీనికి నీతి శాస్త్రాల్లో ఒక దృష్టాంతం ఉంది. ఒక మహాత్ముడు భిక్షం కోసం ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి గృహలక్ష్మి భిక్ష పెట్టి

0: చేతులు జోడించి, "మహాత్మా, నాకు జ్ఞానోపదేశం చెయ్యండి" అని ప్రార్థించింది. అందుకు ఆ సాధువు, "అమ్మా, ఈరోజు కాదు, రేపు ఉపదేశం ఇస్తానని చెప్పాడు. అయితే రేపు మీరు మా ఇంటికే ముందు వచ్చి భిక్ష స్వీకరించండని కోరింది." అలాగే అని ఆ సాధు వెళ్ళిపోయాడు. తెల్లవారిన తర్వాత తన భిక్షాపాత్రలో చెత్తాచెదారం వేసుకుని ఆ గృహిణి ఇంటి ముందు నిలబడి "ఓం తత్సత్" అన్నాడు. సాధువు కోసం ఎదురు చూస్తున్న గృహిణి ప్రత్యేకంగా తయారు చేసిన పరమానాన్ని పాత్రలో వేయబోయింది. అందులో ఉన్న చెత్తను చూసి, "అయ్యా, ఇందులో వ్యర్థ పదార్థాలు ఉన్నాయని" చెప్పింది. "ఇట్లాంటి మురికిలో పాయసం వేస్తే చెడిపోదా? ఇలా ఇవ్వండి, శుభ్రం చేసి తెస్తానని" అంది. అందుకు ఆ సాధువు, "అమ్మా, దీన్ని శుభ్రం చేసిన తర్వాత పాయసం వేస్తే చెడిపోదు కదా. అట్లాగే నా ఉపదేశం వినేందుకు ముందు నీలోని చింతలనే చెత్తను, చెడు సంస్కారాలనే పేడను తొలగించుకో. ఆ తర్వాత జ్ఞానోపదేశమనే అమృతం అందులో వేయవచ్చు. అప్పుడే బుద్ధి వికసిస్తుంది, లాభం కలుగుతుంది. ఉపదేశం అనే అమృతాన్ని స్వీకరించాలంటే ముందుగా మనస్సును శుభ్రం చేసుకోవాలి. అందులోని కుసంస్కారాలని విడిచిపెట్టాలి. అప్పుడే జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది" అని ప్రబోధించాడు. బుద్ధి నశిస్తే మనిషికి సమస్తం నశిస్తుంది. సమస్త రోగాలకి మూల కారణం బుద్ధినాశనమే. దీనివలన శారీరక రోగాలే కాదు, సామాజిక, రాజకీయ, నైతిక, ఆర్థిక, ఆధ్యాత్మికమైన అనేక వ్యాధులు కలుగుతాయి. శ్రీకృష్ణ భగవానుడు బుద్ధి నాశనమైతే మహావినాశనం సంభవిస్తుందని ఉపదేశించాడు. సమస్త జీవన వ్యవహారాలకి బుద్ధి ప్రధానమైనది. జ్ఞానం వల్ల మనసు పవిత్రమవుతుంది, జీవనం సఫలమవుతుంది, సమాజంలో సమగ్ర వికాసం కలుగుతుంది. మన మనస్సుని హద్దులో ఉంచేదే బుద్ధి, మర్యాదల్ని అతిక్రమించకుండా చేసేదే బుద్ధి. నదులు హద్దు దాటనంత వరకు పచ్చగా కలకల్లాడుతాయి పంట పొలాలు. హద్దులు దాటితే గ్రామాలు, పట్టణాలు, పంటలు కూడా నాశనమైపోతాయి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత బెల్లంకొండ వరలక్ష్మి. వ్యాఖ్యాత బెల్లంకొండ వరలక్ష్మి గారు. నిలయంలో సమయం 6:35 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: ఉదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో వ్యవసాయంలో వేప ఉత్పత్తులు ఉపయోగాలు, అట్లే వరిలో కలుపు యాజమాన్యం అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

వ్యవసాయంలో వేప ఉత్పత్తులు ఉపయోగాలు అన్న విషయానికి వస్తే, పంటల సాగులో పోషణ అంటే పోషకాలను ఎరువుల ద్వారా అందించడం, సస్యరక్షణ అంటే చీడపీడల నుండి రక్షణ, ఇవి ముఖ్యాంశాలు. రెండింటికి ఉపయోగపడే వృక్ష సంబంధ ఉత్పత్తులలో అతి ముఖ్యమైనది వేప. వ్యవసాయంలో వేపను సహజ సేంద్రియ ఎరువుగాను జీవ సస్యరక్షణ మందుగాను వినియోగిస్తారు. వేప విత్తనాలు, బెరడు, ఆకులు వేప ఉత్పత్తులకు ముఖ్య వనరులు. వేప పిండి, వేప ద్రావణం, వేప నూనె, వేప గింజల కషాయం, వేప రసాయనాలు సస్యరక్షణకు ఉపయోగపడతాయి. వేపలో 40 రకాల క్రియాశీల రసాయనాలున్నాయి. వాటిని లిమినాయిడ్స్ అంటారు. వీటిలో ఉండే క్రిమి సంహారక గుణం కలిగిన రసాయనాల్లో అజాడిరక్టిన్ ముఖ్యమైంది. ఇది పనిచేసే విధానం, అజాడిరక్టిన్ వికర్షకంగా, విముఖకారిగా, వంద్యకారిగా పనిచేస్తుంది. దీని ఘాటైన వాసన, చేదు రుచికి పురుగులు పైర్లపై ఆశించడానికి ఇష్టపడవు. తినడానికి విముఖత చూపుతాయి. సంతానోత్పత్తిని కోల్పోయి గుడ్లు పెట్టే శక్తి తగ్గుతుంది. పిల్ల పురుగుల పెరుగుదల ఉండదు. పురుగు అన్ని జీవిత దశలపై ప్రభావం ఉంటుంది. అయితే పురుగు నాడీ వ్యవస్థ మీద గాని, జీర్ణ వ్యవస్థ మీద గాని అజాడిరక్టిన్ ప్రభావం చూపదు, కానీ హార్మోన్ల వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. దీని ఫలితంగా భావితరాల పురుగుల్లో వేప సంబంధిత సస్యరక్షణ మందుల పట్ల నిరోధక శక్తి పెంపొందదు. వేప రసాయనాల వల్ల పురుగుల సహజ శత్రువులకు ఎలాంటి హాని కలగదు. అది వృద్ధి చెంది చీడపీడలను అదుపులో ఉంచుతుంది. వేప ఉత్పత్తులు పురుగులను నేరుగా చంపకపోయినా వాటి నియంత్రణకు తోడ్పడతాయి.

వేప ఉత్పత్తుల్లో వేప నూనె విషయానికి వస్తే, వేపగింజల నుంచి తీసిన తైలం ఇది పర్యావరణ మిత్ర జీవ సంరక్షణ మందు. ఇది కీటకనాశినిగా, నల్లిపురుగుల సంహారిగా, నులిపురుగుల నాశినిగా ఉపయోగపడుతుంది. అంతేగాక వ్యవసాయ ఉద్యాన పంటల్లో, నారుమల్లలో, అలంకార పచ్చిక బయలలో, నేలరహిత పంటల సాగులో ఉపయోగిస్తారు. వేప నూనె నీటిలో కరగదు కాబట్టి కొద్దిగా సబ్బు పొడి నీటిలో కలపాలి. ఇది మొక్కలపై పిచికారీ చేయడం వల్ల కాయ తొలిచే పురుగులు, రసం పీల్చే పురుగులు, ఆకు తినే పురుగులను నియంత్రించవచ్చు. వేపపిండి విషయానికి వస్తే, వేపగింజల నుంచి నూనె తీయగా మిగిలిన పదార్థం వేపపిండి. ఇది సేంద్రియ ఎరువుగా, పురుగుల నివారణగా ఉపయోగపడుతుంది. దీనిలో అజాడిరెక్టిన్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల నులి పురుగుల నుంచి పంటను రక్షిస్తుంది. అందువల్ల కూరగాయ పంటల్లో విరివిగా ఉపయోగిస్తారు. వేపపిండి నేల కండిషనర్గా ఉపయోగపడుతుంది. వేపపిండి ద్రావణం విషయానికి వస్తే, నూనె తీయగా మిగిలిన పిండిలో ద్రావణం చేసి ఉపయోగించవచ్చు. ఇది కీటకనాశినిగా పనిచేస్తుంది. 10 కిలోల వేపపిండిని 200 లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టి మొక్కలపై పిచికారీ చేయాలి. దీన్ని చీని, నిమ్మ, నారుమడిలో పొలంలో ఆశించే ఆకుముడత, పేనుబంక నివారించవచ్చు. టొమాటో, వంగలో ఆకుముడత పురుగులను అరికట్టవచ్చు. వేపగింజల కషాయం విషయానికి వస్తే, 10 కిలోల వేపగింజలను మెత్తగా పొడి చేసి 200 లీటర్ల నీటిలో ఒక రోజంతా నానబెట్టి 200 గ్రాముల సబ్బు పొడి కలిపి బాగా కలయబెట్టి వడగట్టగా వచ్చిన కషాయాన్ని పంటలపై పిచికారీ చేస్తే తెల్లదోమ, ఆకుముడత సమర్థవంతంగా అరికడుతుంది. వేప ఆకుల విషయానికి వస్తే, వేపాకుల పొడిని కీటక వికర్షణకారిగా, నులిపురుగుల నియంత్రణకు, నేల కండిషనరుగా ఉపయోగిస్తారు. ఎండిన వేపాకులు లేదా పొడిని కలిపి ధాన్యం నిల్వ చేస్తే పురుగు పట్టదు. వేపాకుల కషాయంలో ముంచి ఆరబెట్టిన గోని సంచుల్లో నిల్వ చేసిన ధాన్యానికి పురుగు సోకదు. వేపాకులు పచ్చి ఎరువుగా పొలానికి వేసినందువల్ల సేంద్రియ పదార్థం, పోషకాలతో పాటు పురుగు నిరోధక ప్రయోజనాలుంటాయి. వేప కొబ్బరి పీచు పొడి మిశ్రమం విషయానికి వస్తే, ఇది బహుళ ఉపయోగాల ఉత్పత్తి. నారుమల్లలో, కుండీలలో దీనిని మాధ్యమంగా వినియోగించవచ్చు. కీటక వికర్షణకారిగా, నులిపురుగుల సంహారిగా కూడా పనిచేస్తుంది. చాలా నిదానంగా నేలలో కలిసిపోతుంది. పోషకాలను, నీటిని ఎక్కువ స్థాయిలో పట్టి ఉంచే గుణం ఉంది. నీటిని 65% వరకు ఆదా చేయవచ్చు. వేగంగా పునరావృతం కాగల ఉత్పత్తి. ఈ ఉత్పత్తిని సమర్థవంతంగా రీసైకిల్ చేసి కూరగాయల, పూల సాగులో వినియోగించడం వల్ల హాని కలిగించే రసాయన సస్యరక్షణ మందుల వినియోగం తగ్గించడం గాని, పూర్తిగా మానేయడం గాని చేయవచ్చు. ఎరువుగా చాలా నెమ్మదిగా పోషకాలను విడుదల చేస్తుంది. ఈ ఉత్పత్తిని కూరగాయల, పూల సాగులో, నేలరహిత పంటల సాగులో, నారుమల్లలో, సేంద్రియ ఎరువుల తయారీలో, కంపోస్టు, వర్మీ కంపోస్టు తయారీలో వినియోగిస్తారు. ఇక వరిలో కలుపు యాజమాన్యం విషయానికి వస్తే, వరిలో ముఖ్యంగా గట్ల మీద కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త పడడం వల్ల తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. నేల తయారీలో జాగ్రత్త తీసుకుని చేనులో ఎత్తుపల్లాలు లేకుండా చూసుకుంటే సరైన నీటి యాజమాన్యంతో కలుపు ఉధృతిని చాలా వరకు అరికట్టవచ్చు. నేరుగా వెదజల్లే పద్ధతిలో విత్తిన 3వ రోజు నుండి, నాట్లు వేసిన 10 రోజుల నుంచి కలుపు సమస్య మొదలవుతుంది. నారుమడిలో విత్తిన 7 నుండి 8 రోజుల్లో కలుపు నివారణకు 1.5 లీటరు బ్యూటాక్లోర్, లేదా విత్తిన 14 నుండి 15 రోజుల్లో కలుపు నివారణకు సైహలోపాల్ బ్యూటైల్, లేదా 20 నుండి 25 రోజులప్పుడు 400 గ్రాముల 2,4-D సోడియం లవణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. ప్రధాన పొలంలో అయితే నాట్లు వేసిన 3 నుండి 5 రోజుల్లోపు ఎకరాకు 500 మిల్లీలీటర్ల ప్రిటిల్లా క్లోర్, లేదా 500 మిల్లీలీటర్ల అనిలోఫాస్, లేదా 35 నుండి 50 గ్రాముల ఆక్సాడయార్జిల్ పొడి మందును 500 మిల్లీలీటర్ల నీటిలో ద్రావకంగా తయారు చేసిన దానిని, ఏదో ఒక మందును 20 కిలోల పొడి ఇసుకతో కలిపి పొలంలో చల్లుకోవాలి. నేరుగా వరి విత్తే విధానంలో ఎకరాకు 80 గ్రాముల పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్, లేదా 35 నుండి 50 గ్రాముల ఆక్సాడయార్జిల్ పొడి మందులను 5 నుండి 7 రోజుల్లో పిచికారీ చేయాలి. నాటిన 1 వారం రోజుల్లోపు గుళికల రూపంలో ఎకరాకు 4 కిలోల బెన్సల్ఫ్యూరాన్ ఇథైల్ ప్లస్ ప్రిటిలాక్లోర్ కలయికతో వచ్చిన గుళికలను చల్లుకోవాలి. పంట ఎదిగే దశలో గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 400 మిల్లీలీటర్ల సైహలోపాబ్

0: టైల్ 15 నుండి 20 రోజులప్పుడు లేదా ఎకరాకు 50 గ్రాముల ఇథాక్సిసల్ఫ్యూరాన్ మందును 20 నుండి 25 రోజులప్పుడు పిచికారీ చేయాలి. వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 2-4 డి సోడియం సాల్ట్ లేదా 500 గ్రాముల 2-4 డి ఇథైల్ ఎస్టర్ను 20 నుండి 25 రోజులప్పుడు పిచికారీ చేసి కలుపు సమస్యను అరికట్టవచ్చు. ఒకవేళ గడ్డిజాతి మొక్కలు వెడల్పాటి మొక్కలు రెండూ సమానంగా ఉంటే ఎకరాకు 100 మిల్లీలీటర్ల బిస్పైరిబ్యాక్ సోడియం లేదా 8 గ్రాముల మెట్సల్యూరాన్ మిథైల్ ప్లస్ క్లోరోమ్యూరాన్ ఇథైల్ కలయికతో వచ్చిన మందును పిచికారీ చేయాలి.
1: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు శ్రోతలు. 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం 8:35 కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ కెఎస్ఆర్ చక్రవర్తి గారు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. మరి తప్పక వినండి శ్రోతలు. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఇక వార్తల వివరాలు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాస్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ మేళాని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలనేది ముఖ్య సంకల్పం. డైలీ 1000 మందికి, అంటే నెక్స్ట్ 15 రోజుల్లో 15,000 మంది డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్. దీంతో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలు స్ఫూర్తి పొందటం, వాళ్లు కూడా ఈ విధంగా చేసుకోగలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం.
0: అలాగే సరస్ మేళాపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: నేషనల్ లెవెల్లో ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది సరస్ మేళా వల్ల డ్వాక్రా సంఘాలకు వస్తుంది. ఒక మహిళ తన సొంత ఇంట్లో, సొంత ఊర్లో, గ్రామీణ ప్రాంతంలో తయారు చేసినటువంటి ఉత్పత్తిని సరస్ లో గానీ సక్సెస్ఫుల్ గా చేయగలిగితే స్వస్థలం ఉన్నటువంటి గ్రామంలో కూడా 10 మంది ఇన్స్పైర్ చేయడానికి కూడా ఒక అవకాశం కింద ఇది ఉపయోగపడుతుందని సరస్ మేళా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్టపతికి రాష్ట హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రాష్టపతికి వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించగా హోంమంత్రి అనిత అమ్మవారి శేషవస్తాలను రాష్టపతికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠ విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను వెల్లడించారు. 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 నవంబర్ నిర్వహించనుండగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
1: ఎలక్షన్ ఆఫీసర్ 16:10 లాస్ట్ డేట్ నామినేషన్స్ రిసీవ్ చేయడానికి 18:10 నామినేషన్ ఇన్స్టిట్యూట్ ని 19:10 అర్బన్ లోకల్ బాడీస్ లో అపీల్స్ కి ప్రొవిజన్ లేదు. విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 21 నాడు. ఎలక్షన్ 28:10 రిపోల్ ఏమైనా రిపోల్ కి రికమెండేషన్ వస్తే 29:10 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 30:10 ఇండైరెక్ట్ ఎలక్షన్ అక్కడ ఇదే డిప్యూ మేయర్ తర్వాత డిప్యూ చైర్పర్సన్ జరగాలి.
0: ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పంటలు ఎండిపోకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, కోతలు విధించరాదని అధికారులను ఆదేశించారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం నిన్న పరిశీలించింది. ఇప్పటికే 7 సార్లు ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు ప్రస్తుతం 8వ సారి పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించగా, ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విదేశీ నిపుణులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి వివరాలను అందిస్తారు.
2: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమును పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సౌందర్యం, జ్ఞానం, కరుణ, శక్తికి ప్రతీకగా లలితా త్రిపుర సుందరీదేవి పూజలు అందుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. కాగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు అలిగిన బతుకమ్మను పూజిస్తున్నారు. తెలంగాణలో చేనేత జౌళి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన సంస్థలతో 2 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్లో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్తో మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందాల ద్వారా టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో పరిశోధన అభివృద్దికి ప్రోత్సాహం అందించడంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి

దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్దిలో కీలకపాత్ర పోషించి భారత మిసైల్ మ్యాన్గా గుర్తింపు పొందారు. 1998 నిర్వహించిన పొక్రాన్-2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. వాతావరణం. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారత్కు వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్లో గత రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా విడుదల చేశారు. ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న, పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अष्टसप्तति दिवसानां वेतन समतुल्यं पीएलबी इति उत्पादकता सम्बद्ध प्रोत्साहन धनम् अनुमोदितम्। मन्त्रिमण्डलस्य उपवेशनानन्तरं सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः वार्ताहरान् संसूचितवान् यत् अस्य धनस्य वितरणाय प्रशासनेन 90,000 कोटिरुप्यतोप्यधिका राशि आवंटिता अस्ति। केन्द्रीय मन्त्रिमण्डलेन अस्माद् वर्षादारभ्य पञ्चवर्षपर्यन्तं राष्ट्रिय सामाजिक सहायता कार्यक्रमस्य निरन्तरतायै अनुमोदनं प्रदत्तम्। अस्य कार्यक्रमस्य कृते 28,000,453,000 कोटिरुप्यकाणां व्ययः निर्धारितः अस्ति। अस्य राष्ट्रिय सामाजिक सहायता कार्यक्रमस्य नाम परिवर्त्य प्रधानमन्त्री सामाजिक सहायता योजना इति कृतमस्ति। श्रीवैष्णवः दिव्यांग पेंशन योजना इत्येताम् आलक्ष्य अवदत् यत्
1: दिव्यांगजनों के लिए जो पहले 80% थ्रेशोल्ड था डिसेबिलिटी पेंशन में एलिजिबिलिटी के लिए, उसको आधा करके 40% पर भी अब दिव्यांग पेंशन दिया जाएगा। पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था, अब जन्म से ही दिव्यांग जन को पेंशन में कवर किया जाएगा। 27 लाख दिव्यांगजन लाभार्थी होंगे। टोटल लाभार्थियों की संख्या बढ़ के करीब 3,20,00,000 हो जाएगी।
0: कृषि कृषक कल्याण विभागः अद्य नवदिल्ल्याम् अस्य वर्षस्य महिला कृषक दिवसस्य राष्ट्रिय स्तरीयं कार्यक्रमस्य आयोजनं करिष्यति। अस्य आयोजनस्य उद्देश्यं भारतीय कृषिक्षेत्रे महिलानां योगदानस्य सम्मानः अस्ति। भारत ऋतु विज्ञान विभागेन अद्य हरियाणा, चंडीगढ़, पंजाब, दिल्ली, केरलम, माहे, तमिलनाडु, पुदुचेरी चेत्येतेषु स्थलेषु अतिवृष्टेः संभावनां दृष्ट्वा नारंग वर्णपरा संचेतना प्रकाशिता। पुरुष क्रिकेट क्रीडायां गतरात्रौ हैदराबादे आयोजितायां चतुर्थायां 20-प्रति20 अन्ताराष्ट्रिय स्पर्धायां वेस्टइंडीज दलेन भारतं 24 धावनांकैः पराजितम् इति वार्ताः।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో టైం 7:12. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఆకాశవాణితో అనుబంధం. ఆకాశవాణి పూర్వపు తాత్కాలిక అనౌన్సర్ మరియు ప్రయక్త కొత్తకోట రామకృష్ణ గారితో సంభాషణ. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు డాక్టర్ కెఎస్ఆర్ చక్రవర్తి గారు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:05 హలో ఆకాశవాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల ప్రసారం. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 12:40 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:10 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చిన మాటలు పాటల కార్యక్రమం. సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్ డే గురించి వివరణ. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

సమాచారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 ముందుగా అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం గురించి వివరణ, అనంతరం భక్తి కుసుమాలు, భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 చిత్రకుసుమాలు. ఇక 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానముంటుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ పిటిజీ రంగా రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు, చిత్రగీతాల కార్యక్రమం. ఇక 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఇక 10:00 వ్యాసపీఠం, మహాభారతంలోని శాంతి పర్వం మొదటి భాగం. 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధురగీతాల కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

చదువుతున్నది నీలాల శరణ్య. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నిన్న విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట హోంమంత్రి మంగాలపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి షీనానాయక్ ఆలయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట మంత్రులు రాష్టపతికి స్వాగతం పలికారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, సాంకేతికత, భద్రత, ఇంధనం, విద్య తదితర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లేలోని కుషోక్ బకుల రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణం

0: నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇది వృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వశాఖ తెలిపింది. రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూనే భారత్ ప్రపంచ ఆహార భాండాగారంగా మారేందుకు సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అగ్రివిజన్ 10వ జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ 2014 నుంచి 2024 మధ్య ఆహార ఉత్పత్తి 49% పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని అన్నారు. రైతుల ఆదాయాలను, ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని అన్నారు. కేవలం ధాన్యం సాగుపైనే ఆధారపడకుండా బహుళ వ్యవసాయ కార్యకలాపాలను సమగ్రపరచాలని రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి వాటిని వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు.
1: హమారే జో లక్ష్య హై ఉత్పాదన్ బడానా, ఉత్పాదన్ కి లాగత్ ఘటానా, ఉత్పాదన్ కి ఠీక్ దామ్ దేనా, నుక్సాన్ హో జాయే తో భర్పాయి కర్నా, కృషి కా విభిదీకరణ, వాల్యూ ఎడిషన్ ఔర్ ప్రాకృతిక ఖేతి ఇస్ ధర్తీ కో, ఇస్ మాటీ కో ఆనే వాలి పీఢియో కే లియే భీ సురక్షిత రఖనా హై. హమ్ ఇత్నే స్వార్థీ నహీ హో సక్తే కి అనియంత్రిత కెమికల్ ఫర్టిలైజర్ కీటనాశకో కా ఉపయోగ కర్కే మాటీ కే స్వాస్థ్య ఖరాబ్ కర్ దే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ చెల్లింపు కోసం ప్రభుత్వం 2,009 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించిందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గాను మొత్తం 17,951 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్మెన్లు, మంత్రిత్వశాఖ సిబ్బందితో సహా గ్రూప్ సి రైల్వే సిబ్బంది దీని పరిధిలోకి వస్తారని మంత్రి తెలిపారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్లపాటు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మొత్తం 53,428 కోట్ల రూపాయల బడ్జెట్తో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: వేగంగా మారుతున్న యుద్ద స్వభావం నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ది, ఉన్నతీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగానికి చెందిన అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి కాన్పూర్ నిర్వహించిన నిధుల సేకరణ ప్రచార ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏఐ, అటానమస్ సిస్టమ్స్ తదితర సాంకేతికతలు సైనిక గతిని పునర్నిర్మిస్తున్నందున స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. విద్యా పరిశోధనను రక్షణ పరిశ్రమల అవసరాలతో అనుసంధానించడం ద్వారా ఐఐటీలు గణనీయమైన సహకారం అందించగలవని మంత్రి అన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఉన్నత విద్య, పరిశోధన సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 3 రోజుల పాటు యుఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించేందుకు జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అబుదాబిలో జరిగే రైజినా మిడిల్ ఈస్ట్ కార్యక్రమం 2వ ఎడిషన్లో జరిగే చర్చల్లో జయశంకర్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్ల

0: లో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా తిలక్ వర్మ 43 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరపున కీమోపాల్ 5 వికెట్లు తీశారు. అంతకుముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 50 బంతుల్లో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో సహా మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4 స్థానంలో నిలిచింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో టైం 7:15 దాటి 22 సెకండ్లు. ఇప్పుడు వింటారు

0: శ్రోతలు, ప్రభాతరేఖల కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఆకాశవాణితో అనుబంధం, ఆకాశవాణి పూర్వపు తాత్కాలిక అనౌన్సర్ మరియు ప్రయోక్త కొత్తకోట రామకృష్ణ గారితో సంభాషణ, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇవి వింటారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినేయండి.
1: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి, యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: చరిత్రలో ఈరోజు శ్రోతలు, ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఒక సాధారణ కుటుంబంలో పుట్టి తన కృషితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.

బాల్యంలో వార్తాపత్రికలు పంచుతూ తన జీవితాన్ని ప్రారంభించి భారతదేశ అత్యున్నత పదవిని చేరుకున్నారు. అవునండి, మీరు ఊహించింది సరైనదే. వారే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. వీరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. కలాం గారు 1931 అక్టోబర్ 15వ తేదీ తమిళనాడులోని రామేశ్వరంలో జైనులాబ్దీన్ ఆషియమ్మకు జన్మించారు. వీరు గొప్ప శాస్త్రవేత్త. భారతదేశ క్షిపణి అంతరిక్ష పరిశోధన రంగాల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషించారు. అందుకే కలాం గారిని మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. వీరు 2002 నుండి 2007 వరకు భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. యువతకు ఎంతో ఇష్టం, ఎందుకంటే వీరు తన సందేశాల ద్వారా యువతను ప్రోత్సహిస్తారు. మరి వీరి సందేశాల్ని మనం తప్పక స్మరించుకోవాలి కదా, వినేయండి. అవేంటంటే, కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకోండి. గొప్ప లక్ష్యాన్ని పెట్టుకోండి, దాన్ని సాధించే వరకు విశ్రమించకండి. విజయం సాధించాలంటే ముందుగా అపజయాన్ని ఎదుర్కోవడం నేర్చుకోండి. శ్రోతలు, చరిత్రలో ఈరోజు భూపతిరాజు విస్సన్రాజు గారి జననం. వీరు ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యారంగ అభివృద్ధికి కృషి చేసిన మహానుభావులు. బివి రాజుగారు 15 అక్టోబర్ 1920 ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కుముదవల్లి గ్రామంలో జన్మించారు. వీరు తన కృషి, పట్టుదల, దూరదృష్టితో పారిశ్రామిక రంగంలో విశేష గుర్తింపు పొందారు. అలాగే విద్యారంగ అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. విద్య ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేశారు. అలాగే అమెరికాలోని రాజుగారు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. అలాగే అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మేనేజ్మెంట్ విద్యను కూడా అభ్యసించారు. వీరు చేసిన విద్యాసంస్థల అభివృద్ధికి వీరి సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డును పొందారండి. వీరి జీవితం మనకు కష్టపడి పనిచేయడం, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, సమాజానికి సేవ చేయడం వంటి గొప్ప విలువలను నేర్పిస్తుంది. ఇది ఈరోజు చరిత్రలో ఈరోజు.

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
2: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान.
3: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి. SBI బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం. మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో SBI.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠం?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సార్థి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు, ఆకాశవాణితో అనుబంధం. ఆకాశవాణి పూర్వపు తాత్కాలిక అనౌన్సర్ మరియు ప్రయోక్త కొత్తకోట రామకృష్ణ గారితో సంభాషణ వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. విందామా?
2: శ్రోతలకు నమస్కారం. 3 దశాబ్దాలుగా ఆకాశవాణిని తన జీవితంలో ఒక భాగంగా చేసుకుని చిన్ననాటి నుంచి రేడియోతో ఏర్పడిన అనుబంధాన్ని క్రమంగా ఆకాశవాణిపై అభిమానంగా మార్చుకొని ఆ తరువాత ఆత్మీయ బంధంగా మలుచుకొని ఎన్నో సంవత్సరాలుగా ఆకాశవాణి కార్యక్రమాలని వింటూ తమ జీవితంలోని ఎన్నో మధురమైన క్షణాలకు రేడియోని సాక్షిగా చేసుకున్నారు మన శ్రోత కొత్తకోట రామకృష్ణ గారు. అనంతర కాలంలో 1996 సంవత్సరంలో వీరు ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో క్యాజువల్ అనౌన్సర్గా పనిచేశారు. ఆ తరువాత వివిధ మీడియా సంస్థల్లో తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. వీరు ఆకాశవాణితో తమ అనుబంధాన్ని పంచుకోవడానికి మనతో పాటు ఇప్పుడున్నారు. నమస్కారం అండి రామకృష్ణ గారు.
3: నమస్కారం సార్.
2: సార్, ముందుగా మీ బాల్యంలో మీకు మొదటిసారి రేడియో విన్న అనుభవం గుర్తుందా?
3: చాలా గుర్తుంది. అసలు ఆకాశవాణి అని పేరు వింటేనే మనసు పరవశిస్తుంది. ముందుగా నేను రేడియో చిన్నప్పటి నుంచే వినేవాణ్ణి. అంటే 1వ తరగతి 6వ తరగతి ఆనాడు జస్ట్ 80s. ఆ 80s లో నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆకాశవాణిలో కొన్ని ప్రోగ్రామ్స్ మార్నింగ్ బయలుదేరేటప్పుడు, స్కూల్కు బయలుదేరేటప్పుడు అప్పుడు కూడా ఇంట్లో రేడియో మోగుతూ ఉండేది. ఈ రేడియోలో కొన్ని యాడ్స్ అయితే మనకు ఉత్సాహం గొలిపేలా ఉండేటివి. అటువంటి పాటలు తర్వాత యాడ్స్ ఇటువంటివన్నీ కూడా ప్రసారమవుతూ ఉంటే ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ టైంకి రెడీ అయిపోవాలి, ఈ టైంకి స్కూల్కి పోవాలి అనేది కూడా ఒక టైం అనేది కూడా మనకు రేడియో నుంచే నాకు వచ్చేదన్నమాట. అప్పుడు ఇంట్లో రెగ్యులర్గా రేడియోతోనే అనుబంధం అనేది, అప్పుడు టీవీలు లేవు, ఓన్లీ రేడియోనే. ఆ రేడియోలో కూడా తెల్లవారుతో విన్నాము అంటే ఆ టైంకి బయలుదేరాలి, అంటే స్కూల్కి ఒక టైం ఉంటుంది, ఆ టైం లోపల అంటే 8:30 లోపల ఈ యాడ్ వస్తుంది, ఈ పాట వస్తుంది, ఇవన్నీ వినేసి వెళ్లేవాళ్ళం. అలా వెళ్ళి వచ్చాక మళ్ళా దాంతోనే ఒక అనుబంధం, మళ్ళీ ఈవినింగ్ అయినా కూడా ఈవినింగ్ మిద్దెపైన కూర్చొని వెన్నెలను చూస్తూ రేడియో ఇంట్లో వాళ్ళందరూ వినేవాళ్ళు. ఆ టైంలో అందరూ ప్రశాంతంగా ఒక ఆస్వాదించే ఒక మధురమైనటువంటి జ్ఞాపకం ఇప్పటికి కూడా గుర్తే. కొన్ని పాటలు అలా పెట్టేసి పాత పాటలే వస్తూ ఉండేటం అనమాట. అవి ఎలా ఉంటాయంటే ఒకప్పుడు ఇప్పుడులాగా వచ్చే పాటలు కాదు. ఆ పాటలు వింటేనే అది చిన్న పెద్ద అందరూ హ్యాపీగా అది వింటూ అలాగే నిద్రలోకి జారుకునేవారు. ఆ రేడియోలు, ఆ ట్రాన్సిస్టర్లు చిన్న చిన్నవి, దాంట్లో బ్యాటరీలు వేసుకుని వినేవాళ్ళం. ఒకప్పుడు కరెంటు కూడా లేదనుకుంటా. ఒకప్పుడు నాకు 3rd క్లాస్ ఉండేటప్పుడు కరెంటు వచ్చింది అప్పటికప్పుడు, కానీ బ్యాటరీలతోనే రేడియోలు, అప్పుడు ట్రాన్సిస్టర్లు చిన్న చిన్నవి వాడేవాళ్ళం. ఆ రేడియోలు అంటే ఓపెన్ ప్లేస్ లో కూర్చొని, ఓపెన్ ప్లేస్ లో పడుకొని మనం పనులు చేసుకుంటూ ఇలా రేడియోతో ఒక హ్యాపీనెస్ ఉండేది. నాకు మనసులో అనిపించేది ఈ రేడియోలో మాటలు వస్తూ ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారు, చిన్న చిన్నగా ఉంటారేమో అని అనుకునేవాడిని. అది మాత్రం మర్చిపోలేని అనుభూతి. ఎప్పుడైనా రేడియో అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, ఒక దానికంటూ ఒక ప్లేస్ ఏదో ఉంటుంది కదా, మరి అక్కడ చూడొచ్చా, అది ఎలా ఉంటారు రేడియోలో మనుషులు అనేది ఒక విచిత్రమైనటువంటి అనుభూతి నాకు కలిగేది.
2: సార్, మరి మొదటిసారి మీరు ఈ రేడియో ప్రాంగణంలో ఎప్పుడు అడుగు పెట్టారు? మరి మీరు మీ కార్యక్రమాన్ని రేడియోలో మొదటిసారి మన శ్రోతలకు ఎప్పుడు వినిపించారు?
3: అది 1996 సార్. ఇంట్లో ఏదో పని చెప్తే ముత్యాల రెడ్డిపల్లి, అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వస్తూ ఉన్నాను. మేము ఉండేది పల్లి థియేటర్ దగ్గరే. అక్కడికి వస్తూ ఉన్న సందర్భంలో రేడియో స్టేషన్ చూసి కాసేపు అక్కడే నిల్చొని చూస్తూ ఉండేవాడిని. చూస్తూ కాసేపు ఒక 2 మినిట్స్ ఏమో నిల్చొని చూస్తూ ఉన్నాను సైకిల్ మీద. సరే, లోపల నుంచి ఇంజనీర్స్ వచ్చారు. అప్పుడు రజనీకాంత్ రెడ్డి గారని స్టేషన్ ఇంజనీర్ అనమాట. ఆయన జస్ట్ ఆప్యాయంగా పలకరించారు, ఏం బాబు ఏం అలాగే చూస్తూ ఉన్నావు అనేసి అన్నారు. ఏలే సార్, రేడియో అంటే ఎలా ఉంటుందో చూడాలనేసి మేము చూడొచ్చా అనేసి అన్నాను. అయ్యో తప్పకుండా, రేపు మార్నింగ్ నువ్వు వచ్చేసేయి, నేను మొత్తం చూపిస్తాను, పరిచయం చేపిస్తాను అనేసి అన్నారు. మరుసటి రోజు వచ్చాను. వస్తే ఆయన చక్కగా రిసీవ్ చేసుకున్నారు, అన్ని చూపించారు. రేడియో స్టేషన్ ఇలా ఉంటుంది, ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, అనౌన్సర్లు ఉంటారు, ఇక్కడ పాటలు ఉంటాయి అనేసి పాపం అన్ని చూపించారు. సరే, అదంతా అయ్యాక మళ్ళా పలకరించారు.

0: ఇప్పుడు నేను కవితలు కొన్ని రాశాను సార్ అనేసి అంటే, అయ్యో తప్పకుండా దాన్ని కూడా ప్రసారం చేస్తాము అనేసి చెప్పారు. మళ్ళా ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్ లో పరిచయం చేశారు. అప్పుడు కొన్ని కొన్ని కవితలు విని అది కూడా రికార్డ్ చేసి చెప్పారు.
1: మరి మీరు రేడియోలో మీ స్వరంలో ప్రసారమైన మీ మొదటి కవిత మీకు గుర్తుందా?
0: గుర్తుంది సార్.
1: ఒక్కసారి మన శ్రోతలతో అది పంచుకుంటారా?
0: తప్పకుండా సార్. అప్పుడేంటంటే, యాక్చువల్ గా కవితలు అనేది స్టార్ట్ అవ్వడం అంటే నేను కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న కవితలు, ముఖ్యంగా న్యూ ఇయర్ వస్తుందంటే చాలు ఏదో ఒకటి రాసేది అలవాటు అనమాట. ఫస్ట్ కవిత మాత్రం అదే, వచ్చింది నూతన సంవత్సరం, తెచ్చింది శుభాల ఉత్సవం, ప్రతి నోట విష్ అనే పదం వినిపిస్తుంది ఈ దినం అని నాలుగు పాదాలతో ఒక చిన్న కవిత ప్రాసతో రాశాను. అది మొదటి కవిత. అది మన ఆకాశవాణిలో మొట్టమొదటిసారిగా ప్రసారమైంది.
1: మరి అనంతర కాలంలో మీరు శ్రోత నుంచి ఒక వ్యాఖ్యాతగా ఎలా మారారు?
0: ఆ కవితల నుంచి మళ్ళా నేను కథానికి కూడా రాద్దాము అనేసి అనిపించింది. అప్పుడేంటంటే, ఏదో ఒక మెసేజ్ తో మనం వెళ్ళాలి. ఏ ఒక కార్యక్రమం చేసినా దాంట్లో ఒక మెసేజ్ అంటూ ఉంటది. దాంట్లో సెంట్రల్ పాయింట్ పొదుపు, దేశ పురోభివృద్ధి, ఇది టార్గెట్ గా పెట్టుకుని ఒక మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అనే కథానిక ఒకటి రాశాను. అందులో స్టోరీ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చదువుకుంటారు. పెద్ద అయ్యాక వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు వియ్యంకులుగా బంధువులుగా మారుతారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల మ్యారేజ్ ని చక్కగా ఆదర్శ భావాలతో, వాళ్ళుండేది కూడా ఆదర్శ్ నగర్ అనే ఒక ఏరియాలో ఉంటారు, పేరుకు తగినట్లుగానే వాళ్ళు ఆదర్శవంతమైన భావాలతోనే ఆ కాలనీలో ఉంటారు. ఆ కాలనీలో ఉండేవాళ్ళు వీళ్ళు స్కూల్ మేట్స్ గా ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్ళు వియ్యంకులవుతారు, బంధువులవుతారు. అలా వాళ్ళు ఆదర్శవంతమైన పెళ్లి కూడా చేస్తారు. దాంట్లో నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఇలా చేయాలి పెళ్లి అనేది, అనవసరమైన అలంకారాలు అనవసరమైన ఆర్భాటాలకు లేకుండా దూరంగా ఉంటూ ఇలా చేయడం వల్ల మనం ఏదైతే సంపద ఉందో వాళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇచ్చినట్లయితే అది మన దేశ పురోభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది అనే ఒక ఆదర్శమైనటువంటి మెసేజ్ దాంట్లో ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక ఫంక్షన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనం ఏదైతే ట్రెడిషన్స్ ఉన్నాయో అవి పాటిస్తూనే మనము దేశ పురోభివృద్ధికి కూడా కొంత ఉపయోగపడాలి. అనవసరంగా వృధా చేయకూడదు మన యొక్క ఖర్చులు కావచ్చు, ఈ యొక్క ఫంక్షన్ వ్యయం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అట్లనే మనం సంస్కృతిని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మనం పెళ్లి అంటే పెళ్లిలో దైవంతో మనం ప్రారంభిస్తాం, పూజలు చేస్తాం, అవన్నీ కూడా చేయాలి. కానీ అనవసరమైన ఆర్భాటాలు మాత్రం ఎక్కువ లేకుండా తగ్గించుకోవాలి అనేది కాన్సెప్ట్ అనమాట.
1: సార్, మరి మీరు ఒక కవిగా రచయితగా ఆకాశవాణిలో మీ కార్యక్రమాలు ప్రసారం చేశారు. అనంతర కాలంలో ఇక్కడ ఒక క్యాజువల్ అసైనీగా మీరు పనిచేశారు. మరి ఇక్కడ ఆ అవకాశం మీకు ఎలా లభించింది?
0: యాక్చువల్గా ఈ యొక్క కవితలు తర్వాత ఈ కథానికలు ఇవి రాస్తూ తదుపరి కాలంలో మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో క్యాజువల్ అనౌన్సర్స్ అసైన్మెంట్ అనేది విన్నాను. అది విన్నప్పుడు అప్లై చేశాను సార్. అప్లై చేసినప్పుడు దాదాపు 150 మెంబర్స్ వరకు వచ్చారు. ఆ 150 మెంబర్స్ లో భాష పరిజ్ఞానం, తర్వాత వచ్చి వ్యాఖ్యానం, తర్వాత వచ్చి మన యొక్క రచనా శైలి, ఇవన్నీ కూడా చూశారు. అంటే రిటెన్ టెస్ట్, వాయిస్ టెస్ట్ ఇవన్నీ చేశారు. ఈ రెండిట్లో మంచి మార్కులే వచ్చాయి. 7 మంది సెలెక్ట్ అయ్యాం సార్. 7 మందిలో నాకే ఫస్ట్ డ్యూటీ కూడా ఇచ్చారు. ఎందుకంటే వాయిస్ బాగుంది అనేసి అప్పుడు ఉన్నటువంటి మల్లేశ్వరరావు సార్ గాని ప్రోత్సహించారు, రాజారావు సారు, రాఘవరెడ్డి సారు, వీళ్ళంతా కూడా ఉన్నారు తదుపరి కాలంలో.
1: మరి మీరు మొదటిసారి ఆకాశవాణిలో మీ అనౌన్స్మెంట్ ఇచ్చిన ఆ క్షణం గుర్తుందా? మీకు ఎలా అనిపించింది?
0: అయ్యో చాలా అసలు మర్చిపోలేని అనుభూతి. ఎందుకంటే హృదయం పరవశిస్తుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, చిత్రగీతాలు వింటారు. ముందుగా లంకేశ్వరుడు చిత్రం కోసం మను ఎస్ జానకి పాడిన పాట వింటారు. ఇలా చెప్పేవాడిని అప్పుడైతే చాలా వరకు. ఇంకొకటి ఏమంటే, ఒక పాట వేశాక మన కన్సోల్ లో కూర్చొని ఎవ్వరూ ఉండరు, నేను అనౌన్సర్ ఒక్కరే ఉంటారు. ఆ ఉన్నప్పుడైతే ఒక ఆడియో పెద్ద స్పీకర్ అనమాట, ఆ స్పీకర్ లో ఒక సాంగ్ విన్నాము అంటే అసలు బూమ్స్ మన బాడీ అట్లే జలవరించేది, అంత బాగుండేది, ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే డ్యూటీ, ఆల్ ఇండియా రేడియో డ్యూటీ అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది అవి రాసుకునేవాళ్ళం. నెలకు అప్పుడు 5 డ్యూటీలు 6 డ్యూటీలు వచ్చేది. దాంట్లో మళ్ళా ఆ డ్యూటీ వస్తుందంటే ఆ రోజు ఇంకా ఏ వర్క్స్ ఉండవు అనమాట. అంత బాగా కాన్సన్ట్రేషన్ గా సాంగ్స్ సెలక్షన్ గాని మంచి సాంగ్స్ వేయడం, అంటే సమయానికి అనుగుణంగా పాటలు వేయడం. అంటే ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, వర్షం సంబంధించిన పాటలు అప్పుడు వేయడం, అట్లా సందర్భానికి అనుగుణంగా. ఇప్పుడు దేశంలో కొన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, ఆ ఉత్సవాలు పండుగలు వాటికి సంబంధించిన పాటలు కూడా

0: సెలెక్ట్ చేసుకోవడం, అవి వేసుకోవడం ఇట్లాంటివి.
1: మరి ఇప్పుడు ఈ పాటలతో పాటు ఆ రోజుల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఏవైనా మీకు గుర్తున్నాయా?
0: చాలా వరకు గుర్తున్నాయి సార్. అప్పుడు హరివిల్లు అనే కార్యక్రమం కూడా క్యాజువల్ అనౌన్సర్ గా ఉంటూనే అవుట్ బ్రాడ్కాస్టింగ్ చేసేవాళ్ళం. దాంట్లో ప్రొడక్షన్ బయట వెళ్లి ఇంటర్వ్యూస్ చేసుకుని వచ్చేవాళ్ళం. హరివిల్లు అనే ప్రోగ్రామ్ అయితే చాలా బాగా నాకు మధురానుభూతినే ఇచ్చింది. కారణం ఏంటంటే దాంట్లో ఒక కంటెంట్ మనకు ఇస్తారనమాట. ఆ కంటెంట్ బేస్ చేసుకుని దానికి సంబంధించి వివిధ వర్గాల శ్రోతల నుంచి అభిప్రాయాలు సేకరించి దాన్ని పాటలతో నిక్షిప్తం చేసి, అంటే వినోదం, విజ్ఞానం, ఆహ్లాదం ఈ మూడింటిని మేళవించి ఆ కార్యక్రమాన్ని రూపొందించేవాళ్ళం. దాంట్లో ఒక కవి, ఒక ప్రేమికుడు, ఒక అర్చకులు, ఒక యువత, ఒక తల్లి, ఒక తాత, ఒక వ్యవసాయదారుడు, ఒక కార్మికుడు, ఇలా ఒకే టాపిక్ వివిధ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి కళ్ళు, కళ, చందమామ, సూర్యుడు, వాన, ఇలా ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఆ టాపిక్ ని ఎవరు ఏ విధంగా ఆస్వాదిస్తారు, ఎవరు ఏ విధంగా దాని గురించి వర్ణిస్తారు, ఎవరు ఏ విధంగా భావిస్తారు అనే కోణంలో మధ్య మధ్యలో మంచి మంచి పాటలతో వాళ్ల వ్యాఖ్యానంతో మిక్స్ చేసి ఇచ్చేవాళ్ళం. అది బాగా సూపర్ హిట్ అయింది సార్. ఒకప్పుడు హరివిల్లు ప్రోగ్రామ్, అప్పుడు రాజారావు సార్ ఉన్నారు, ఆయన స్టేషన్ డైరెక్టర్ గా, అప్పుడు బాగా ప్రోత్సహించారు, బాగా చేశాం.
1: రామకృష్ణ గారు, మరి క్యాజువల్ అనౌన్సర్ గా మీరు ఇక్కడ పనిచేసిన రోజుల్లో మీకేదైనా మర్చిపోలేని ఒక సంఘటన, లేదంటే మీరు వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఎవరైనా శ్రోతలు మీ స్వరం విని మిమ్మల్ని ప్రశంసించిన అటువంటి సందర్భాలు ఏమైనా మీకు గుర్తున్నాయి?
0: ఉన్నాయి సార్. ఈ యొక్క ఆకాశవాణికి రాకముందుగానే నేను కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేంటంటే మా చిన్నాన్న వెంకటరమణ గారు, ఆయనకి మైక్ సెట్ ఉండేదన్నమాట. ఒకప్పుడు మైక్ సెట్ అంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, మైక్ సెట్ పెట్టుకునేవాళ్ళు. ఏదైనా కార్యక్రమాలు అయితే విలేజెస్లో కావచ్చు, కుగ్రామాల్లో మామూలుగా జాతరలు ఇట్లాంటి సందర్భాల్లో మైక్ సెట్లు పెట్టేవాళ్ళు, హార్న్స్ పెట్టేసి రికార్డులు మారుస్తూ ఉండేవాళ్ళు. అది మా చిన్నాన్నకు ఉండేదాని వల్ల నేను కూడా వెళ్లేవాడిని. అప్పుడు భారతాలు జరిగేటివి మన చిత్తూరు జిల్లాలో, అక్కడక్కడ భారతాలు. ఆ వెళ్లేటప్పుడు చిన్నప్పుడే నేను 10th క్లాస్ అప్పుడు ఆయనతో పాటు వెళ్లేవాడిని. అక్కడ సాంగ్స్ వేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. అప్పుడు గ్రామ్ఫోన్ రికార్డులు అన్నింటూ ఉండేటివి. గ్రామ్ఫోన్ రికార్డులు అంటే రౌండ్గా ఉంటాయి, దానికి ఒక చిన్న పరికరం, దాన్ని తీసి స్టైలిష్ దాన్ని పెడితే ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది. అది తిరిగితే పాట వస్తుంది అనమాట. అది ఏమాత్రం కొంచెం అటు ఇటు కదిలినా గానీ బ్రేక్ అయిపోతుంది, పాట రాదు. అట్లా ఆ గ్రామ్ఫోన్ రికార్డులు ఒకప్పుడు నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచే నాకు రేడియో అంటే బాగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో నేను ఆకాశవాణిగా ఉన్న రోజుల్లో ఒకరోజు మామూలుగా సాంగ్స్ వేస్తూ ఉన్నప్పుడు దానికి ఆ గ్రామ్ఫోన్ రికార్డు సిస్టమ్కి 33°, 45° అనేది రెండు ఉంటాయన్నమాట. ఆ 33లో ఉండాల్సింది, అంతకుముందు వేసిన పాట 45ది. ఇది నేను 33 మార్చకుండా, 33కి రాకుండా ఆ 45లో ఉన్నప్పుడే 33 యొక్క స్టాండర్డ్ది గ్రామ్ఫోన్ రికార్డు ప్లే చేయడం జరిగింది. అప్పుడేమైంది, ఇది స్పీడ్గా రొటేట్ అయిందనమాట,
1: స్పీడ్ వేరియేషన్
0: వచ్చింది. ఇప్పుడు మామూలుగా జీవుమని కొండగాలి అనేది 33లో ప్లే అవుతుంది అనమాట. జీవుమని కొండగాలి అక్కొచ్చింది పాట. అప్పుడు ఆశ్చర్యపోయాను. అది టక్కని సడన్ గా నేను మేల్కొని ఇమ్మీడియట్ గా టక్కని మార్చి స్లోగా మళ్ళా దాన్ని మార్చి పెట్టాను. అప్పుడు కరెక్ట్ గా వచ్చింది. అది ఒక మర్చిపోలేని అనుభూతి. ఈ గ్రామ్ఫోన్ రికార్డు గురించి గుర్తుకొస్తే మాత్రం అది మర్చిపోలేని అనుభూతి. కానీ అంత అలర్ట్ గా ఉండేవాళ్ళం. క్షణంలో మనం ఆకాశవాణిలో ఒక్కొక్కసారి మిస్టేక్స్ రావడం అట్లాంటివి కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి టక్కని స్లిప్ అయ్యేసి ఒక పదాన్ని తప్పుగా పలికినట్లయితే క్షమించండి అనేసి మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళం. లెటర్స్ కూడా వచ్చేటివి. మామూలుగా ఆకాశవాణికి కొన్ని లెటర్స్ వచ్చేటివి అనమాట. మామూలుగా ఆ వచ్చినప్పుడు పాటలు ఫలానా రోజు బాగా ఉన్నాయి, మంచి పాటలు వేశారు అనౌన్సర్ రామకృష్ణ అనేసి లెటర్ అయితే అప్పుడు చూడడం జరిగింది. అప్పుడంతా మామూలుగా ఈ పోస్ట్ కార్డ్స్ వచ్చేటివి, 15 పైస్ ఆ కార్డు. అది రెగ్యులర్ గా మనకు ఆకాశవాణికి వచ్చేటివి. అప్పుడు మన జాబులు జవాబుల్లాగా ఆ కార్యక్రమంలో కూడా ఇవి ప్రసారమైనవి. ఫలానా వాయిస్ బాగుంటుంది, ఆ అబ్బాయి బాగా చేస్తాడు అనేసి కూడా ప్రశంసలు వచ్చాయి. అది మర్చిపోలేని అనుభూతి. ఆ విధంగా ఆకాశవాణి ఇచ్చిన ప్రోత్సాహము, ఆ యొక్క శ్రోతలు ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను వివిధ రంగాల్లో, వివిధ మీడియా సంస్థల ద్వారా ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్లే ఒక ఆత్మవిశ్వాసం, బలాన్ని నాకు ఇచ్చిందని నేను అనుకుంటున్నాను సార్.
1: సరే, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ మీరు మన ఆకాశవాణి కార్యక్రమాల్లో భాగంగా ఈ అవుట్డోర్ బ్రాడ్కాస్ట్ కార్యక్రమాల రికార్డింగ్ కూడా వెళ్లేవారు అని చెప్పారు. మరి ఈ అనుభవాన్ని ఒకసారి పంచుకుంటారా?
0: నేను ఆకాశవాణిలో క్యాజువల్ అనౌన్సర్ గా ఉన్నప్పుడే

0: మాకు ఓబీ డ్యూటీస్ అంటూ వేసేవాళ్ళు. అప్పుడు ఓబీ డ్యూటీస్ లో ముఖ్యంగా ఈ ఎస్వీ యూనివర్సిటీ తిరుపతి, ఈ యూనివర్సిటీలో జరిగే కొన్ని పెద్ద పెద్ద సెమినార్స్, మినిస్టర్ ప్రోగ్రామ్స్, సీఎం ప్రోగ్రామ్స్ ఇట్లా కొన్ని జరిగేటివి అనమాట. అప్పుడు దాన్ని మొత్తం రికార్డ్ చేసుకుని స్కూల్స్, అప్పుడు ఇప్పుడులాగా ఇప్పుడు సిస్టమ్ రికార్డింగ్ సిస్టమ్ చాలా సింపుల్ అయిపోయింది అనమాట. ఒకప్పుడు మేము స్పూల్స్ తీసుకుని వెళ్లేవాళ్ళం, పెద్ద బాక్స్ లాగా ఉంటుంది, దానికి ఒక మైక్ ఉంటుంది, అవన్నీ కనెక్ట్ చేసి రికార్డ్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి దానికి మళ్ళీ స్టోరీ లాగా రాసి పలానా చోట ఎస్వి యూనివర్సిటీలో ఈరోజు మన దేశ వ్యవసాయ అభివృద్ధిపై సదస్సు జరిగింది, ఈ సదస్సులో పలానా వాళ్లు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం పలానా రోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు జరిగింది, దీంట్లో ముఖ్య అతిథులు ఇలా మాట్లాడారు,
1: రేడియో నివేదిక
0: ఇది ఇచ్చేవాళ్ళము. ఆ రేడియో నివేదిక కూడా చాలా వరకు నేను ఎక్కువే చేశాను. ఇక్కడ జనరల్ గా ఏంటంటే ఓబీస్ అంటే మాక్సిమం నాకే ఇచ్చేవాళ్ళు. ఆ ఓబీస్ తీసుకురావడం ఆ రోజుకి ఆ రోజే అవుట్ బ్రాడ్కాస్టింగ్ చేసుకుని దాన్ని ఇక్కడే మళ్ళా స్కూల్స్ లో, ఒకప్పుడు సిస్టమ్ లేదు మనకు, మొత్తం స్కూల్సే. ఒకటి మనం రికార్డ్ చేయాలి అంటే రెండు ప్లే చేస్తూనే మధ్యలో అనౌన్స్మెంట్ చేసుకుంటూనే రికార్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 మినిట్స్ ప్రోగ్రామ్ చేయాలంటే ఒక 4 అవర్స్ 5 అవర్స్ పట్టేది. అలా హరివిల్లు ప్రోగ్రామ్ కానీ తర్వాత నివేదికలు కానీ ఇవన్నీ రికార్డ్ చేసి ఇచ్చేవాళ్ళం.
1: అయితే మీరు ఆకాశవాణి నుంచి అనంతర కాలంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేశారు, మరి ఆ సంస్థలకు మన ఆకాశవాణికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి?
0: ఆకాశవాణి అనేది ఇప్పుడు మానస సరోవరం గురించి మనం చాలా సార్లు వింటూనే ఉంటాం. మానస సరోవరం అనేది స్వచ్ఛమైనది, దానికి ఎటువంటి హంస కావచ్చు, మానస సరోవరం కావచ్చు, పక్షులు ఎన్ని ఉన్నా హంసకు మిగతా పక్షులకు తేడా ఉంది. అదేవిధంగా ఆకాశవాణి, మానస సరోవరం, హంస ఈ మూడు ఒకటే. దూరదర్శన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే మన దేశం కావచ్చు, దేశంలో వాతావరణ పరిస్థితులు కావచ్చు, సమాజంలో వస్తున్నటువంటి పరిణామాలు కావచ్చు, మార్పులు కావచ్చు, పురోగతి కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎన్నైనా మారని ఏవైనా ఉన్నాయి, కానీ మనకంటూ ఒక స్టాండ్ ఉంది, ఆ స్టాండర్డ్ ని మెయింటైన్ చేసేది ఆకాశవాణి, దూరదర్శన్, మన కేంద్ర ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు మాత్రమే. ఎందుకంటే సమాజంలో వచ్చే మార్పులతో పాటు మనం మారిపోతే మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం. అది మన ఆకాశవాణి, దూరదర్శన్ ఎప్పుడూ మన స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తూ సమాజంలో అన్ని మీడియా సంస్థలకు ఒక ఆదర్శమైనటువంటి సంస్థగా రూపొందుతోంది. అది ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. ఏదైనా కొన్ని కొన్ని మార్పులతో కొత్తగా శ్రోతల్ని, ప్రేక్షకుల్ని పెంచుకోవాలని కొంచెం ప్రయత్నించవచ్చేమో, కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఆకాశవాణి స్టాండర్డ్ ఎక్కడికి పోదు. అది అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా నేను రేడియో వింటూ ఉంటే, ఇప్పుడు ప్రైవేట్ ఎఫ్ఎంలు కూడా వచ్చేసాయి, నేను ప్రైవేట్ ఎఫ్ఎంలు కూడా చేశాను, చూశాను, అక్కడ కొంతకాలం వర్క్ చేశాను, కానీ నాకిప్పుడు వింటే ఎప్పుడైనా విజ్ఞానము, వినోదము అన్ని మనకు కాసేపట్లో మనకు చెవి లోపలికి శ్రావ్యంగా వెళ్లగలిగే మాధ్యమం ఏదైనా ఉంది అంటే ఆకాశవాణి మాత్రమే. ఎందుకంటే కాసేపు ఒక మంచి పాట వస్తుంది, మంచి విజ్ఞాన సంబంధమైనటువంటి విషయం మనకు తెలుస్తుంది, వార్తలు వస్తాయి, ఆ వార్తలు కూడా నిష్పాక్షికంగా వస్తాయి, ఎక్కడ గాని ఎటువంటి ఒత్తిళ్లకు గాని ఆకాశవాణి ఎప్పుడూ లోను కాదు. అది ఇందులో ఉండే ప్లస్ పాయింట్. ఇది మిగతా మీడియా సంస్థలకి దీనికి చాలా తేడా అదే చెప్పాలని.
1: మరి మీరు ఆకాశవాణిలో పనిచేసినప్పుడు ఇక్కడ గడించిన అనుభవం మీకు ఇతర సంస్థలో పనిచేసినప్పుడు ఏ విధంగా ఉపయోగపడింది?
0: ఇక్కడ పనిచేసినప్పుడు నాకు ఏంటంటే ఒక రాష్ట్రపతి యొక్క ఆధీనంలో మనం పనిచేస్తున్నాము అనే భావన ఉండేది. ఎందుకంటే మాకిచ్చే లెటర్స్ కూడా అప్పుడు ఒక ఫామ్ ఇచ్చేవాళ్ళు, కాంటాక్ట్ ఫామ్, ఆ కాంటాక్ట్ ఫామ్ లో రాష్ట్రపతి యొక్క అనుమతి ద్వారా అనేసి మాకు ఒక లెటర్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే మనం మన యొక్క దేశం యొక్క అత్యున్నతమైనటువంటి సంస్థాగతమైనటువంటి వ్యక్తి ద్వారా, సంస్థాగతమైనటువంటి ఒక పదవి ద్వారా మనం ఆ ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నాము అనే ఒక భావన, ఆ యొక్క భయం, ఆ యొక్క డిసిప్లిన్ అది ఉండేదన్నమాట. ఇప్పుడు 3 గంటలకు ట్రాన్స్మిషన్ స్టార్ట్ అవుతుంది అంటే 2కు మేము ఇక్కడ అలారం పెట్టుకుని లేచేవాళ్ళం. అంటే సుప్రభాతం డ్యూటీలు కూడా ఉండేటివి మన ఆకాశవాణిలో. ఒకప్పుడు ఆకాశవాణిలో సుప్రభాతం డ్యూటీ అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అవుతుంది. సుప్రభాతం స్వామివారికి తిరుమలలో జరుగుతుంది కదా, అవి నేరుగా మనం ప్రసారం చేసేవాళ్ళం. దానికి మనకు చాలా మంది శ్రోతలున్నారు. ఉదయమే లేచి పల్లెల్లో సాధారణంగా వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లు కూడా ఎర్లీగా స్వామివారి యొక్క ఘంటానాదం విని మళ్ళా వ్యవసాయ కార్యక్రమాలకు వెళ్లేవాళ్ళు. అలా మనం తిరుపతి ఆకాశవాణి కేంద్రం ద్వారా సుప్రభాతం సేవలు ప్రసారం చేసేవాళ్ళు. అప్పుడు 3 గంటలకు డ్యూటీ అంటే 2 గంటలకంతా ఇక్కడ అలారం పెట్టుకుని ముందే నైటే వచ్చి పడుకొని అలా డ్యూటీలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి చాలా నాకేంటంటే ఒక డిసిప్లిన్, అస్సలు ఆరు నూరైన

0: నేను వేరే ప్రైవేట్ మీడియాలో పనిచేసేటప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు ఇంతెత్తు నీళ్లలో చెన్నైలో వర్క్ చేసేటప్పుడు ఒక మీడియా సంస్థలో ఇంతెత్తు నీళ్లలో షర్ట్ తీసేసి అక్కడే చేరుకున్నాం. అంటే డ్యూటీ అక్కడ 4 కంతా ఉండాలి, 3:30 కంతా అక్కడికి వెళ్తే ఆ రోజు ఫుల్ తుఫాను. ఆ తుఫాన్ టైంలో కూడా డ్యూటీ అంటే డ్యూటీ, అది నాకు ఆకాశవాణి ట్రైనింగ్ ఇచ్చింది. అలా అంటే డ్యూటీ అంటే 1 అవర్ ముందు, సపోజ్ మనం ఇక్కడ 3 ఉండాలి. ఆ డిసిప్లిన్ మాత్రం నాకు ఇక్కడ ఉండే ఆ ట్రైనింగ్ లో కావచ్చు, నేను చేసిన డ్యూటీస్ కావచ్చు, ఆ సందర్భంలో నాకు అలవాటైంది ఏంటంటే డిసిప్లిన్. ముందుగా 3 o'clock అంటే మనం 2 కంతా అక్కడ రెడీగా ఉండాలి, అదొక్కటి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి నాకు ఏ మీడియా సంస్థకు పోయినా గానీ అదే అలవాటైంది.
1: చాలా బాగుందండి. మరి ఒకప్పుడు ఆకాశవాణి మాత్రమే ప్రధానమైన మాధ్యమంగా ఉన్న రోజులు మీరు చూశారు, మరి ప్రస్తుత తరుణంలో ఈ సామాజిక మాధ్యమాలు, ఈ సోషల్ మీడియాలో వివిధ వేదికలు ఉన్నాయి, మరి ఈ మార్పును మీరు ఎలా చూస్తున్నారు?
0: ఈ మార్పు మనం ఆహ్వానించదగిందే, అయినా ఇది కొన్ని విపరీత ధోరణులకు కూడా చేరుకునే ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అంటే చాలా విస్తృతంగా వచ్చింది, దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని కొన్ని జరగనివి కూడా జరిగినట్లుగా ప్రచారం చేసేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక నిబద్ధతగా పనిచేసే సంస్థ, ప్రసారం చేసే సంస్థ ఉంది అంటే మనం ఆకాశవాణిని ఎంచుకోవచ్చు. ఇప్పుడు కూడా ప్రజల్లో ఆ భావన అయితే ఉంది, అది నేను గమనించగలుగుతాను. ప్రతి చోట ఆకాశవాణి, దూరదర్శన్, ఈ రెండిట్లో వచ్చింది అంటే అది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ న్యూస్, దీన్ని మనం జడ్జ్ చేసుకోవచ్చు అని మళ్ళీ బేస్ చేసుకుని ముందుకు వెళ్లే సందర్భం కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మీడియా ఎక్కువైతే మంచిదే. అంటే కొన్ని కొన్ని సమాజంలో కొన్ని ఇబ్బందులు రాకుండా అలర్ట్ చేయడం అట్లాంటి వాటిల్లో కొంచెం మంచిదే. కానీ ఈ సందర్భంలో మంచి ఎక్కడుంటుందో చెడు కూడా ఉంటుంది కదా కొంత. అలా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని మార్పులు, వాళ్ళు కొన్ని మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వార్తలు కావచ్చు, ఆ కంటెంట్స్ కావచ్చు, ఏదైనా మిస్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మనకు ఆకాశవాణి, దూరదర్శన్ మాత్రం అందుకు నిమిత్తం, ఇది మాత్రం స్టాండర్డ్ గా ఉంటుంది.
1: సార్, అయితే 3 దశాబ్దాలుగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్న ఒక శ్రోతగా ఆకాశవాణిలో మీకు ఎప్పుడు మారకూడదు అనిపించే ఒక ప్రత్యేకత ఏమిటి? ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని.
0: అవును, నాకు మంచి ప్రశ్న సార్. ఎందుకంటే నేను ఎప్పుడు రేడియో విన్నా, ఇప్పుడు కూడా వింటూనే ఉంటాను. నేను ఇక్కడ ఉన్నా, తిరుపతిలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా వింటూ ఉంటాను రేడియో. ఆ రేడియో వినేటప్పుడు మాత్రము కొత్త పాటలు వచ్చినప్పుడు మాత్రం నేను ట్యూన్ మార్చేస్తాను. కారణం ఏంటంటే పాత పాటలు మ్యాక్సిమం వస్తే బాగుంటుందని నా ఇన్నర్ ఫీలింగ్, అంటే మనసులో నా వరకు ఉన్న ఫీలింగ్. కానీ సంస్థ పరంగా ఒక్కొక్కసారి మార్పులు కూడా ఉండొచ్చు. కానీ యాక్చువల్ గా ఏంటంటే పాత పాటలే వేయాలని కూడా లేదు. కొత్త పాటల్లో కూడా మంచి శ్రావ్యమైన సంగీతంతో కూడుకున్నటువంటి, మంచి సాహిత్యంతో ఉన్నటువంటి పాటలు కూడా ఉన్నాయి. అట్లాంటివి పరిచయం చేస్తే చాలా బాగుంటుంది. అంటే కొత్త పాటలు అంటే వాటిల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి మంచి పాటలు, యూత్ కి, తర్వాత వివిధ వర్గాల వారికి ఆకర్షించే విధంగా మనం పాటలు ప్రసారం చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం సార్.
1: రామకృష్ణ గారు, చివరగా ఇంతకాలం మీతో పాటు ప్రయాణించిన మన ఆకాశవాణికి ఒక శ్రోతగా మీరు చెప్పాలనుకునే మాట ఏంటి?
0: ఆకాశవాణి అంటేనే మనకు విజ్ఞానం, వినోదం, ఆహ్లాదం అన్ని కలిగిస్తుంది. అటువంటి సంస్థని మనం ఎల్లప్పుడూ ఎప్పుడూ వింటూ ఉండాలి, ఆస్వాదిస్తూ ఉండాలి. దీని ద్వారా మనం రేపటి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. ఆకాశవాణి అంటేనే చక్కటి ప్రసారాలు, చక్కటి భాష, చక్కటి యాస. అంటే ఇప్పుడు ఎఫ్ఎంలు కూడా చాలా వరకు వచ్చేసేసారు. ఇప్పుడు మన తిరుపతి యాస వినాలి అని మనం అనుకున్నట్లయితే తిరుపతి యాసను తిరుపతి ఎఫ్ఎంలో హ్యాపీగా వినొచ్చు. దీంట్లో వచ్చే మీరు కోరిన పాటలు కావచ్చు, ఫోనిన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో మనం న్యాచురల్ గా ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతిలో ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి యాస, ఆ యొక్క జీవం ఎలా ఉంటుంది అంటే న్యాచురల్ గా మనం ఫోనిన్స్, ఇట్లాంటి వాటి ద్వారా హ్యాపీగా వినొచ్చు. అదే ఇప్పుడు గుంటూరు, విజయవాడ, వరంగల్ ఇట్లా విన్నాము అంటే ఆ యాస అనేది బాగా తెలిసిపోతుంది. అట్లా యాసను కూడా ఇది ఒక జీవంతో రక్షిస్తూ ఉంది ఆకాశవాణి. అలా మన యాసని ఇది సంరక్షిస్తోంది. తర్వాత ఆర్కీవ్స్ రూపంలో మనకు శాస్త్రీయ సంగీతం కావచ్చు, భాషకు సంబంధించిన పరిశోధనలు కావచ్చు, తర్వాత సెమినార్స్ కావచ్చు, ఉన్నది ఉన్నట్లుగా ప్రసారం చేస్తూ మనకు కరెక్ట్ గా ఎక్కడ ఏం జరిగింది ఆ నివేదికలు కూడా మనకు పరిచయం చేస్తూ ఉంటుంది. తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం స్కీమ్స్ కావచ్చు, అవన్నిటినీ మనకు చక్కగా పరిచయం చేస్తూ ఎప్పటికప్పుడు, ఇప్పుడు మిగతా మీడియాస్ లో ఏంటంటే వాళ్లకు ఏది అవసరమో అవి ఇస్తారు, తర్వాత దాన్ని కొంచెం మార్చే అవకాశం కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. కానీ మనకు ఆకాశవాణిలో నిఖార్సుగా ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే చక్కగా కరెక్ట్ గా కండిషన్స్ ప్రకారమే ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చక్కగా కరెక్ట్ గా ఇస్తుంది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా

0: దాన్ని మార్చకుండా కరెక్ట్గా ఇచ్చేది మన ఆకాశవాణి. ఇట్లా ఇవే కాకుండా మనకు ఇంకా దీంట్లో ప్రసారం చేసే కార్యక్రమాలు కూడా వాణిజ్యానికి, వాణిజ్య కార్యక్రమాలకు కొంచెం సెకండ్ ప్రిఫరెన్సే ఇస్తుంది. మెయిన్ ప్రజలకి ఏం కావాలి, సమాచారం, విజ్ఞానం, వినోదం ఇవే చూస్తుంది. కానీ కమర్షియల్ కోసం ఆకాశవాణి ఎప్పుడు మారదు, అది నేను గమనించింది. అటువంటప్పుడు శ్రోతలు కూడా ఆకాశవాణి కార్యక్రమాలు చక్కగా ఆస్వాదిస్తూ సరైనటువంటి సమాచారాన్ని, దేశంలో ఏం జరుగుతోంది అనే వార్తలు వినడం, అదేవిధంగా మంచి సాహిత్యం, మంచి సంగీతం, శాస్త్రీయ సంగీతం కావచ్చు, పరిచయాలు కావచ్చు, డాక్టర్ సలహాలు, మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఎన్నో ప్రసారాలు, ఇప్పుడు సిమ్స్కు సంబంధించి ఎన్నో వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమాలు ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంది. అదేవిధంగా వ్యవసాయదారుల కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తోంది. దాంట్లో సైంటిస్టులతో పరిచయాలు, ఏ సమయంలో ఏ ఋతువులో ఏ పంటలు వేయాలి, ఎలా వేయాలి, కరెక్ట్గా ఎక్కడ కానీ దాంట్లో కమర్షియల్ యాంగిల్ ఎక్కడ ఉండదు. మనకు ఏదైనా తీసుకున్నదంటే కొన్ని యాడ్స్ ఏదైనా ఒకటి అరా వస్తాయేమో, కానీ మ్యాక్సిమం కమర్షియల్కు దూరంగానే, కమర్షియల్స్ ఏ ఉన్నా ఈ బౌండరీకి తరువాతే ఉంటుంది. అట్లా మనకు విజ్ఞానమైన, వినోదమైన, మన యొక్క సంక్షేమమైన ఏదైనా సరే ఆకాశవాణి ఒక రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర లాంటిది. రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్రతోనే నడుస్తున్నటువంటి సంస్థ ఇది, ఒక మహద్భాగ్యం. ఈ యొక్క ఆకాశవాణి సంస్థలో నేను ఒక అభిమానిగా, ఒక శ్రోతగా, తర్వాత దీంట్లో ఒక క్యాజువల్ అనౌన్సర్గా చేస్తూ కొన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ సమర్పించడం జరిగింది. అటువంటిది ఈరోజు నాకు ఈ యొక్క స్టూడియోలో అంత మహత్తరమైనటువంటి అవకాశం, భాగ్యం ఈరోజు నాకు కలిగిందని నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. చాలా సంతోషం సార్.
1: ధన్యవాదాలండి సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని మన శ్రోతలతో పంచుకున్నారు. ఈ అనుబంధం ఇలాగే కొనసాగించాలని ఆశిస్తూ నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్. నమస్కారం.
2: ఇంతవరకు ఆకాశవాణితో అనుబంధం, ఆకాశవాణి పూర్వపు తాత్కాలిక అనౌన్సర్ మరియు ప్రయోక్త కొత్తకోట రామకృష్ణ గారితో సంభాషణ విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 7:51 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. మన మొదటి పాట విందామా?

ఇంతవరకు మీరు విన్న పాట రంగం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్ పాడిన పాట. సంగీతం హారిస్ జయరాజ్, సాహిత్యం వనమాలి. మన తరువాతి పాట ప్రేమ కావలి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన పాట. సంగీతం అనుప్ రుబెన్స్, సాహిత్యం అనంత శ్రీరామ్. విందామా శ్రోతలు?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. మన తరువాతి పాట గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. సంగీతం వప్పి లహరి, సాహిత్యం భువనచంద్ర. విందామా?

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: వింటే భారతమే వినాలి అంటే అందులో కథ ఉంది, నీతి ఉంది, సాహిత్యముంది, సాహిత్య శిల్పము ఉంది. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి కేంద్రం మహాభారత ప్రసంగాలను 1 సంవత్సరం పాటు ధారావాహికంగా వినిపిస్తోంది. ప్రతి మంగళవారం ఉదయం 8:35 మళ్లీ బుధవారం రాత్రి 10:30 వ్యాసపీఠం. శ్రీయుతులు ఎస్ రాజన్న కవి, అప్పజోడు వెంకట సుబ్బయ్య, ఎస్బి రఘునాథాచార్య, శలాక రఘునాథ శర్మ, డి నాగసిద్ధారెడ్డి, ఆర్ఎస్ సుదర్శనాచార్యులు, హెచ్ఎస్ బ్రహ్మానంద, పోలూరి హనుమత్ జానకి రామశర్మ, జె హేమలత, కర్రా వెంకట సుబ్రహ్మణ్యం, కంబాలూరి వెంకటేశాచార్య, షడ్దర్శనం సోమసుందర శర్మ, తుమ్ముపూడి కోటేశ్వరరావు, భూతపురి సుబ్రహ్మణ్య శర్మ, పమిడికాల్వ చెంచు సుబ్బయ్య, కసిరెడ్డి వెంకటపతిరెడ్డి గార్ల అద్భుతమైన ప్రసంగాలు ఈ వ్యాసపీఠంలో ప్రసారం చేస్తారు.

ఉన్నా మీకోసం. గుర్తుంచుకోండి, ప్రతి మంగళవారం ఉదయం 8:35 మళ్లీ బుధవారం రోజు రాత్రి 10:30 వ్యాసపీఠం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. మన తర్వాతి పాట రాయే రాయే రాయే రాయే రాయసలోని జాముత్రేల సందు చూసి జంపు జలాని. ఈ పాట వినేద్దాము. మర్యాద రామన్న చిత్రం కోసం గీతామాధురి, రఘు కుంచే పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం చైతన్య ప్రసాద్. వినేద్దామా?

0: want to fill it up with lead.
1: Bullet riot.
2: ఇంతవరకు ఉదయరాగం చిత్రగీతాలు విన్నారు. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: Narendra Modi to launch five major development projects worth around 3,350 crore rupees in Ladakh today. Union Cabinet approves productivity-linked bonus of 78 days for over 11 lakh railway employees. Government forms committee to examine issues raised by sugarcane farmers and recommend appropriate measures. IMD forecasts heavy rain in Haryana, Punjab, Delhi, Keralam, Tamil Nadu and Puducherry today. And in men's cricket, West Indies beat India by 24 runs in the fourth T20 match to level series 2-2. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖలు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్ష. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్ ఆదేశాలు వంటి అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసి లబ్ది కలిగించేలా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాసిన రెండు వేరువేరు లేఖల్లో కోరారు. రాష్ట రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఖరీఫ్ 2026కు సంబంధించి పీఎం ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశనగ వంటి 9 రకాల పంటల అంచనా దిగుబడిని 100% మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే 3 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు మరిన్ని ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. రాజధాని అమరావతిలో నెలకు 2,000 రూపాయల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని అమరావతి పనులపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీనికోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాజధాని పనుల్లో ఎక్కడా అశ్రద్ద, నిర్లక్ష్యం లేకుండా వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని చెప్పారు. సచివాలయ టవర్లు, అసెంబ్లీ భవనం ఐకానిక్ గా ఉండాలని అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తరహాలోనే నిర్మాణ రంగంలోని వారికి ఆధునిక నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన మంత్రుల బృందం సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల దుష్ఫలితాలపై గిరిజన ప్రాంతాల్లో చైతన్యం కల్పించేందుకు ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వద్దు బ్రో వంటి కార్యక్రమాలతో యువతలో అవగాహన పెంచాలని, మాదక ద్రవ్యాలపై ప్రజలు నిర్భయంగా మాట్లాడేలా బ్రేక్ ద సైలెన్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. నిబంధనల సరళీకరణ, అనుసరణ భారాల తగ్గింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పాండ్రిక్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో 2వ దశ నిబంధనల భారాన్ని తగ్గించడం, నియంత్రణల సడలింపుపై నిర్వహించిన సమీక్షలో వారు ఈ సూచనలు చేశారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పరిశ్రమలు, వాణిజ్యం, లీగల్ మెట్రాలజీ శాఖల్లో పురోగతి, అనుమతులు, చట్ట సవరణలు, జారీ చేయాల్సిన ఉత్తర్వులపై సమీక్షించారు. ప్రైవేట్ పాఠశాలల మౌలిక సదుపాయాలు, ఆటస్థలాలు, ప్రయోగశాలలకు సంబంధించిన నిబంధనలను సరళీకరించే ప్రతిపాదనలను పరిశీలించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భానుప్రకాష్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవగాహన కార్యక్రమాల ద్వారా ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచాలని, ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో

0: మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి విజయ్కు చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా గోదావరి, కావేరి నదుల అనుసంధానం ఆవశ్యకతను చంద్రబాబు నాయుడు వివరించారు. కరవుకు నదుల అనుసంధానం శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. మరోవైపు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి మరింత తాగునీరు విడుదల చేయాలని విజయ్ కోరారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా జలాల లభ్యత తగ్గి నీటి ఎద్దడి ఉన్నప్పటికీ చెన్నై తాగునీటి అవసరాల విషయంలో రాష్ట ప్రభుత్వం సానుకూలంగా ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. మీరు ఇంతవరకు అమరావతి సమాచార లేఖ విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కెఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగానీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నాలుగు వేదాలకు ప్రతీకగా ఋగ్యజస్సామ అథర్వ వేదములనేటువంటి నాలుగు మాడ వీధులలో విహరించడానికై ధర్మార్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములను మానవాళికి అందించడానికై నాలుగవ రోజు బ్రహ్మోత్సవాలలో స్వామి వాహన మండపం నుంచి కల్పవృక్ష దివ్య ఛాయలో విహరించడానికి ముందుకు విచ్చేసి ఇప్పుడిప్పుడే స్వామి దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి సన్నిధిలో దివ్య ప్రబంధ పాసురాలను చక్కగా శ్రవణం చేసి, శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అని నవవిధ భక్తులలో మొట్టమొదటిది శ్రవణం. పుట్టినటువంటి శిశువు కూడా జ్ఞానాన్ని పొందేది శ్రవణం ద్వారానే. ఏడు రోజుల్లో పరీక్షిణ్ మహారాజు ముక్తిని పొందింది కూడా భాగవత శ్రవణం ద్వారానే. అలాగే శ్రీనివాసుని యొక్క దివ్య గుణామృతాన్ని ఈ వాహన సేవలలో ఆలకించేటువంటి ఆకాశవాణి శ్రోతలు కూడా శ్రవణమనేటువంటి మాధ్యమం ద్వారే విని తరిస్తూ ఉన్నారు. ఇలా మనల్ని అందరినీ కూడా తరింపజేయడం కోసం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి ఆ వృక్షవాహనంపై విహరిస్తూ ఉంటే దేవతారూపంలో ఉండేటువంటి వివిధ పక్షి జాతులన్నీ కూడా ఆ వాహనం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. సామాన్యంగా పక్షులు సేద తీరేది వృక్షముల మీదే కదా, కాబట్టి దివ్య దేవతావృక్షం ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో కాబోలు పక్షులన్నీ ఆ వాహనం చుట్టూ విహరిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఎల్ల ఋతువులందు నెలరారి పరమమై కోరువచ్చి వారి కోర్కెలని నేడి వేల్పుమాను పాల వెల్లి బుట్టే అని దేవతలు రాక్షసులు కూడా పాల సముద్రమును అమృతం కోసం చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువులలో కూడా పచ్చగా ఉండి కోరిన వారి యొక్క కోరికలు తీర్చినట్టు కల్పవృక్షము పాల సముద్రము నుండే ఆవిర్భవించింది. కల్పవృక్షం ఐహిక సుఖాలను మాత్రమే ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనుడైనటువంటి తిరువెంకటనాథుడు వెంకటేశ్వరుడు మన గోవిందుడు ఐహిక ఆముష్మిక సుఖములను కూడా ప్రసాదించేటువంటి వాడు. అందుకనే ఆశ్రిత కల్పతరువుగా స్వామివారిని చక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. అంతేకాదు కృష్ణావతారంలో సత్యభామ కోరికను తీర్చడం కోసం పారిజాత కల్పవృక్షాన్ని దివి నుండి భువికి తెచ్చి ప్రతిష్ఠించినటువంటి వాడు మన స్వామి. ఇప్పుడు కలియుగంలో కూడా ఆశ్రిత భక్తజనుల యొక్క కోరికలను తీర్చడం కోసం కల్పవృక్ష ఛాయలో స్వామి మనందరికీ కూడా ఆ చల్లదనాన్ని అందివ్వడానికి విహరిస్తూ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. కల్పవృక్ష

పరోక్ష వాహనంలో ఏ అవతారంలో మనకి దర్శనమిస్తున్నాడు అంటే బకాసురవధ ఘట్టాన్ని గుర్తు చేస్తూ స్వామి విహరిస్తూ ఉన్నాడు. ఈ బకాసుర వధ వృత్తాంతం కూడా మనకి ఏ తత్వాన్ని తెలియజేస్తోంది అంటే అలనాడు గోకులంలో బాలకృష్ణుడు తన సఖులతో కలిసి యమునా తీరంలో ఆవులు మేపుతూ ఆడుకుంటున్నటువంటి సమయం అది. కంసుడు పంపినటువంటి ఎందరో మంది రాక్షసుల్ని తుదముట్టించి స్వామి ఆ గోపబాలులను గోవులను కాపాడుతూ ఉన్నాడు. అందులో ఒక అసురుడే బకాసురుడు కొంగ రూపంలో వచ్చాడు. రాక్షసుడు కూడా ఎంత భీకరంగా ఉన్నాడు అంటే ఆకాశాన్ని తాకేంత ఎత్తుతో ఉన్నాడు, పర్వత శిఖరంలా ఉన్నాడు. వాడి అయినటువంటి ముక్కు విస్తారమైనటువంటి రెక్కలతో ఒక భయంకరమైనటువంటి కొంగ రూపంలో అసురుడు గోపబాలుని ముందుకు దూసుకువచ్చాడు. గోపాలురందరూ కూడా ఆ భీకర స్వరూపాన్ని చూసి భయపడి కేకలు వేశారు. వెంటనే ఆ బకాసురుడు బాలుడుగా ఉన్నటువంటి వాణ్ణి కృష్ణుని చూసి తన పొడవైనటువంటి ముక్కుతో జగద్రక్షకుడి యొక్క తత్వం తెలియక శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారిగా అమాంతం నోటిలోకి లాగి మింగేశాడు. ఆహా, నా పని అయిపోయింది, కంసరాజు ముందు కీర్తిని గడించానని ఆనందపడుతూ ఉండే సమయంలోనే ఒక పక్క గోపాలురందరూ కూడా నిశ్చేష్టులవుతూ ఉన్నారు. అదిగో ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయడం కోసం అలనాడు బకాసుడు నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ గోపబాలురందరూ కూడా ఆనంద పరవశంతో ఏ విధంగా కేకలు పెట్టారో అదేవిధంగా నైరుతి మూల మీదకు కల్పవృక్ష ఛాయలో స్వామివారు ఆ బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఆ వేషంలో స్వామి ముందుకు వస్తూ ఉంటే భక్తజనులందరూ కూడా ఆనంద పారవశ్యంతో గోవింద గోవింద అనేటువంటి నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారు. ఇలా మింగానని తాను భావించాడో లేదో బకాసురుడు, అంతే ఒక బడభాగ్నిలాగా స్వామిలో ఒక దివ్యమైనటువంటి తేజస్సుని ఆ అగ్నిని జ్ఞానాగ్నిని సర్వ విధములైనటువంటి ఆ శక్తిని భరించలేక ఒక్కసారి మింగినవాడు మింగినట్టుగానే స్వామివారిని బయటికి వదిలివేశాడు. ఆ వదిలివేసిన సమయంలో రాక్షసుణ్ణి ఆ బకాసుడు యొక్క పదునైనటువంటి ముక్కు పైభాగాన్ని కింద భాగాన్ని రెండు చేతులతో పట్టుకుని లీలగా చీల్చివేసి సంహరించాడు. ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు గోపబాలురందరూ కూడా. ఇక్కడ బకాసురుడంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అజ్ఞానం అనేటువంటిది. అజ్ఞానాన్ని స్వామి ఏ రకంగా తొలగిస్తాడు అన్న తత్వాన్ని తెలియజేయడం కోసం సామాన్యంగా మనం కూడా లోకంలో లౌకిక పరిభాషలో కొంగ జపం అంటూ ఉంటాం. చూడడానికి తెల్లగా హంస రూపంలో ఉన్నప్పటికీ ఎంతో ధ్యానం చేస్తున్నప్పటికీ దాని ధ్యానంలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే అక్కడ నిశ్చలంగా ఉన్నట్టుండి అక్కడికి వచ్చేటువంటి మత్స్యాల్ని చేపల్ని ఆహారంగా తీసుకోవడం కోసం చేసేటువంటి ఒక మాయ. అలాంటి మాయని స్వామి తుదముట్టించగలడు. మనలో కూడా అటువంటి అజ్ఞానం అనే మాయ ఉంటే ఆ మాయను తొలగించేటువంటి వాడిని నేనేనయ్యా అని మాయలో ఉంటూ మాయకు అందనటువంటి మాయావి కాబట్టి స్వామి ఆ తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఇక్కడ ఈ బకాసుర వధ ఘట్టాన్ని గుర్తుచేస్తూ ఆ కల్పవృక్ష ఛాయలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. కల్పవృక్షం అంటే భక్తుల కోరికలను కష్టాలను తీర్చి సర్వ శుభాలను ప్రసాదించేటువంటి దివ్య వృక్షం. ఇది ఇంద్రుడి యొక్క స్వర్గంలో ఉండేటువంటి వృక్షం. మరి అటువంటి వృక్షం ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో అంతగమించినటువంటి ఫలాన్ని అందించడం కోసమే స్వామి స్వయంగా ఇక్కడ తిరువీధులలో తిరుమలలో అదిగో నైరుతి మూలలో ఆనంద కర్పూర నీరాజనాల్ని అలవోకగా అందుకోవడం కోసం శ్రీభూ సమేతుడై సంపదలను సస్యాలను అందించేటువంటి అమ్మవార్లు ఇద్దరిని కూడా తన కుడి ఎడమన పెట్టుకుని దివ్యమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి ఆభరణాలతో అంతకుమించి సుగంధాలు వెదజల్లేటువంటి కుసుమ మాలలతో మిశ్రితమైనటువంటి అలంకారంతో స్వామి ఎంతో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భక్తులందరూ కూడా కష్టాలను మరచి ఒక్కసారి ఆ స్వామి నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. చెరగని ముద్రగా ఆ స్వామి యొక్క మనోజ్ఞమైనటువంటి మన్మథ మన్మథ సుందరాకార స్వరూపమైనటువంటి అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరమైనటువంటి ఆ మంగళ స్వరూపమైన స్వామిని వీక్షిస్తూ భగవంతుడు నేత్రములు అందించినందుకు ఇదిగరా భాగ్యమని తెలుస్తూ ఉన్నారు. మరి ఆకాశవాణి శ్రోతలు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తమ మాహ ఫలకంపై ముద్రించుకుని స్వామి గుణ వైభవాన్ని చక్కగా ఆలకిస్తూ ఉన్నారు. మరి అలా ఆలకించిన వారికి అదేవిధంగా తిలకించిన వారికి ఒకే సమయంలో అందరికీ కూడా ఆనంద పరవశాన్ని అందించేటువంటి ఆ కల్పవృక్ష

0: అనారూఢుడైనటువంటి స్వామి వైభవాన్ని, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని మనం బ్రహ్మశ్రీ చక్రవర్తి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కూడా అటువంటి చల్లని నీడని అందివ్వమని స్వామివారిని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. మూకం కరోతి వాచాలం బంగుం లంఘయితే గిరిం, యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. అతి దివ్యమైనటువంటి సుసందర్భంలో ఉన్నాం మనము. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మలయప్ప స్వామి తిరుమాడవీధుల్లో దివ్యమైనటువంటి కల్పవృక్ష సేవలో స్వామి ఆ వాహనాన్ని అధిరోహించి దివ్య మాడవీధులలో విహరిస్తూ భక్తుల యొక్క కల్పతరువుగా మన యందు సమావేశమై ఉన్నారు. ఆ దివ్యమంగళమూర్తి ఆ కల్పతరువు యందు ఉండడంలో అనేక అంతరార్థాలు. సాధారణంగా గరుడ వాహనం కాని, హనుమంత వాహనం కాని, శేషవాహనం కాని, ఇవన్నీ వాహన యోగ్యమైనటువంటిగా అంటే చూడటానికి మనకు వాహనానికి యోగ్యంగా కనబడేటువంటి వాహనములుగా కనబడుతూ ఉంటాయి. శేషుడి మీద ఎక్కాడు స్వామి, గరుడుని మీద అధిరోహించాడు స్వామి, హనుమంతుడి మీద విహరించాడు స్వామి, కానీ కల్పతరువు ఏంటి? తరుమనగా వృక్షము. ఎటువంటి కదలిక లేనటువంటి స్థిరమైనటువంటి స్థితి అంటే స్థావరము అని వృక్షము మనకు ప్రసిద్ధమైనటువంటి విషయం. మరి అది కదలదు కదా. మరి అటువంటి కదలైనటువంటి స్థిరమైనటువంటి వృక్షం మీద స్వామి అధిరోహించి విహరించడం ఏంటి, ఆ వాహనాన్ని ధరించడం ఏంటంటే సమస్త స్థావర జంగమైనటువంటి ఈ సమస్త ప్రాణికోటి ప్రపంచము ఏదైతే ఉందో దాని యొక్క కదలిక కానీ దాని యొక్క స్థిరత్వానికి కానీ స్వామే మూల కారణము, సకల ప్రపంచము స్వామిమయమే అనేటువంటి గొప్ప అంతరార్థాన్ని స్వామి ఇందులో మనకు తెలియజేస్తున్నారు. అట్టి ఆ కల్పవృక్షము దివ్యంగా ఉంటుందట. అసలు ఆ కల్పవృక్షం యొక్క రూపుని వర్ణిస్తారు పురాణములలో, హేమమూలం రజతస్కంధం వైడూర్యమయ శాఖకం ప్రవాళపత్రం రత్నపుష్పం వజ్రఫలంచ కల్పకం. ఆ కల్పవృక్షమట చాలా దివ్యంగా ఉంటుందట. ఎలా ఉంటుందంటే హేమమూలం దాని యొక్క వేళ్ళు బంగారుమయంగా ఉంటాయట, రజతస్కంధం ఆ యొక్క కాండము వెండితో నిర్మించబడి ఉంటుందట, వైడూర్యమయ శాఖకం వైడూర్య మణులతో ఉండేటువంటి ఆ మణి విశేషంతో ఏర్పడేటువంటి శాఖములతో ఉంటుందట, కొమ్మలతో ఉంటుందట. ప్రవాళపత్రం, ప్రవాళము అంటే ఆ ప్రవాళ ఏదైతే ఉందో, పగడం ఏదైతే ఉందో ఆ పగడములతో చేర్పడినటువంటి ఆకులట. రత్న పుష్పం, దివ్యమైనటువంటి రత్నములే ఆ వృక్షమునకు పుష్పములుగా ఉంటాయట. వజ్రఫలం, దివ్యమైనటువంటి వజ్రం ఏదైతే మణులలో అత్యంత శ్రేష్టమై ఉంటుందో ఆ వజ్రములు దానికి ఫలములుగా ఉంటాయట. అటువంటిది ఆ కల్పతరువు. అట్టి కల్పతరువు మీద స్వామి నేడు సాక్షాత్ స్వర్గసీమలో స్థిరంగా ఉండేటువంటి ఆ కల్పవృక్షాన్ని మనకు మన కోరినటువంటి కోరికలు తీర్చడానికి స్వామియే కల్పతరువు. అసలు మనం చూసినట్టయితే ఒక కల్పతరువు మీద ఆ ఒక కల్పతరువుని అధిరోహించి సమస్త ప్రాణికోటికి వాళ్ళకి వాళ్ళకి యోగ్యమైనటువంటి సంకల్పాలు నెరవేర్చేటువంటి దివ్యమైనటువంటి కల్పతరువు అంటే రెండు కల్పతరువులను చూస్తున్నాం మనము. అట్టి రెండు కల్పతరువులు మన యందు ప్రకాశమానంగా ఉన్నాయి. ఆ దివ్యమైనటువంటి కల్పతరువు ఏ విధంగా ఉంటుంది అంటే మనస్సు దాని యొక్క ఛాయలోకి ఎవరెవరైతే వచ్చారో వారి యొక్క సంకల్పాలని తీర్చి వాళ్ళ యొక్క శ్రాంతని, వాళ్ళ యొక్క అలసిపోయినటువంటి స్థితిని తొలగించి సంపూర్ణ ఆరోగ్యములను ఇచ్చి వాళ్ళని సుఖముగా చూసుకుంటుందట. అట్టి స్వభావం స్వామిది కదా. యద్యద్ విభూతి మత్సత్వం మయి తేజోంస సంభవం అన్నారు స్వామి. దేని దేనికైతే లోకములో ఏ వస్తువు అయినా సరే, లోకమైనా అలౌకికమైనా ఏ వస్తువైనా సరే దానిలో ఉండేటువంటి విభూతి స్వామి స్వరూపమే. కల్పవృక్షము యందు స్వామి అధిరోహించారంటే స్వామి నిత్యకల్పతరువు. ఆయన నిత్యకల్పతరువైనటువంటి దివ్యమైనటువంటి స్వరూపం. మనం ప్రార్థిస్తాం కదా నిత్యం, మనం పారాయణ చేసుకునేటువంటి విష్ణు సహస్రనామంలో ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్స అంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఛాయాయాం పారిజాతస్య, ఆ దివ్య పారిజాత కల్పతరువు యందు రుక్మిణీ సత్యభామల చేత స్వామి చేరి హేమ సింహాసనము పైన శ్రీవత్సాంక శ్రీవత్సమనేటువంటి దివ్యమైనటువంటి చిహ్నాన్ని స్వామి ప్రకాశింపజేస్తూ నీలమేఘము, అసలు వృష్టి నేడు వృష్టి లేక ప్రపంచ

0: అంతా చాలా కష్టపడుతూ ఉన్నది. ఆ కష్టాన్ని తీర్చడానికి, ఇష్టములను ఈటేర్చడానికి స్వామి దివ్య కాలమేఘంలాగా వచ్చి మన యందు కృపావృష్టిని కురిపించడానికి ఈ కల్పతరువులో మనకి ఇక్కడ సమావేశమై ఉన్నారు. అట్టి భాగ్యాన్ని మనం ఆనందిస్తూ చూస్తున్నాం. భక్త ప్రపన్న కులనాయక దివ్య రూప సంకల్ప కల్పతరు దివ్య ఫలామలాత్మన్ శ్రీశేష శైల కటకాశ్రిత శేషసాయన్ గోవిందరాజ విజయీ భవ విశ్వమూర్తే. సంకల్ప కల్పతరు, ఎవరెవరైతే ఉత్తమమైనటువంటి కోరికలతో సంకల్పంతో స్వామిని మొక్కుకుంటారో, స్వామిని ప్రార్థిస్తారో, వారి వారికి ఆ కోరికలను తీర్చి వారి వారి కోరికల్లో ఉండేటువంటి యోగ్యత అయోగ్యతలను కూడా సంస్కరించి ఏ కోరికని వీరికి ప్రసాదిస్తే వీళ్ళు పరమ ముక్తులవుతారో అటువంటి భావనాన్ని, అటువంటి అనుగ్రహాన్ని స్వామి మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఇట్టి కల్పతరువులు ఎన్నున్నాయని విశేషంగా ఒక విచారణ కూడా ఉన్నది. సాధారణంగా ఈ కల్పవృక్షములట 5 రకములు. మందార పారిజాతశ్చ సంతాన కల్పవృక్షక హరిచందనమిచ్చేవ పంచవృక్షాస్వరద్రుమాః. మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందనం. ఈ ఒక్కొక్క కల్పవృక్షము, ఈ అన్ని 5 కల్పవృక్షాలని కలుపుకుని ఒక కల్పవృక్షంగా దివ్యమైనటువంటి కల్పతరువు, భక్తుల పాటి కల్పతరువు అయినటువంటి స్వామి వచ్చినట్టుగా ఉంది. ఒక్కొక్క కల్పతరువుకు ఉండే విశేషములు మనం ఇప్పుడు తెలుసుకుందాము. మందార, ఈ మందారం అనేటువంటి కల్పవృక్షం ఏదైతే ఉందో ఇది మనఃప్రశాంతతని ఇస్తుందట. ఎవరెవరు ఎట్టి ఉపాసన చేస్తారో, ఇప్పుడు దివ్యమైనటువంటి దక్షిణాయనం జరుగుతోంది, ఉపాసనకు విశేషమైనటువంటి కాలము, అందులోనూ శరత్కాలము, నవరాత్రి దివ్య సందర్భము. ఇప్పుడు ఎవరెవరైతే ఏ ఏ ఉపాసనలు చేస్తారో ఆ ఉపాసనల యొక్క ఫలాన్ని ఇచ్చేట్టుగా ఉంటుందట. పారిజాత, పారిజాతం అనేటువంటి కల్పవృక్షం విశేషం ఏదైతే ఉందో అది కేవలం ఆ వృక్షములను స్పర్శ చేత కానీ, దాని యొక్క నీడ చేత కానీ దివ్యమైనటువంటి సువాసనలు, అంటే మన దేహానికి కానీ ఆ పరిశ్రమలలో ఉన్న వాళ్ళకి కానీ దివ్య సువాసనలు కలిగించి మానసిక ఆనందాన్ని కలిగించి దివ్యానుగ్రహాన్ని ఇస్తుందట. అదేగా మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం. సంతాన, అందరూ లోకులు కోరుకునేది సత్సంతానాన్ని ఇచ్చి వంశాభివృద్ధి కావాలని. ఓ సంతాన కల్పవృక్షంగా, సంతాన గోపాలుడుగా కూడా ఉన్నాడు స్వామి అని మనం భావించాలి. వంశాభివృద్ధికి, సంతాన ప్రాప్తికి స్వామి మనకు అనుగ్రహిస్తున్నారు. కల్పవృక్ష అంటే లౌకిక అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక కోరికలను కేవలం ఏకమాత్రంగా సంకల్పించినంత మాత్రానే మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. హరిచందనం, శరీర తాపాన్ని తగ్గించేటువంటి స్వామిని మనం ఇప్పుడు చూస్తున్నాము. దివ్య గంధములతో మన యొక్క శరీర యొక్క శ్రాంతని ఆయన పక్కకు తప్పిస్తూ ఉన్నారు. నమస్తే కల్పవృక్షాయ చింతితార్థ ప్రదాయ చ విశ్వంభరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే. అట్టి దివ్యమైనటువంటి విశ్వంభర రూపమైనటువంటి చింతితములను ఇచ్చేటువంటి స్వామిని మనం దర్శించాము. ఇప్పుడు ఆ విషయాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు, గురువు గారు మనకి దివ్యంగా అనుగ్రహిస్తారు.
1: ధన్యవాదాలు చక్రవర్తి గారు. స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిశం. ఎవరి నామస్మరణ చేయడం ద్వారా సమస్త దోషములు కూడా పటాపంచలైకిపోతాయో, ఎవరి యొక్క దివ్య గుణారవిందాన్ని ఆలకించడం ద్వారా మనకు కోరినటువంటి, కోరనటువంటి, మనకి హితమైనటువంటివన్నీ కూడా ఇందాక మేఘం చెప్పినట్టుగా వర్షిస్తూ ఉంటాయో, ఎవరి దివ్య దర్శనం మనకి లభిస్తుందో, మంగళ మనోజ్ఞమైనటువంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందగానే మనకి ముక్తి కరతలామలకమవుతుందో, అటువంటి భగవానుడు శ్రీనివాస పరబ్రహ్మ మాడ వీధులలో విహరిస్తూ దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఆనందాలనే కాదు సందేహ నివృత్తిని అందిస్తూ ఉన్నాడు, సందేశాల్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అశేషయనం శేషయనం శేషసాయినం శేషాద్రి సమశేషం చ శ్రీనివాసం భజే నిశం అని దేవశర్మాదులు అనేక మంది భక్తులు ఆ స్వామిని నిజంగా అనేక విధాలుగా కీర్తించి తరించారు కూడా. అంతేకాదు తిరుమల పుష్పమండపంగా ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం, భోగమండపం, యోగ మండపం, పుష్పమండపం అని ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు.
2: శ్రీ

రంగం కంచి యోగ భోగ మండపాలుగా ప్రసిద్ధి పొందితే తిరుమల క్షేత్రానికి పుష్ప మండపంగా ప్రసిద్ధి. అందుకనే తిరుమల క్షేత్రంలో వినియోగించేటువంటి పుష్ప సంపద బహుశా మరి ఇతర ఏ క్షేత్రంలో కూడా వినియోగించడంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే నిరంతరము స్వామివారికి పూల మాలలతో అలంకరణ, ప్రత్యేకంగా గురువారం నాడు తోమాల సేవ అనేటువంటి అద్భుతమైనటువంటి వైనం, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అందుకనే తిరుమల క్షేత్రంలో ఇక్కడికి చేరినటువంటి, ఇక్కడ వికసించినటువంటి ప్రతి పుష్ప రాజం కూడా స్వామివారి యొక్క దివ్య కైంకర్యానికే వినియోగించాలి అనేటువంటి కట్టుబడి కూడా ఉంది. అలా ఆ పుష్పరాజాలంటే స్వామివారికి చాలా ప్రీతి. అసలు అన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటి మనమే ఒక తరువుగా మనం భావించినట్లయితే, మనం కూడా అందించవలసినటువంటి పుష్పాలు, మనం కూడా తెలుసుకోవలసినటువంటి పుష్పాలు కూడా ఉన్నాయ్యా. మనమేమిటి పుష్పంగా స్వామివారికి సమర్పించవలసింది అంటే గుణ పుష్పాలు చెప్పారు. అందున 8 రకాలైనటువంటి పుష్పాలు చెప్పారు. ఏమిటి అంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తపః పుష్పం, భావ పుష్పమథాష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. మన ఈ శరీర ధ్రువం నుంచి కూడా, పాంచభౌతిక శరీరం నుంచి కూడా అద్భుతమైనటువంటి అష్టవిధమైనటువంటి గుణపుష్పాలను గనక స్వామివారి యొక్క చరణారవిందముల యందు ఉంచినట్లయితే స్వామి ప్రీతుడై మనల్ని అనుగ్రహిస్తాడు అని. అంతేకాదు స్వామివారికి వృక్షానికి కూడా అవినాభావ సంబంధం. ఎన్నో గాథల్లో భారతంలో సాక్షాత్తు సంజయ రాయబార సమయంలో చెబుతాడు, వృక్షాలు రెండు, ధర్మవృక్షము అధర్మవృక్షము, ఆ ధర్మవృక్షానికి మూలాన్ని నేనే ఉన్నాను అని చెప్పి సంజయుడికి తెలియజేశాడు. అలా వృక్షం అంటే స్వామి స్వయంగా ప్రకటించుకున్నాడు. అంతేకాదు తిరుమలలో కూడా సంపంగి ప్రాకారం అని, ఆ సంపంగి వృక్షం కూడా ఒకనాటి స్వామివారి యొక్క ప్రాకార నిర్మాణ సమయంలో కించిత్ అవరోధంగా కనబడితే అర్చకులు ప్రార్థిస్తే అది కొంచెం పక్కకి తొలగి స్వామివారి ప్రాకార నిర్మాణానికి సహకరించిందనే భావంతో ఆ ప్రాకారం ఉన్న చోట, ఆ వృక్షం ఉన్న చోట దానికి సంపంగి ప్రాకారం అని. అంతేకాదు స్వామివారి కళ్యాణ మహోత్సవ సమయంలో కుబేరుడి దగ్గర రుణం తీర్చుకున్నప్పుడు అక్కడ సాక్షీభూతంగా ఉన్నటువంటి వృక్షం కూడా తింత్రిణీ వృక్షముని, అది కూడా ఇప్పటికీ కూడా వరాహస్వామి వారి దగ్గర స్వామివారు రాసినటువంటి ఆ పత్రంలో ఉంది అని బుద్ధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా మనల్ని, మన కోరికల్ని తీర్చడం కోసం స్వామివారు ఆశ్రిత కల్పతరువుగా ఉంటే మనందరం కూడా సుఖంగా ఆనందంగా జీవించాలి అంటే వృక్ష సంపద ఉండాలి. దాని నుంచే మనకు కావలసినటువంటి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. కాబట్టి వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి దాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే కలియుగ వాసులు ఎటువంటి వారయ్యా అంటే చెబుతారు భాగవతంలో, అలసులు మందబుద్ధులు అల్పధరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములయ్య విజయజాలరు ఈ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడునేమిటన్బడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మానవులమైన మనందరం కూడా దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అని రుణత్రయాన్ని తీర్చుకోవాలని చెబుతారు. మరి ఎందుకండి అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది, మహర్షులందరూ కూడా మరి సూత మహర్షిని కానీ వీళ్ళందరినీ ఎందుకయ్యా ప్రార్థించారు, ఎవరి కోసం ప్రార్థించారంటే వాళ్ళు మహర్షులు, దివ్య ద్రష్టలు, వాళ్ళకి తెలియవా, వాళ్ళు తెలుసుకోలేరా, వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెలుసుకోగలరు, మనకి తెలియదుగా, మనకి తెలియాలిగా. అందుకోసం మన కోసం, మానవుల్ని ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని లోకానికి పురాణాల రూపంలో, అంతకు మించి వేదాల రూపంలో అందించినటువంటి వాళ్ళు. అందుచేత స్వామి మానవులు ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయండి అయ్యా అని చెప్పారు. ఎందుకని మానవ యొక్క లక్షణం ఎలా ఉంటుంది, పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవా, ఫలం పాపస్య నేచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పుణ్యఫలాలు మనకి కావాలి, పుణ్యక్రియందు మన యొక్క మనస్సు నిలబడదు. పాప ఫలం మనకొద్దు, పాపక్రియందు మనస్సు పరుగులు పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి
దుర్భాగ్యమైనటువంటి స్థితి కాలవశాత్తు కలుగుతుందయ్యా కలియుగంలో, మరి దాన్ని తరించడానికి స్వామి నీవే దిక్కయ్యా అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు చెప్పాడు, ఎప్పుడైతే రాక్షసులు రాక్షస భావాలు అధికంగా ఉంటాయో అప్పుడు ఆయన లీలా విభూతుడై అవతరిస్తాడు. ఆ తత్వాలన్నీ మనకి ఈ కల్పవృక్ష వాహనంలో ఒక్కొక్క వాహన సేవలో ఒక్కొక్క ఘట్టంలో

ఒక్కొక్క తత్వాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. భగవంతుండగు విష్ణుడు జగములకి వేళ రాక్షస వ్యధ కలుగున్ తగన వేళల దయతో యుగ యుగమున బుట్టిగాచును దిల్లీలన్. ఎప్పుడైతే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అని చెప్పాడో మనందరినీ కూడా రక్షించడానికి అవతరిస్తా అని స్వామి స్వయంగా ప్రకటించినటువంటి వాడు కాబట్టి అటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మనకి కలగాలంటే మనం చేయవలసిందల్లా ఏమిటండి అన్నారు. ఏమీ లేదు, ప్రహ్లాదుడు కూడా చెప్పాడు దంతయూథపు చందమ్మని. ఏ రకంగా అయితే అలనాడు గజేంద్రుడు స్వామివారిని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెప్పాడో అలాగే మనస వాచ కర్మణ మనం త్రికరణ శుద్ధిగా స్వామి నీ దివ్య చరణములే మాకు శరణములు అని శరణాగతి చేసినట్లయితే స్వామి తప్పకుండా మనల్ని ఉద్ధరిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఆ తత్వాన్నే మనకి భవిష్యోత్తర పురాణం కూడా తెలియజేస్తోంది. కఠిన్యస్తకరేణాపి నిజ పాదాబ్జగామినాం నృణాం భవపయోరాశిం కటిదగ్నం ప్రదర్శయన్ కటిదగ్నం ప్రదర్శయన్ విరాజే వెంకటేశ సంప్రత్యపి రమాపతి. ఓ భక్తజనులారా, మీరందరూ నన్ను ఆశ్రయించండి అయ్యా. మీరు కనుక నన్ను ఆశ్రయించినట్టయితే నా పాదములు అనేటువంటి కమలములు మీరు చేరుకున్నట్టయితే మీ భవ పయోరాశిం ఏదైతే ఉందో, సంసారం అనేటువంటి ఈ భవసాగరం ఏదైతే ఉందో అది కటిదగ్నం కటిమాత్ర పర్యంతమే అవుతుందయ్యా అని తత్వాన్ని తెలియజేస్తూ వెంకటేశ్వరుడు ఇక్కడ ధ్రువమూర్తిగా వెలుగొందుతూ ఉన్నాడు. అంతేకాదు బహు జన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరేర్ దర్శనం ముక్తిదం పరం. ఎన్నో జన్మల పుణ్య ఫలం చేత ఒక క్షేత్ర దర్శనం అనేది లభిస్తుంది, కానీ ఈ వెంకటాచల క్షేత్ర దర్శనం అనేటువంటిది ముక్తి సాధకులకు మాత్రమే లభిస్తుందయ్యా అని. అందుకే వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరణీ తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని వరాహ పురాణం తెలియజేస్తోంది. మరి అటువంటి పుష్కరణి సమీపంగానే స్వామివారు ఇప్పుడు కల్పవృక్ష వాహనంపై ముందు తూర్పు వీధిలో వేద వీధిలో విహరించారు, తరువాత దక్షిణ వీధిలో విహరించారు, ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉత్తర వీధిలోకి పయనమవడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. అందుకే చెప్తారు ఇదం తు దివ్యం పరమాద్భుతం శుభం విమానమింద్రాది నిషేవ్యమానం విభాతి విష్ణోరివ మందిరం పరం పశ్యామ సర్వే వయం అద్భుతం గృహం. అదిగో దివ్యమైనటువంటి బంగారు ఛాయలో మైమరుపుతో మేలుగు బంగారంలా మెరుసుపోతున్నటువంటి దివ్య ఆనంద నిలయ విమానం. దేవతలందరూ కూడా ఆ విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తూ తరిస్తూ ఉంటారు. మనము ఇక్కడ విచ్చేసినటువంటి వారు ఇక్కడికి విచ్చేయకపోయినా వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరూ కూడా మనస్సనే చక్షువుతో భావన చేస్తే అద్భుతమైనటువంటి తిరుమాడ వీధులు మధ్యలో కమలంలా వికసించేటువంటి ఆనంద నిలయ దివ్య విమాన గోపురం, అటుపక్క పుష్కరిణి, ఇటుపక్క స్వామివారు వాహనంపై విహరించేటువంటి అద్భుత కల్పవృక్ష వాహన సేవ, మైమరిపిజి స్వామివారి సేవలో పాలు పంచుకున్నటువంటి గజరాజాలు, వెనక అశ్వరాజాలు, ఆ వెనక వృషభరాజాలు, ఆ పైన దివ్య ప్రబంధ పారాయణ చేసేటువంటి గోష్ఠీ స్వాములు, వెనక స్వామివారి యొక్క అద్భుత వైనాన్ని కీర్తించేటువంటి వేద పారాయణ చేసేటువంటి వేద పారాయణదారులు, మధ్యలో స్వామి ముందు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని అనేక రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళా బృందాలందరూ కూడా, ఆబాల గోపాలం అందరూ కూడా మైమరిచిపోయి లోపల అలనాడు బృందావనంలో గోపికలు కానీ అలాగే స్వామి యొక్క బాల్యకాలంలో ఉన్నటువంటి గోపబాలురు కానీ ఆ మన్మథ మన్వంతుడైనటువంటి సుందరాకారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఉండగా ఏ రకంగా ఆనంద పారవశ్యానికి లోనయ్యారో అదేవిధంగా ఇక్కడ కూడా అందరూ లోనవుతూ తమను తామును మైమరిచిపోయి అద్భుతమైనటువంటి వాతావరణంలో సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా శోభాయమానంగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటే స్వామి సేవలో తరించామనేటువంటి ఆనందం అనేటువంటి అద్భుత భావనలు మూటలను తమతో తీసుకువెళుతూ ఉన్నారు భక్తుల దర్శనమైనటువంటి వాళ్ళందరూ కూడా. ఇలా నిరంతరము భక్తుల చేత సేవలందుకునేటువంటి ఆ పరమాత్మ ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వైభవాన్ని, కాబట్టి మనందరికీ ఈ కల్పవృక్ష వాహనంలో మనకి కావలసినటువంటి కోరికలన్నీ తీరుస్తూ మనందరి యొక్క బాధ్యతగా వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి భావాన్ని, చెట్లను రక్షించమనేటువంటి తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. భూవరేంద్ర ఇట్టి పుణ్య ప్రదేశములందు నరుడు చేయునట్టి ధర్మం అల్పమైనది సహస్ర గుణాధికము అని. కాబట్టి అటువంటి దివ్య ధామ దర్శన భాగ్యాన్ని మనం పొందాం. కాబట్టి ఒక్కసారి ఆ స్వామికి ఆనంద కర్పూర నిరాళంతో మంగళాన్ని పలుకుదాం. శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయే.

0: వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ గారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 9:05 దాటి 36 సెకండ్లు. ఇప్పుడు వినండి హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ముందుగా ఒక ప్రకటన విందాం.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో ఆకాశవాణి శ్రోతలు, ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం శ్రోతలు, మా ఫోన్ నంబర్స్ 08772246605 లేదా 08772246606. శ్రోతల కోసం మరోసారి మా నంబర్లు 0877224665 లేదా 0877224606. ఇప్పుడు మన మొదటి కాలర్తో మాట్లాడదామా? హలో
2: హలో
1: హలో ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు?
2: నమస్తే మేడం, బాగున్నారా మీరు?
1: నమస్తే అండి, బాగున్నాము. మీరెలా ఉన్నారు? మీ పేరు చెప్పండి.
2: తిరుపతి నుంచి వాసుదేవ రెడ్డిని మాట్లాడుతున్నాను మేడం.
1: మీరు రేడియోకి కొంచెం దూరంగా రండి, మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది నాకు.
2: సరే సరే, దూరంగా వచ్చాం.
1: ఏ పాట కోరుతున్నారు?
2: ఆకలి రాజ్యం చిత్రంలో. మేడం, ఆకలి రాజ్యం చిత్రంలో సపాటు ఎటు లేదు పాట అయిన పాడు బ్రదర్, ఆ పాట కావాలి మేడం.
1: తప్పకుండా అండి. కోరుతున్న శ్రోతలు చెప్పండి.
2: వెంకటగిరి నుంచి రామచంద్రయ్య, ముఖ్యంగా మీకోసం రేడియో యూనియన్ శ్రోతలందరి కోసం మేడం.
1: తప్పకుండా ప్రసారం చేస్తామండి, మరి వినండి.
2: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం, ఉంటాం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. హలో ఆకాశవాణి, కార్యక్రమంలో ఉన్న శ్రోతలు మన తర్వాతి కాలర్ విందామా? హలో
1: హలో,
0: హలో, ఎవరినన్నా మాట్లాడేది?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్,
1: తిరుపతి నుంచి మాట్లాడుతున్న రామచంద్రపురం ఎస్టీ కాలనీ మేడం, రేవతి మేడం నా పేరు.
0: నీ పేరు ఇంకొకసారి చెప్పండి.
1: రేవతి మేడం.
0: ఏ పాట కోరుతున్నారండి?
1: గాలోడు నుంచి నిన్నే అది సాంగ్ కావాలి మేడం.
0: గాలోడు నుంచి, గాలోడు చిత్రం నుండి. ఇంకేదైనా కొత్త పాట కోరుకోవచ్చు కదా
1: మేడం?
0: ఇంకేదైనా కొత్త పాట, ఏ కొత్త సినిమాలో ఉండేది?
1: ఇరుము నుంచి సాంగ్ ఏంటి మేడం?
0: అలాగే అండి.
1: సరే మేడం.
0: ఆకాశవాణి వింటూ ఉంటారా?
1: వింటూ ఉంటాను మేడం.
0: ఏ కార్యక్రమం ఎక్కువ ఇష్టం మీకు? హలో,
1: అభిరుచి మేడం.
0: అలాగే అండి. ఇప్పుడు ఇరుముడి చిత్రం నుండి ఏ పాట కోరుతున్నారు?
1: మల్లెపూల జానకి, మందార జానకి,
0: పల్లకి. మల్లెపూల పల్లకి తప్పకుండా. కోరుతున్న శ్రోతలు చెప్పండి.
1: అందరి కోసం మేడం.
0: మనందరి కోసం ఈ పాట. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ముఖాన మొటిమల
2: అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: సంబరాలు రెట్టింపు చేసుకోండి, SBI బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం. మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో SBI.
9: హలో ఆకాశవాణి శ్రోతలు, ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నాము. మా ఫోన్ నెంబర్స్ మరోసారి మీకోసం 0877224665 లేదా 0877224606. ఇప్పుడు తర్వాతి శ్రోత విందాము. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
10: నేను చదివే నుంచి మాట్లాడుతున్నా. సుబ్రహ్మణ్య రెడ్డి.
9: సుబ్రహ్మణ్యం గారు
10: బాగున్నారు మేడం?
9: బాగున్నానండి. మీరు బాగున్నారా?
10: బాగున్నా మేడం.
9: ఏ పాట కోరుతున్నారండి?
10: పాండురంగ మహోత్సవంలో జయ కృష్ణ ముకుందరామ.
9: ఇంకొకసారి చెప్పండి.
10: పాండురంగ మహోత్సవం జయ కృష్ణ ముకుందర సాంగ్ పెద్దదే కానీ సగం ఏంటి మేడం? అంటే నవరాత్రులు కదా. హలో.
9: సరే అండి, మీకోసం వేస్తాం తప్పకుండా. చెప్పండి చెప్పండి.
10: స్వాతి, రమేష్, సాయివర్ధన్, శ్రీలేఖ, సుప్రియ, ధరిణి, లిఖిత్ మేడం. మా ఇంటి పేరు గుమ్మ అంటారు మేడం. హలో.
9: అలాగే అండి.
10: ఓకే, మీరేం దల్లుగా మాట్లాడతారు మేడం? జల్బా?
9: లేదండి.
10: సరే మేడం.
9: ఏ ప్రోగ్రామ్స్ ఇష్టం మీకు ఆకాశవాణిలో? ఏ ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం మీకు?
10: నేను కంటిన్యూస్ అలాంటి అన్ని ఉంటాను మేడం. అన్ని బాగుంటాయి.
9: అన్ని బాగుంటాయా? తప్పకుండా.
10: అదే మేడం, బాగుంది.
9: ధన్యవాదాలండి. మీరు కోరుతున్న పాట వినేద్దాం.
10: సరే మేడం.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితా లోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.
2: హలో
3: హలో
2: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, సాయి చంద్ర మేడం, నెల్లూరు నుంచి మేడం.
2: ఇంకొకసారి చెప్పండి.
3: సాయి చంద్ర మేడం, నెల్లూరు.
2: సాయి చంద్ర గారు నెల్లూరు నుండి. ఏ పాట కోరుతున్నారండి?
3: మేడం మాకు అదే దేవుళ్ళు మూవీ నుంచి.
2: దేవుళ్ళు మూవీ?
3: అవును మేడం.
2: దేవుళ్ళు మూవీలో
3: అందరి బంధువయ్య సాంగ్ కావాలి మేడం.
2: అందరి బంధువయ్య, తప్పకుండా అండి. కోరుతున్న శ్రోతలు చెప్పలేదు.
3: కోరుతున్న శ్రోతలు గోగుల్ రెడ్డి, శ్యామరాజ్, చంద్రశేఖర్, ఇవి ఇంకా తిరుపతి వింటున్న అందరి కోసం మేడం.
2: తప్పకుండా మనందరి కోసం ఈ పాట వినేద్దామా? ధన్యవాదాలు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే

0: దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. హలో ఆకాశవాణి శ్రోతలు, ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు మన తర్వాతి కాలర్. హలో, హలో, హలో,
3: హలో,
2: ఆకాశవాణికి స్వాగతం. మీ పేరు?
3: పాట పాట చెప్పండి. నా పేరు కవిత.
2: కవిత గారు ఏ పాట కోరుతున్నారు? హలో,
3: చెప్పండి మ్యామ్.
2: ఏ పాట కోరుతున్నారండి? ఆకాశవాణికి స్వాగతం.
3: మాకు అంతఃపురం సినిమా నుంచి.
2: మీ పేరు చెప్పలేదండి.
3: నా పేరు కవిత.
2: కవిత గారు అంతఃపురం చిత్రం నుండి?
3: అసలేం గుర్తుకురాదు సాంగ్.
2: అసలేం గుర్తుకురాదు. ఎవరి కోసం కోరుతున్నారు? ఏ కోరుకుంటున్న శ్రోతలు చెప్పండి.
3: సుజాత, వినిత, కవిత, దుర్గ, అరుణ, సరోజ,
2: వారందరి కోసం.
3: జయ, సుభాషిణి, వేద, భారతి, వీళ్ళందరి కోసం.
2: అందరి కోసం.
3: అవును.
2: ఏం చేస్తుంటారండి?
3: మేము ఎక్స్పర్ట్ బ్లాస్ చేస్తాం.
2: అవునా? ఆకాశవాణి వింటూ ఉంటారా?
3: ఆ వింటూ ఉంటాను.
2: ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం?
3: ఎక్కువ ఆకాశవాణి. అన్ని
2: ఇష్టం.
3: ఆల్ ప్రోగ్రామ్. అవును.
2: తప్పకుండా అండి. మీకు మీరు కోరిన పాట వినండి. ధన్యవాదాలు.
3: మా ఊరు మాదరపాకం.
2: మాదరపాకం నుండి కాల్ చేస్తున్నారు కవిత గారు. ధన్యవాదాలండి.
3: థ్యాంక్ యూ.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, హలో ఆకాశవాణి శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు మన తరువాతి కాలర్. హలో, హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: బాగున్నారు మేడం, నెల్లూరు నుంచి హాజర్ భాష మేడం. టైలర్
3: భాషా గారు, బాగున్నాం, మీరు బాగున్నారా?
4: బ్రహ్మాండంగా ఉన్నా మేడం, హ్యాపీగా టైలరింగ్ చేసుకుంటున్నాను.

0: ఏ పాట కోరుతున్నారు? చెప్పండి, ఏ పాట కోరుతున్నారు? చిరునవ్వుతో.
1: చిరునవ్వుతో సంతోషంగా సగం బలం హాయిగా నవ్వమ్మ.
0: తప్పకుండా అండి, కోరుతున్న శ్రోతలు చెప్పండి.
1: కోరుకున్న శ్రోతలు దర్బార్ ఖాన్ కలిగేరి నుంచి మా సోదరులు టైలర్ ఆయన, ఇనమడుగు మొహమ్మద్ రఫీ, తుమ్మలపల్లి గోపీనాథ్ మేడం.
0: అలాగే అండి,
1: ధన్యవాదాలు మేడం.
0: భాష గారు,
1: చెప్పండి.
0: చిరునవ్వుతో ఏ ఏ పాట అన్నారు?
1: సంతోషం
0: సంతోషం సంగం
1: హాయిగా హాయిగా నవ్వమ్మ.
0: అలాగే అండి, తప్పకుండా మీరు అడిగిన అందరి శ్రోతల కోసం ఈ పాట వినేద్దామా?
1: థ్యాంక్ యూ మేడం,
0: ధన్యవాదాలు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. హలో ఆకాశవాణి శ్రోతలు, ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మా ఫోన్ నంబర్స్ మీకోసం 08772246605 లేదా 08772246606. శ్రోతల కోసం మరోసారి మా నెంబర్లు 08772246605 లేదా 08772246606. ఇప్పుడు తర్వాతి కాలర్ విందాము. హలో
1: హలో హలో
0: హలో ఆకాశవాణికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు గోవింద్ నాదంపల్లి నుంచి మేడం.
0: గోవింద్ గారు, ఏ పాట కోరుతున్నారండి?
1: నాగేశ్వరరావు సినిమా మేడం, గురు శిష్యుడు.
0: ఏదైనా కొత్త సినిమా పాట కోరొచ్చు కదా?
1: అయితే నిర్భయ భారతం మేడం.
0: నిర్భయ భారతం ఈ సినిమాలో ఏ పాట కోరుతున్నారండి?
1: నిర్భయ భారతం మేడం.
0: ఆ సినిమాలో ఏ పాట కోరుతున్నారు?
1: మదమోహం ముదిరిన మృగాల వేటలో.
0: అలాగే కోరుతున్న శ్రోతలు చెప్పండి.
1: అందరి కోసం మేడం,
0: మనందరి కోసం ఈ పాట. ధన్యవాదాలండి.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మన తర్వాతి కాలర్ విందామా? హలో హలో.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఆకాశవాణికి స్వాగతం. మీ పేరు?
2: మా పేరు, మేము ఐరాలా 35 వేలంపల్లి నుంచి హేమావతి మాట్లాడుతున్నాం మేడం.
1: హేమలత గారు?
2: హేమావతి మేడం.
1: హేమావతి గారు, ఏ ఏ పాట కోరుతున్నారండి?
2: మాకు మేడం శివరామరావు సినిమాలో ఇప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అమ్మా భవానీ అని పాట కావాలి మేడం.
1: శివరామరాజు.
2: అందరూ బాగున్నారు మేడం?
1: అందరు బాగున్నారండి. ఆకాశవాణి వింటూ ఉంటారా?
2: డైలీ వింటాం మేడం, అన్ని ప్రోగ్రాంలు వింటాం. కొత్త కథలు వేస్తూ ఉండరు, బాగుండాయి, తినాలి, మీది తినాలి, మాది తినాలి.
1: ధన్యవాదాలండి.
2: అందరి కోసం మేడం అందరూ.
1: ఇంకేదైనా కొత్త పాట కోరుకోవచ్చు కదా?
2: అది కూడా కొత్త పాట కదా మేడం.
1: ఇంకేదైనా,
2: ఇప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతుండే కదా.
1: సరే సరే సరే అండి, మీకోసం తప్పకుండా ఆ పాట ప్రసారం చేస్తాము, వినండి. ధన్యవాదాలు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పొన్నమ్మి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 34 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో జాతీయ స్థాయి సరస్ మేళాను నిర్వహించడం ఇదే ప్రథమం. ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 27 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల జెడ్పీటీసీ, 27 మండల పరిషత్ అధ్యక్ష ఎంపీపీ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె వెట్రిసెల్వి నిన్న తెలిపారు. మొత్తం 27 స్థానాలకు గాను ఎస్టీలకు 4, ఎస్సీలకు 6, బీసీలకు 3, అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీకి 14 స్థానాలు కేటాయించినట్లు, మహిళలకు మొత్తం 13 స్థానాలు దక్కాయని పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజు 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్దిలో కీలక పాత్ర పోషించి భారత మిస్సైల్ మ్యాన్ గా గుర్తింపు పొందారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలును ఈ నెల 13న ప్రారంభించారు. ఇది రేపటి వరకు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పేర్కొంది. ఈ ప్రత్యేక రైలు రోజు ఉదయం 9:30 గంటలకు విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి 7 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు అదే రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి విజయవాడ చేరుకుంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రస్తుతం స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ రాత్రికి సర్వభూపాల వాహనంపై వేరుస్తారు. శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో నిన్న రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కర్నూలు జిల్లా దేవరగట్లో దసరా సందర్భంగా జరిగే బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏసిరి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్లో వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో కలెక్టర్ నిన్న సమావేశం నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం సప్తవర్ణాలని ఒకేసారి తాకిన అనుభూతిని కలిగించే ప్రోగ్రామ్ హరివిల్లులోకి అనమాట. మరి నేనైతే క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నా, అలాగే మీరు కూడా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు? ఇదే అనమాట క్వశ్చన్. అయితే మళ్ళీ మీకోసం ఇంకొకసారి, అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు? ఇదే క్వశ్చన్. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438144 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది, దాని తర్వాత బాచి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే.

0: पर जाएं और अपनी शिकायत दर्ज करें।
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
3: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
2: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
3: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
2: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
3: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
2: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
3: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
4: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
5: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
4: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మనమైతే ఉన్నాం హర్వీలు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారనమాట. మరి ఎవరు పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ చూసేద్దాం. ఎవరు పంపించారు అంటే గనక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు సాంగ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ. అలాగే క్వశ్చన్ కూడా విన్నారని అనుకుంటున్నా. ఇంకా మల్లికార్జున, అభిరామ్ వీళ్ళందరూ అనమాట కేశవ నగర్ నుంచి, ధర్మవరం నుంచి. ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్ పంపించారు మీరు, అందుకే మీరు అలా కన్ఫ్యూజ్ అవుతారని నేను ఒకటికి రెండు సార్లు మీరు అడగకుండానే నేను క్వశ్చన్ అయితే అడిగేశాను. సో ఇంకొకసారి ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు బోలేనాథ్ గారు రెడ్డిగూడెం నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి రమేష్ అనమాట. ఎక్కడి నుంచి అంటే అనంతపురం నుంచి అని పెట్టారు. ఓకే, వెంకటాచలపతి, నాగిరెడ్డి వీళ్ళందరూ కూడా ఎనీవే ఆన్సర్ అయితే కరెక్టే పంపించేశారు. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆన్సర్ అని పంపించారు, కానీ పేరు అవేం చెప్పకుండా ఫ్రమ్ విజయవాడ అని చెప్పారు. సో అది. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దామర్ల చినమస్తన్రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడ నుండి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి అనమాట, ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారనమాట. ఇంకా గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే థ్యాంక్ యూ సో మచ్, అలాగే మీ అందరికీ కూడా ఇంకా ఆన్సర్ కూడా మీరు పంపించింది కరెక్టే అనమాట. సో ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధామున్న వీళ్ళందరూ ఏలూరు నుంచి అనమాట. ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజశేఖర్ అనమాట, బీవీ నగర్ నెల్లూరు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఫనీ సత్యశ్రీ తినాలి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మీరు ఇంకా పాటల్లోనే ఉన్నట్టున్నారు, బయటికి రండి, ఆన్సర్ ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ ఇంకా శుభోదయం అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండ్ ఆన్సర్ కూడా, ఆన్సర్ తప్ప మీరు అన్ని పంపించారు. కోనకొండల రమణారావు గారు, ఏం పర్లేదు, ఇంకా నేను ఆన్సర్ రివీల్ చేసేసే టైం అయితే వచ్చేసింది. ప్రశ్న వినలేదు మరొకసారి చెప్పండి అంటున్నారు వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట. ఖచ్చితంగా మీరైతే సెకండ్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి. ఇప్పుడైతే నేను క్వశ్చన్ దాంతోపాటు ఆన్సర్ రెండు చెప్పేస్తా, ఎందుకంటే మెసేజెస్ కూడా అన్ని అయిపోయినాయి అనమాట. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం.

విశాఖపట్నం నుంచి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. మొత్తానికి మీ కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరు అంటే గనక శుభోదయం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి భండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. ఓకే, మీరు సెకండ్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి. అండ్ ఇప్పుడైతే ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సర్ రెండు చెప్పేస్తా. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు? ఇదే మీరు అలా కన్ఫ్యూజ్ అవుతారని చాలా మంది జనవరి 12th అని పంపించారు. కాదు, ఆగస్ట్ 12th ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అంతర్జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 12th జరుపుకోవడం జరుగుతుంది. సో అది సంగతి. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళ కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్. దానికంటే ముందు క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. ఈ క్వశ్చన్ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ వింటే కనుక ఈజీగా ఆన్సర్ చేసేస్తారనమాట. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఏ రోజున ప్రారంభించారు? చాలా సింపుల్ కదా. సో ఇదే క్వశ్చన్ అయితే మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0862438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: అమ్మలారా అయ్యలారా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపించేశారు అనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అనేది. సో చాలా మంది మెసేజ్ అయితే పంపించేశారు. అనంతపురం నుంచి రమేష్ గారు అనమాట, మీరు కూడా ఓకే ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బోలినాథ్ రెడ్డిగూడెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హాయ్ ప్రసన్న గారు అంటున్నారు మురళీ గారు, కానీ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ కూడా పంపిస్తే బాగుండేది కదా. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆన్సర్ కూడా మీరు కరెక్ట్ గా పంపించేశారు. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కొనకొండ రమణారావు గారు, కవిత, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే రంగచర్యలు గారు టీచర్స్ కాలనీ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్య భార్గవి గారు తాడిపర్తి అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి అనమాట. ఇంకా మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కలవందలపాడు నుంచి కాశీ ముత్తుజావాలి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేటపాలెం రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమా విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి గుడివాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే పొన్నూరు నుంచి అనమాట, చింతలపూడి నుంచి ఆదం మల్లేశ్వరి వీళ్ళందరూ కూడా పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. అలాగే మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా అశోక్ అనమాట గన్నవరం నుంచి.

ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు గుడ్ మార్నింగ్ అంటూ ఏపూరి కృష్ణ అనమాట, ఖమ్మం నుంచి, ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి మెసేజ్ చేయడం జరిగింది, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్, అలాగే మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే, కానీ అసలు ఇంతకీ మీ పేరేంటి, మీ పేరు తెలియకపోతే నేను ఎలా చదువుతాను, చదవలేను కదా. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా రఘుబీర్ సింగ్ సుగుణబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాఘవ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారు అండ్ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఏ రోజున ప్రారంభించారు అని అడగడం జరిగిందనమాట. ఆగస్ట్ 1, 2026 ఇందాకే చెప్ప మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగిందనమాట. సో నేను ఎప్పుడు అని అడిగాను కాబట్టి సో ఇది ఒకటి పంపిస్తే సరిపోతుంది. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, దాంతో పాటు మీ అందరి కోసం క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ఇది కొంచెం కేర్ఫుల్ గా వినాలన్నమాట, వింటేనే ఆన్సర్ చేయగలుగుతారు, లేదు అంటే చూద్దాం అసలు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం.

ఆస్ట్రేలియా తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కు రెండు సార్లు ఆతిథ్యం ఇస్తున్న రెండో దేశంగా ఏ దేశం చరిత్ర సృష్టించనుంది? ఖచ్చితంగా అడుగుతా, మీ అందరి కోసం ఇంకొకసారి కూడా అడుగుతా, వినండి. ఆస్ట్రేలియా తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కి రెండు సార్లు ఆతిథ్యం ఇస్తున్న రెండో దేశంగా ఏ దేశం చరిత్ర సృష్టించనుంది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి? 0866 24 3814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం చెప్పాను కదా, సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అని చెప్పి ఫ్రమ్ ద మూవీ వెంకీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ తెలియాలి అంటే నేను మెసేజ్లు అయితే చదవాల్సిందే. రమేష్ అనమాట, నాగిరెడ్డి, వీళ్ళందరూ అనంతపురం నుంచి వేరే దేశానికి పంపించేశారు. కాదు, ఎందుకు మీరు ఎప్పుడు వేరే దేశాల గురించి ఆలోచిస్తారు? ఇంతకంటే పెద్ద క్లూ కూడా ఉండదు యాక్చువల్ గా. సో అనేశాను కాబట్టి ఈ మాటలో లాజిక్ అర్థమైపోతే ఆన్సర్ కూడా తెలిసిపోతుంది. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కనకరావు గారు పెడన్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ వీళ్ళందరూ అనమాట ధర్మవరం నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తెనాలి నుంచి శంకర్, ఉదయ్, చంద్రిక వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కోనకొండ రమణారావు గారు, కవిత వీళ్ళందరూ అనమాట బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కుసుమ అమటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎస్ఎస్ రామారావు శ్రీకాకుళం ఏపీ నుంచి అంటూ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గౌతమ్ చోడేపల్లి మండలం నుంచి అనమాట, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు పంపించిన ఆన్సర్ చాలా సార్లు, మొత్తానికి చాలా ఇన్ఫర్మేషన్ పంపించారు, బట్ ఇంతకీ నేను అనుకున్న ఆన్సర్ అయితే రాలేదు. సో నేను చెప్పేస్తాను, సో వెయిట్ చేయండి. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుండి మహమా జైనుద్దీన్, స్నేహపాను జైనుద్దీన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు, సత్యభార్గవి గారు తాడిపర్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా శివ, ఫణి వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, దేశాయిపాట వేటపాలెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఏం పర్లేదు, నేను ఆన్సర్ అయితే లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వేపూడి కృష్ణ చూడవరం నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎవరు పేరు ఎక్కడ, పేరు లేకపోతే నేను ఎలా చదవాలి చెప్పండి, అండ్ ఆన్సర్ కూడా రాంగే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పొన్నూరు మండలం చింతల్పూడి నుంచి అనమాట మల్లేశ్వరి చెన్నకేశ్వరరావు గారు, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ అసలు ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే చెప్పేసే టైం అయితే వచ్చేసిందనమాట. ఆస్ట్రేలియా తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కి 2 సార్లు ఆతిథ్యం ఇస్తున్న 2వ దేశంగా మన భారతదేశమే చరిత్ర సృష్టించిందనమాట. ఎందుకు అంటే 2010లో

0: ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ ని విజయవంతంగా ఆతిథ్యమిచ్చిన భారత్ రెండోసారి ఈ బహుళ క్రీడల మహోత్సవాన్ని నిర్వహించనున్న దేశంగా నిలిచిందన్నమాట. సో అది సంగతి. మరి ఇవాళ హార్వీల్ ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఉన్నది ఒకటే చిందకి, ఈ మూవీ నుంచి, దాని తర్వాత మీరా ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ తో హరివిల్లు ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అలాగే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మీకు తెలుసు కదా, యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, మళ్లీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అలాగే వివిధ భారతి లిజనర్స్ అందరికీ కూడా శరన్ నవరాత్రి శుభాకాంక్షలు అనమాట. మరి అమ్మవారి దయతో మనందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.
1: ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ

రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో అధికారికంగా ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 34 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎప్పట్లా ఢిల్లీలో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో జాతీయ స్థాయి సరస్ మేళాను నిర్వహించడం ఇదే ప్రథమం. రాబోయే దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని 11,40,770 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారికి 2,009.61 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. దీంతో ఒక్క ఉద్యోగికి గరిష్టంగా 17,951 రూపాయలు అందనున్నాయి. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. 1998లో నిర్వహించిన పొఖ్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో క్షేత్రస్థాయిలో నిర్వహించిన ఈ క్రాప్ సూపర్ చెకింగ్ కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ నిన్న పరిశీలించారు. ప్రతి సర్వే నంబర్లో సాగు చేస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణసంచా సామగ్రిని విక్రయించేందుకు లైసెన్స్ కోసం నవంబర్ 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలను జతపర్చాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు, మొత్తం 150 వార్డులున్నాయని, మొత్తం 2,77,565 మంది ఓటర్లు ఉన్నారని, 354 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో వేయించేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మర్ధిని అమ్మవారు నేడు 5వ రోజు శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భారత్కు వెస్టిండీస్కు జట్ల మధ్య హైదరాబాద్లో నిన్న రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ 2-2 సమమైంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చూస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:15 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి సాంగ్స్ కూడా వింటూనే చేస్తూ ఉందాం ఇవాళంతా. మరి ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది ఎవరు? మీ ఆర్జే తేజు. మరి ఫస్ట్ అప్డేట్ ఇవాళ సినిమా కబుర్ల గురించి మనం ఏం తెలుసుకుందాం అంటే, ఇంకెందుకు లేట్, ముందుగా మన కమల్ హాసన్ గారు నటించబోతున్న ఒక లేటెస్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడేసుకుందాం. మరి భారతీయుడు సినిమా మనందరికీ ఫేవరెట్ కదా. చాలా ఇయర్స్ తర్వాత ఆ మూవీకి సీక్వెల్ ఇండియన్ సినిమా అయితే మనకి వచ్చేసింది. 2024 రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, సో ఇండియన్ 2. అండ్ ఈ సినిమాకి ఇంకొక సీక్వెల్ కూడా ఉంది అనేది ఆల్రెడీ మనందరికీ వచ్చిన ఇన్ఫర్మేషన్, అది కాస్త నిజమే అనమాట. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ టైం కల్లా కూడా ఇండియన్ 3 అనేది మన ముందుకి రాబోతోంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని రెడీ అయితే మాత్రం మార్చ్ అండ్ ఏప్రిల్ టైంలోనే కరెక్ట్ గా రిలీజ్ చేస్తాం అని మేకర్స్ అప్పుడే ప్లాన్ కూడా చేసేస్తున్నారు. మరి చూడాలి ఇందులో మరి కమల్ హాసన్ గారు సేనాపతిగా నటించేసి అండ్ దీని గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆ సేనాపతి గురించి ఏమేమి ఇస్తారో రాబోయే రోజులు తెలుస్తుంది. తెలుసుకుందాం, మనం కూడా వెయిట్ చేద్దాం దానికోసం. మరి ఇండి మూవీ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరికోసం భారతీయుడి నుంచి లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
0: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నాలే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. ఒక లైలా కోసం మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. 11:30 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న మూవీ అప్డేట్ ఏంటంటే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి. సో చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్న సినిమాకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో సినిమా పేరు హైందవ. మరి ఈ టీజర్ మాత్రం అయితే మాత్రం చాలా చాలా పవర్ఫుల్ లుక్స్ లో కనిపిస్తున్నారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో. మరి హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తున్నారనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించిన అంటే రిలీజ్ చేసిన టీజర్ లో చూస్తే శ్రీనివాస్ లుక్స్ కానివ్వండి, ఆ విజువల్స్ కానివ్వండి, డైలాగ్స్ కానీ అన్ని సూపర్బ్ గా ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకా శివాజీ రాజా గారు, జేవిడి చక్రవర్తి గారు కూడా ఒక కీలక పాత్రలు అయితే పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక

లుధీర్ భైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా మనం మాట్లాడచ్చు. సో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా రాబోతోంది. ఇక మన అందరి ముందు దీన్ని నవంబర్ 27 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ జయ జాయనికి నాయక మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.6 కమిటీ కుర్రాళ్ళు సినిమా నుంచి సాంగ్ వినేశాం కదా. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న మూవీ అప్డేట్ ఏంటో తెలుసా? కీర్తి సురేష్ నటించబోతున్న కొత్త మూవీకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది, చూసే ఉంటారు మీరు కూడా, సత్యవాన్ సావిత్రి. సో మహానటి సినిమా తర్వాత మళ్లీ సావిత్రి అనే పేరుతో, చక్కగా సత్యవాన్ సావిత్రి అనే పేరుతో ఒక సినిమా అయితే చేస్తున్నారు. మరి ఇందులో కీర్తి సురేష్ గారు లాయర్.

క్యారెక్టర్ లో నటించబోతున్నారనమాట. అండ్ ఈ టీజర్ చూస్తే గనక అందులో ఆ లాయర్ పాత్రలో కీర్తి కామెడీ టైమింగ్ అయితే అసలు సూపర్ గా ఉందని చెప్పొచ్చు. అండ్ తమిళ డైరెక్టర్ ప్రవీణ్ గారు తెరకెక్కిస్తున్నారనమాట ఈ సినిమాని. అండ్ ఇక తెలుగు తమిళ లాంగ్వేజెస్ లో నవంబర్ 20 ఈ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకా సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ఇంకా కొన్ని తెలుస్తాయి, మరి తెలుసుకుందాం. ఈ లోపు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ నేను లోకల్ మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: City FM 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఇంటికి చూస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ సాంగ్ మీరైతే వినేసారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ నుంచి. 11:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, ఇక ఈ దసరాలో మన ముందుకి రాబోతున్న ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుందామా. సో ఫస్ట్ ఈ రోజు జైలర్2 సినిమా, మన రజనీకాంత్ గారు జైలర్2 ద్వారా మన ముందుకు వచ్చేసారు. ఇక రేపు రణబాలి ఫిలిం కూడా రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ఈ మూవీ రాహుల్ సంకృతియాన్ తెరకెక్కించారు కదా. ఆల్రెడీ సినిమా పూర్తిగా కంప్లీట్ చేసుకుంది సెన్సార్ అదంతా కూడా. మరి ఇదొక పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని చెప్పేసి మన అందరికీ ముందుగానే తెలిసిన స్టోరీ. అండ్ మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి ఇంకొన్ని గంటల్లోనే మనకు తెలిసిపోతుందన్నమాట. సో అలా ఈ దసరా రేస్ లో ఉన్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వాలి, అన్ని సక్సెస్ఫుల్ గా మనందరినీ అలరించాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం ప్రభాస్ గారు నటించిన రాధేశ్యామ్ ఫిలిం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత గీత గోవింద్ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పునవి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్సు అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం స్టాళ్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి లఖ్పతి దీదీ సంకలనం సారస్సు శక్తి అప్లికేషన్ను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల

రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి ప్రసంగిస్తారు. దేశానికి ఆ ప్రాంతంతో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, నీటి భద్రతను పెంచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికులు, కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన మహనీయులు పూర్వ రాష్టపతి ఏపీజే అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. మాజీ రాష్టపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి ఈరోజు స్మరించుకున్నారు. దసరా ఉత్సవంలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం 4 ఆన్లైన్ ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తులు ముందుగానే ఆన్లైన్లో ప్రసాదాలు కొనుగోలు చేయడంతో పాటు కౌంటర్లలో మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ పేమెంట్లు చేసి ప్రసాదాలను కొనుగోలు చేయవచ్చు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కెనాల్ రోడ్లోని వినాయక దేవాలయం నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రద్దీ అధికమైతే వీఎంసీ కార్యాలయం, సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లోకి భక్తులను తరలిస్తారు. ఇక హైదరాబాద్, తెలంగాణ వైపు నుంచి విచ్చేసే భక్తుల కోసం ఈ ఏడాది కుమ్మరిపాలెం వరకు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను తమ మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించే వీలుంటుందని పోలీసులు తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 5 మ్యాచ్ల అంతర్జాతీయ సిరీస్లో భాగంగా నిర్ణయాత్మకమైన 5వ టీ20 మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు 2-2తో సమంగా కొనసాగుతున్న విషయం శ్రోతలకు తెలిసిందే. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమున్నాం నేను మీ ఆర్జే తేజు. ఇక పూల పరిమళాలతో ప్రకృతి పరవశించే వేళ, రంగురంగుల పూలతో తెలంగాణ నేల అందంగా ముస్తాబయ్యే వేళ, ఆడపడుచుల ఆటపాటలతో పల్లెలు పట్టణాలు సందడిగా మారే వేళ, మన ముందుకు వచ్చే అపురూపమైన పండుగే బతుకమ్మ పండుగ. మరి బతుకమ్మ అంటే కేవలం పూలతో పేర్చిన ఒక అందమైన రూపం మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది, మహిళల ఐక్యతకు నిదర్శనం, అలాగే ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతికి ప్రతిబింబం ఈ బతుకమ్మ పండుగ. మరి అలాంటి తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశిష్టతను గురించి, దాని చరిత్రను గురించి కూడా మనం డెఫినెట్ గా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: एसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

ఎస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అయితే మనమైతే ఉన్నాం మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. ఇక 12:25 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమైతే బతుకమ్మ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో బతుకమ్మ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పూల పండుగ. ఈ పండుగకు ఎంతో పురాతనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక అలాగే సామాజిక నేపథ్యం అయితే ఉంది అని చెప్పాలి. దీని ప్రారంభానికి సంబంధించి వివిధ జానపద కథలు, స్థానిక సాంప్రదాయాలు ప్రచారంలో అయితే ఉన్నాయి. అయితే బతుకమ్మ పండుగను జనరల్ గా భాద్రపద మాసం చివరి రోజుల నుంచి ఆశ్వయుజ మాసంలో దసరా పండుగకు ముందు 9 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. అలా ఈసారి చూసుకుంటే అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 18 తేదీ వరకు కూడా ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటున్నారు. మరి ఈ టైంలో వర్షాకాలం కంప్లీట్ అయ్యే టైం కదా, కాబట్టి చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా చక్కగా నీటితో నిండుతూ ఉంటాయి. మరి పొలాలు కూడా పచ్చదనంతో ఉంటాయి. ప్రకృతిలో రకరకాల అడవి పూలు విరబూస్తూ ఉంటాయి. మరి ఆ పూలతోనే బతుకమ్మను తయారు చేసి గౌరీదేవిగా పూజిస్తూ ఉంటారన్నమాట. మరి ఇది ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే వేడుకగాను, అలాగే పంటలు సమృద్దిగా పండాలని కోరుకునే ఒక వ్యవసాయ సంస్కృతిలో భాగంగానూ జరుపుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా ఈ బతుకమ్మ పేరు ఎలా వచ్చింది, ఆ హిస్టరీ కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. ఇక 12:30 మనకు

0: తెలుగులో వార్తలు కూడా ఉంటాయి కదా, వార్తలు అయిన తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీకోసం మీకు వచ్చిన కమర్షియల్ బ్రేక్.
1: శ్రోతలకు ఒక గమనిక, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్ గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్ గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్ గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష, అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. 6 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐని అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ ఎస్ఐని అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐని అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. విజయవాడలోని పున్నమి ఘాట్లో జాతీయ సరస జీవిక మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడు కరైకాలలో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవిక మేళా 2026ను ఘనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సరస్ మేళా నిర్వహించడం ఇదే తొలిసారి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 650కి పైగా స్టాళ్లను సిద్దం చేశారు. ఈ వేదికపై లఖపతి దీది సంచికతో పాటు సరస్ శక్తి అప్లికేషన్ను రాష్టపతి ఆవిష్కరించారు. సంప్రదాయ చేనేతలు, హస్తకళలు, సేంద్రీయ ఉత్పత్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్

సింగ్ చౌహాన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళా సాధికారతను, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రోత్సహించడంలో ఈ మేళా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకుల్లా రింపోచీ విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా దేశాలు సరికొత్త వ్యూహాలను, భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అబుదాబిలో జరిగిన రైజీనా డైలాగ్ మధ్య ప్రాచ్య సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ వాతావరణంలో వస్తున్న మార్పులకు రెండు దేశాలు ఎలా స్పందించవచ్చనే దానికి గత దశాబ్ద కాలంలో భారత్ యుఏఈ బంధమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ బహుళపక్ష సంస్థలలో తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో చిన్న దేశాల సమూహాల మధ్య బలమైన సహకారం సమర్థవంతంగా తోడ్పడగలదని అన్నారు. యుఏఈలోని 3 రోజుల పర్యటన సందర్భంగా జయశంకర్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ, దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలు ఉండగా నేడు 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని చెప్పారు. మందుగుండు సామాగ్రి రకాలలో భారత్ 90% పైగా స్వయం సమృద్ది సాధించిందని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఉన్న 175 మందుగుండు సామాగ్రి రకాల్లో 159 స్వదేశీ సామాగ్రి ఉన్నాయని చెప్పారు. గత 12.5 సంవత్సరాలలో రక్షణ రంగం తన సామర్థ్యాలను విస్తరించుకోవడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేసే విధానంలోనూ ఒక వ్యూహాత్మక మార్పును సాధించిందని మంత్రి అన్నారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. శాస్త్రీయ మేధస్సుతో మన దేశాన్ని వ్యూహాత్మక శక్తిగా తీర్చిదిద్దడంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భారత రాష్టపతిగా ఆయన అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారని ప్రశంసించారు. దేశసేవలో తమ హృదయాన్ని, ఆత్మను నిమగ్నం చేసేలా యువతరాన్ని ప్రేరేపించడంలో అబ్దుల్ కలాం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోతారని అమిత్ షా కొనియాడారు. బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జాన్ హిలీతో సమావేశమయ్యారు. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఆర్థిక, ద్రవ్య చర్చల ఫలితాలను ఇరువురు నేతలు సమీక్షించారు. 4వ భారత్ యూకే ఆర్థిక మార్కెట్ల చర్చలు, ఫిన్టెక్ సదస్సులు, అనుబంధ ఐయుకేఎఫ్పి సమావేశాలను విజయవంతంగా ముగించడంపై వారు చర్చించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఉమ్మడి ప్రాధాన్యతలు, నిర్మాణాత్మక సమ్మిళిత G20 ప్రక్రియ కోసం యూకేతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సీతారామన్ అన్నారు. క్రిటికల్ మినరల్స్, గ్రీన్ టెక్, నగర ప్రాంత భాగస్వామ్యాలలో ప్రతిపాదిత సహకారంతో 14

0: వ ఆర్థిక ద్రవ్య చర్చల కోసం భారత్ ఎదురుచూస్తోందని సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వాన కురుస్తుందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో ఎల్లుండి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో 4 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజలతో సమావేశమై పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ఈ ఏడాది ముగిసే అవకాశం ఉందని కెనడా వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్దు అన్నారు. నిన్న ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఒప్పందాన్ని ముగించే దిశగా సాధిస్తున్న పురోగతి ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవిక మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడులో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: యోగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:41 పిఎం క్లాక్ లో టైం చూస్తే మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు మనమైతే బతుకమ్మ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇక ఈ పేరు ఎలా వచ్చింది అంటే తెలుగులో బతుకు అంటే జీవితం, అమ్మ అంటే తల్లి కదా.

మరి అందువల్ల ఈ పేరు జీవితంపై ఆశను, మహిళల సంక్షేమాన్ని, కుటుంబ సంతోషాన్ని, ప్రకృతి సమృద్ధిని సూచిస్తుంది. మరి ఈ ఫెస్టివల్ కి సంబంధించిన ఒక జానపద కథ ఉంది అన్నాను కదా, అదేంటంటే ఒక రాజు రాణికి 100 మంది కుమారులుండేవారంట. అయితే వారందరూ యుద్దంలో మరణించడంతో ఆ దంపతులు తీవ్ర దుఃఖానికి గురయ్యారు. తమకొక కుమార్తెను ప్రసాదించండి అని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థించారంట. వారి భక్తికి మెచ్చి లక్ష్మీదేవినే స్వయంగా వారికి కూతురుగా జన్మించిందని, ఆ అమ్మాయికి బతుకమ్మ అనే పేరు పెట్టారని చెప్తూ ఉంటారు. ఇక అప్పటినుంచి ఆడపిల్లల క్షేమం కోసం, కుటుంబ సంతోషం కోసం బతుకమ్మను పూజించే సాంప్రదాయం అనేది ఏర్పడింది అని ఈ జానపద కథ ద్వారా తెలుస్తోంది. అండ్ ఇంకా ఈ పండగకు సంబంధించిన స్టోరీలు చాలానే ఉన్నాయి, కానీ మెయిన్ గా మనకు వినిపించేది ఇది మాత్రమే. మరి ఈ పండగకు సంబంధించిన జానపద కథల్లో ఇది ఒకటి మాత్రమే అనమాట. అండ్ మొత్తానికి బతుకమ్మ చరిత్ర మనకు ఒక గొప్ప మెసేజ్ అయితే ఇస్తుందని చెప్పాలి. ఏం మెసేజ్ ఇస్తుంది తెలుసుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. మరిన్ని విషయాలు వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: హ్యాపీ ఎఫ్ఎం 101.3.
1: సూర్యోదయం అయ్యా.

0: స్మార్ట్ శంకర్ సినిమా నుంచి సాంగ్ విన్నాం కదా, వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇక ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ బతుకమ్మ ఫెస్టివల్ గురించి కదా. మరి ఈ ఫెస్టివల్ చరిత్ర మనకు చెప్పే ఒక మెసేజ్ ఏంటో తెలుసా? ప్రకృతిని ప్రేమించడం అంటే మెయిన్ గా ఈ బతుకమ్మ ఫెస్టివల్ ఉన్న దానికి మెయిన్ గా ప్రకృతిని ప్రేమించడం గురించి మనం నేర్చుకోవచ్చు. అలాగే జీవితాన్ని గౌరవించడం, మహిళలను ఆదరించడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడం. కానీ నిజంగా ఏ ఫెస్టివల్ అయినా సరే అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే థీమే ఉంటుంది. సో ఇది కూడా అంతే. అండ్ మన సాంప్రదాయాల్లో ఎంతో ముఖ్యమైనది అని చెప్పేసి ఈ పండుగ తెలుస్తుందన్నమాట, తెలియజేస్తుంది. అండ్ ఇక బతుకమ్మ తయారీ కూడా ఒక అందమైన సాంప్రదాయ కళ అనే చెప్పాలి. రకరకాల పూలను సేకరించి తయారు చేస్తారు. ఇక ఒక్కో పువ్వు ఒక్కో రంగు ఒక్కో అందంగా ఉంటాయి. ఇక ఆ అందాలన్నీ ఒకచోట చేరితేనే బతుకమ్మ. మరి ఈ బతుకమ్మ ఫెస్టివల్ ని 9 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. మరి ప్రతి రోజుకు ఒక్కొక్క ప్రత్యేకమైన పేరుంటుంది, నైవేద్యం కూడా ఉంటుంది, లేదా ఆహార సాంప్రదాయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరితో కలిసి ఆనందంగా జరుపుకుంటూ ఉంటారన్నమాట బతుకమ్మ ఫెస్టివల్. సో మీకు కూడా హ్యాపీ బతుకమ్మ. అలాగే ఇంకా ఇవాళ ఇలాంటి ఫెస్టివల్స్ గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకుందాం, కొత్త కొత్త విషయాలు కూడా. మరి ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం నెక్స్ట్ చల్ మోహన్ రంగ మూవీ నుంచి రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అరే ఇంకొరబై నీకు అమెరికా ఈజ వచ్చిన కి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి సురాపానంతో శోపతికి దావతి ఇవ్వాలని పబ్బతి పట్టినం జనభద్ర.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పొన్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్సు ఆజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిన్న విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణాసంచ సామగ్రిని విక్రయించేందుకు తాత్కాలిక లైసెన్స్ కోసం నవంబర్ 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలు జతపర్చాలన్నారు. భారతరత్న మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజు 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. 1998లో నిర్వహించిన పొఖ్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో ఆయన్ను సత్కరించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు లలిత త్రిపురసుందరీదేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ రాత్రికి సర్వభూపాల వాహనంపై విహరిస్తారు. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు, వెల్కమ్ టు ధీరా. 1:10 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమైతే వినేసాం ఫస్ట్ సాంగ్ భరత్ అనే నేను మూవీ నుంచి. ఇక ఈ రోజు దేవి శరణ నవరాత్రుల్లో 5వ రోజు కదా. ఈ రోజు అమ్మవారు స్కందమాతగా పూజిస్తారు. అయితే అమ్మవారిని మనం పూజించడం ద్వారా జ్ఞానం, ధైర్యం, శాంతి, సంతోషం లభిస్తాయి అని భక్తుల విశ్వాసం. స్కందమాత చేతిలో, అంటే స్కందమాత ఒడిలో కుమారస్వామి కనిపిస్తారు. కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిస్తారు ఇవాళ స్కందమాత. అయితే ఈ మాత ఆరాధన మనకు 3 ముఖ్యమైన సందేశాలను అందిస్తుంది తెలుసా. 1, మాతృప్రేమ. 2, ధైర్యం. 3, పవిత్రత. మరి మాతృప్రేమ గురించి మాట్లాడాలి అంటే అస్సలు మనం మాటల్లో చెప్పలేనిదనే అనాలి. మన లైఫ్ లో మదర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ కదా. అన్ని స్టేజెస్ లో తల్లి మనకు తోడుగా, అండగా, సపోర్ట్ గా ఉంటూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన లైఫ్ లో మదర్ ప్లేస్ అనేది అసలు రీప్లేస్ చేయనిది, అండ్ అసలు మదర్ రోల్ గురించి మనం మాటల్లో కూడా చెప్పలేనిది. అయినా సరే కొన్ని విషయాలు మన మదర్ మన లైఫ్ లో ప్లే చేసే కొన్ని విషయాలు, మనకి ఎప్పుడు తోడుగా ఉండే మన మదర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం ఖచ్చితంగా ఈ రోజు మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకునే ముందు ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం అమ్మా నన్న తమిళమ్మాయి సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి. మరి ఈ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 1:17 PM క్లాక్ లో చూస్తే ఇక మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. ప్రతి సక్సెస్

సక్సెస్ఫుల్ పర్సన్ వెనక ఒక మార్గదర్శి ఉంటారు ఖచ్చితంగా, కానీ ప్రతి బిడ్డ జీవితంలో తొలి మార్గదర్శి మాత్రం ఖచ్చితంగా మన తల్లే. అయితే వాళ్లే మనకి తొలి గురువులు, అలాగే నాయకులు కూడా. ప్రతి ఒక్కరికి జీవితంలో మొదటి పాఠాలు నేర్పించేది తల్లి మాత్రమే. నిజాయితీ, క్రమశిక్షణ, దయ, గౌరవం, బాధ్యత, ఇలాంటి ఎన్నో విలువలను పిల్లలకు పరిచయం చేస్తుంది అమ్మ. పిల్లల కలలను అర్థం చేసుకుని వారి టాలెంట్ ను గుర్తించి సరైన దిశలో ఎంకరేజ్ చేయడానికి కూడా మనల్ని సపోర్ట్ చేసేది కూడా మన అమ్మదరే. అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది అమ్మ మనకు చెప్పే మంచి మాటలు ఫస్ట్ అసలు మనకి తలకెక్కవు, ఏంట్లే అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తే తెలుస్తుంది, ఆ రోజు అమ్మ చెప్పింది విని ఉంటే ఈ రోజు నన్ను ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు అని మనం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఫీల్ అవుతూ ఉంటాం. సో అమ్మకేం తెలుసులే, ఇంట్లోనే ఉంటుంది, తనకేం తెలీదు అని తను చెప్తే నేను వినేదేంటి అని అనుకునే స్టేజ్ లో ఉంటారు చాలా మంది. కానీ అది చాలా రాంగ్ అనమాట. అండ్ మన మీద మనకంటే కూడా మన మదర్స్ కి చాలా నమ్మకం ఎక్కువ. అండ్ మనం చేయబోయే పనిలో సక్సెస్ అవుతామా కాదా అనేది కూడా వాళ్ళకి ముందుగానే ఫుల్ క్లారిటీగా ఉంటుంది. సో ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, ఇలా వద్దు, ఇలా చేయి, ఇలా ఉండు, ఇది ఇది అని. సో మనం ఒక్కొక్కసారి వాటిని ఇగ్నోర్ చేసామనుకోండి మనకే నష్టాలు. సో ఒకసారి విని తను ఏం చెప్తుందో అర్థం చేసుకుని ఓకే మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి, అదే మన మంచికే కదా చెప్తోంది అమ్మ అని చెప్పేసి మనం ఆలోచిస్తే డెఫినెట్ గా మనకు అదే లాభం అవుతుంది కూడా. సో ఇలాంటి ఇంకా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ అమ్మ మనకిచ్చే ధైర్యాన్ని గురించి మాటల్లో చెప్పలేం కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తను ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అంత స్ట్రాంగ్ గా మనం కూడా కొన్ని సందర్భాల్లో ఉండలేం, మన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయలేం. నిజంగా మదర్ దగ్గర నుంచి మనం ఆ స్ట్రాంగ్ అనే దాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాయింట్. అండ్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక సాంగ్ తర్వాత. కానీ సాంగ్ కంటే ముందు ఇప్పుడు 1 గంట 20 నిమిషాలు కావస్తుంది, కాసేపట్లో మనమైతే ప్రాంతీయ వార్తలు అయితే వినిద్దాం. ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు. జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక వార్తల వివరాలు. జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్టపతి విజయవాడ పర్యటనలో భాగంగా పునమిఘాట్ వద్ద జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు. సరస్ మేళా ప్రాంగణానికి చేరుకున్న రాష్టపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. అనంతరం వివిధ రాష్టాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్టపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు సరస్ మేళా మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
1: मैं इस मेला में आने से पहले दीदियों का स्टॉल देखने को मुझे मौका मिला. उनका उत्साह, उनके चेहरे पे मुस्कान देख करके मुझे लगता है महिलाएं बहुत सेटिस्फाइड है. बहुत दिनों का सपना, जो एक दिन महिलाएं पीछे रह जाते थे आर्थिक रूप से, केवल परिवार का देखभाल, परिवार का सहयोग ही करते थे, छोटे छोटे चीजों के लिए दूसरों के ऊपर निर्भर करते थे.
0: అంతకుముందు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సరస్ మేళా దేశంలోని మారుమూల గ్రామాలకు చెందిన మహిళల సాధికారత, స్వయం ప్రతిపత్తి, నైపుణ్యాలను తెలిపే జాతీయ వేడుకని పేర్కొన్నారు.
2: तीन करोड़ लखपति दीदी का टारगेट समय से काफी पहले अचीव कर लिया और अब प्रधानमंत्री जी ने लक्ष्य दिया है 6 करोड़ लखपति दीदी. मुझे बताते हुए प्रसन्नता है 3.5 करोड़ लखपति दीदी तो बन चुकी है और 6 करोड़ लखपति दीदी का टारगेट भी दीदियों की कार्य क्षमता के कारण बहुत जल्दी हम अचीव कर लेंगे, बहुत जल्दी.

0: మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమేఘాట్ వద్ద ఈరోజు నిర్వహించిన జాతీయ సరస్ మేళా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్టపతితో పాటు గవర్నర్ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ జాతీయ సరస్ మేళా విజయవాడ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు. ఈ మేళా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తుందని ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మహిళా శక్తిని చాటేందుకు విజయవాడకి తొలిసారి జాతీయ సరస్సు మేళా నిర్వహించుకున్నాం. 365 రోజులు మార్కెట్ ఏర్పాటు చేయడానికి అవకాశం, గ్రామీణ ఉత్పత్తుల్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం ఈ మేళా లక్ష్యం. ఒక మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు, నేటి వ్యాపార సంస్థలు రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి.
0: పూర్వ రాష్టపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. దేశ శాస్త సాంకేతిక రంగాలతో పాటు జాతీయ అభివృద్దికి అబ్దుల్ కలాం చేసిన సేవలు అమూల్యమైనవని గవర్నర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. అబ్దుల్ కలాం జీవిత ప్రయాణం విద్య, క్రమశిక్షణ, అంకిత భావాలకు నిదర్శనమని అన్నారు. విద్యార్థులు, యువత సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదకర పరిశ్రమల భద్రత, అత్యవసర ప్రణాళికల అమలు, వివిధ శాఖల సమన్వయంపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళికలపై సమీక్షించారు. జిల్లాలోని 66 ఫ్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అత్యవసర ప్రణాళికలు సిద్దంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలు నిర్వహించాల్సిన పరిశ్రమల్లో 45 రోజుల్లోగా తనిఖీలు పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట ఎన్నికల సంఘం, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఈరోజు సంబంధిత అధికారులకు లేఖ రాశారు. రాష్ట ఎన్నికల సంఘం నిన్న జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. పార్వతీపురాన్ని స్వచ్ఛపట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపడుతున్నామని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ వి రామ్గోపాల్ తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీ, సాయినగర్ కాలనీల్లో ఈరోజు పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. వీధులు, డ్రైనేజీ కాల్వలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చెత్త నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, డ్రైనేజీ కాల్వల్లో పూడికతీత పనులు నిరంతరం చేపట్టాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడిన కమిషనర్ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడిపొడి చెత్తను వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, రోడ్లు, మురుగు కాల్వల్లో వ్యర్థాలు వేయకూడదని సూచించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి బకాసురవధ అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. కాగా ఇవాళ రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో కీలకఘట్టమైన గరుడ వాహన సేవ రేపు సాయంకాలం జరగనుంది. ఈ సందర్భంగా ఇవాళ రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లు, కార్యాలయాలు, హోర్డింగ్లు, ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, పేర్లు, సందేశాలను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. నీరు, విద్యుత్ వంటి వినియోగ బిల్లులపై కూడా రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ చిహ్నాలు, సందేశాలు ముద్రించకూడదని సూచించారు. నియమావళికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అతిసార, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: BFM 101.3.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
4: मदलु पड़दामा इन्वेस्टिंग पाठन्नी.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
4: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి నేను మీ ఆర్జే తేజు ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధైర్యాన్ని ఇచ్చే సూపర్ పవర్ కదా మన అమ్మ. స్వతంత్రంగా ఆలోచించడం ఎలాగా అనేది కూడా నేర్పిస్తుంది. ఇంకా ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే సమానమైన అవకాశాలు ఇవ్వాలి. ఇంటి పనులు, చదువు, బాధ్యతలు, కళలు ప్రతి దానిలోనూ సమానత్వాన్ని పాటించాలి అని ఒక సమానత్వపు విలువలను కూడా నేర్పిస్తారు మన మదర్స్. ఇక సమానత్వ సమాజానికి పునాది కూడా వేయడం వాళ్ల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీలో కూడా చూసుకుంటే అసలు ప్రేమని, ఐకమత్యాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు అని డెఫినెట్ గా చెప్పచ్చు. ఇంకా ఈ తల్లి నాయకత్వం అనేది కేవలం ఇంటి గడప దగ్గరలోతో, అంటే ఇంటి గడప దగ్గరతోనే ఆగిపోదు కదా, సొసైటీని కూడా నడిపించగలరు. ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆరోగ్యం గురించి, పరిశుభ్రత గురించి అవగాహన పెంచడం, ఇంకా మహిళా సాధికారత, వీటన్నిటి వల్ల కూడా అటు ఫ్యామిలీతో పాటుగా బయట కూడా మహిళలు నాయకులుగా రాణించవచ్చు. ఇక మహిళా నాయకత్వానికి ఇన్స్పిరేషన్ గా నిలిచే కొంతమంది మహిళల గురించి డెఫినెట్ గా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే మహిళా నాయకత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మన మదర్స్ రోల్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. అయితే మహిళా నాయకత్వానికి ఇన్స్పిరేషన్ గా నిలిచే కొంతమంది మహిళల గురించి తెలుసుకుందామా అన్నాను కదా. మరి ఫస్ట్ ప్లేస్ మనం మాట్లాడుకోవాల్సింది సావిత్రిబాయి పూలే గారు. మరి బాలికల విద్య కోసం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఎంతో కృషి చేశారు సావిత్రిబాయి గారు. ఎడ్యుకేషన్ ద్వారా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి అనే ఆశయంతోనే ముందుకు సాగారు. మరి ఆమె లైఫ్ మనకిచ్చే లెసన్ ఏంటి, ఏం నేర్పిస్తుంది? ఒక మహిళ విద్యావంతురాలైతే మరెందరో మహిళలకు మార్గం చూపగలదు అని ఆవిడ పోరాటంలో, ఆవిడ చేసిన కృషిలో తెలిసిపోతుంది క్లియర్ గా. ఆ మాట నిజమా కదా? నిజంగా. ఇంకా అలాగే సుధామూర్తి గారు కూడా రచయిత్రిగా, విద్యావేత్తగా, సేవా కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తిగా ప్రజలకు స్ఫూర్తినిస్తూ ఉన్నారు సుధాగారు. ఆమె జీవితం చెప్పే సందేశం ఏంటి అంటే, జ్ఞానం, నిరాడంబరత, సేవాభావం ఇవి సొసైటీలో సానుకూల మార్పుకు దోహదపడతాయి అని. అలాగే కిరణ్ బేడి గారు భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్ అధికారిగా చరిత్ర సృష్టించారు కిరణ్ బేడి గారు. మహిళలు ఎన్నో రంగాల్లో నాయకత్వం వహించగలరని నిరూపించడం జరిగింది. మరి ఆమె నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల ఇవన్నీ ఉంటే అడ్డంకులను అధిగమించవచ్చు అని నేర్చుకోవచ్చు. అలాగే ఈలా భట్ గారు మహిళల ఆర్థిక సాధికారతకు మార్గదర్శి. ఈలా భట్ అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల హక్కులు, ఉపాధి, కృషి కోసం ఎంతో, వాళ్ల కోసం ఎంతగానో కృషి చేశారు. అలాగే మహిళలకు అవకాశాలు, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పిస్తే వారు తమ జీవితాలను తామే తీర్చిదిద్దుకోగలరు అని ఆవిడ నిరూపించడం జరిగింది. సో ఇంకా ఈ విధంగా చూసుకుంటే చాలా మంది, ఎంతో మంది మహిళల గురించి మనం ఎప్పుడో చదువుకున్నాం, ఎప్పటి నుంచో చదువుకుంటూ వస్తున్నాం. ఎంతో మంది ఇప్పటికీ స్టిల్ చాలా చోట్ల మనకు తెలియనివి కూడా చాలా స్టోరీస్ ఉండొచ్చు, ఎంతో పోరాటాలు చేస్తున్నారు. సో ఇలా ప్రతి ఒక్కరు లైఫ్ స్టోరీ గురించి మనం చదివినప్పుడు వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందడుగు వేయాలి ధైర్యంగా, సొసైటీలో ఎలా మనం మనల్ని మనం నిరూపించుకోవాలి, మంచిగా మంచి స్థాయిలో మనం ఎలా ఎదగాలి, ఇవన్నీ డెఫినెట్ గా అందరి నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో మెయిన్ గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మన మదర్ నుంచే కదా. సో బయట ఎంతమందినో చూసి స్ఫూర్తి పొంది నేర్చుకోవడం వేరు, ఇంట్లో మన మదర్ని చూసి మనం నేర్చుకోవడం వేరు. సో ఫస్ట్ గురువు మనకి మన మదరే కాబట్టి అన్నీ తనే దగ్గరుండి చెప్తుంది, నేర్పిస్తుంది. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. మీ అందరి కోసం నాని ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను మంచి పాట. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
3: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
4: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
2: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
4: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
5: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
6: 5000?
7: ఏంట్రా 5000?
6: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
7: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
6: అవునా, అదేలాగా?
7: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
6: హే, సూపర్ ఐడియా రా.
8: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే ఇందాక చాలా మంది ఇన్స్పైరింగ్ ఉమెన్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఈ మహిళల జీవితాలు మనకు తెలియజేసేవి ఏంటి, ఒక్కటే, నాయకత్వానికి భేదం లేదు అని. దూరదృష్టి, ధైర్యం, బాధ్యత, సేవాభావం ఉన్న ప్రతి మహిళ సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవగలదు. కాబట్టి మన మదర్స్ కూడా కేవలం కుటుంబాన్ని చూసుకునే వ్యక్తులుగా మాత్రమే కాకుండా అలా చూడకుండా వారిని కూడా ఆలోచనాపరులుగా, మార్గదర్శకులుగా, నిర్ణయాధికారులుగా, నాయకులుగా గుర్తించి గౌరవించాలి. సో ఇదన్నమాట, ఇది ఇవాళ్టి మన ధీర ప్రోగ్రామ్. ఇక నెక్స్ట్ అయితే మీకు టైం చూస్తే మాత్రం 1:59 ఇలా పరుగులు పెడుతోంది కదా. ఇక ఎగ్జాక్ట్లీ 2 గంటలకు మనం ఇంగ్లీష్ లో వార్తలైతే వినేస్తాం. మరి వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. You're listening to Vivid Bharati FM 101.3. This is Vara Ajay Teju and 2:27 అయిపోయింది క్లాక్ టో టైం చూస్తే. ఇక సన్ రేసినరీ చేయడానికి ఇంకా 3 మినిట్స్ టైం ఉందన్నమాట. ఈలోపు ఇంకొక లవ్లీ ట్రాక్ మీకోసం ప్లే చేస్తాను. అండ్ ఆల్రెడీ నువ్వు నేను ప్రేమ అలాగే నువ్వు నాకు నచ్చావు సినిమాల నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వినేశాం కదా. సో ఇలాంటి ఇంకా మంచి మంచి సాంగ్స్ తో మంచి మంచి క్వశ్చన్స్ తో మీరు కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆన్సర్స్ కూడా పంపించేయచ్చు. మరి ఆన్సర్స్ ఎలా పంపించాలో తెలుసు కదా నేను అడిగే క్వశ్చన్స్ కి. 8662433814 నెంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్స్ ని టైప్ చేసి. సో గెట్ రెడీ. మరి కాసేపట్లో కలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక నేనైతే ఈ రోజు మన సందరేసనరీ ప్రోగ్రామ్ లో క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నాను. నేను మీ ఆ జతేజు యాడ్నిక. మీరు కూడా ఆన్సర్స్ పంపించాలి. ఎలా తెలుసు కదా, 8662438141 నెంబర్కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ని టైప్ చేసి వాట్సాప్ చేసేస్తే చాలు. అండ్ ఇక ఈ రోజు నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, నేను ఒక లైన్ అయితే అడుగుతాను. ఆ లైన్ లో ఒక రిలేషన్ పేరు ఉంటుంది, ఒక రిలేషన్ నేమ్ ఉంటుంది.

ఏంటో మీరు కనిపెట్టాలి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది. సో ఈ సెంటెన్స్ లో ఉన్న ఒక రిలేషన్ పేరు ఏంటి? విన్నారు కదా, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది. ఈ లైన్ లో ఉన్న రిలేషన్ పేరేంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తే ఉండండి మీ ఆన్సర్స్ ని. సో ఈ లోపు మీ అందరి కోసం నీకు నేను నాకు నువ్వు ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
0: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
0: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హస్బెండ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 to 40 అయిపోతుంది క్లాక్ లో టైం చూసే మాత్రం. సో సందరిసినరి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేశాను, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరక కాస్తుంది, అయితే ఈ లైన్ లో ఉన్న రిలేషన్ పేరు మీరు కనిపెట్టేసేయండి అన్నాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు. అలా అడిగినా లేదో వెంటనే ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ తో మరి సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత శ్రీకారు ఫ్రం విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ గారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి, ఇంకొకసారి ఆలోచించండి. భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రం రాజోలి కరెక్ట్ ఆన్సర్. తులసి గారు, మౌనిక గారు, జయంత్ ఫ్రం నందికొట్కూర్ కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుంచి తాడ్వాయి మోహన్ రావు, అచ్యుత లక్ష్మీనారాయణ పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. ఇక కౌస్తభ గారు ఫ్రం ఆత్మకూర్ కరెక్ట్ ఆన్సర్. పద్మ గారు అండ్ ప్రియా గారు ఫ్రం తెనాలి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భానుచందర్ గారు అమలపాడు శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ గా. సులోచన గారు ఫ్రం కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్ ఆన్సర్ పంపించారు, కానీ ఆన్సర్ కార్యాకరణ ఏదో అన్నారు, అర్థం కాల మీ ఆన్సర్ అయితే రాలేదు. ఓకే దెన్ మునెమ్మ గారు పెద్దపర్య విలేజ్ నుంచి తిరుపతి జిల్లా మెసేజ్ చేశారు కరెక్ట్ గా. మార్కాపురం నుంచి శివాజీనగర్ నుంచి మస్తాన్వలి గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రం కోవెలకుంట్ల మల్లెపూల రాంగ్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ చేశారు, శుభ మధ్యాహ్నం అని మాత్రమే వచ్చింది. ఓకే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సందర్శనరి ప్రోగ్రామ్ ప్రశ్నకి నా జవాబు ఇది అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ తో ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి పంపించారనమాట, ఏపీలో ఉన్న శ్రీకాకుళం. ఓకే కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి గారు రొంపిచెర్ల నుంచి పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. ఇక జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. కాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. షబీనా గారు కూరబల కోట నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగునందర కాలనీ నుంచి చప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు ఆన్సర్. ఓకే కరెక్ట్ గా. ఇక నెక్స్ట్ బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూల్, నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఇక కనకరావు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు రామాపురం సూర్యాపేట నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్ట నుండి తుమ్మా జయలక్ష్మి గారు, సావిత్రి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి శ్రీవిద్య కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రం మాలగడ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, సేహమాన్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి అంటున్నారు. సో ఏం లేదండి, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది, అలా రిపీట్ అన్నారో లేదో వెంటనే కరెక్ట్ గా కూడా పెట్టేశారు. నెల్లూరు నుంచి మను గారు పెట్టారు మెసేజ్ కరెక్ట్ గా. వెల్కమ్ టు సందర్శనడి అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ పల్లవి గారు చిన్నకానూరు నుంచి మెసేజ్ పంపించారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇద్దరు ముగ్గురు ఇప్పుడే ట్యూన్ చేశారనమాట మొత్తానికి. ఓకే 2:43 అయిపోయింది కదా, ఇంకొక చిన్న పాట అయితే వేస్తాను, దాని తర్వాత మరి ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. ఈలోపు ఇప్పుడే క్వశ్చన్ విన్న వాళ్ళు ఇంకొకసారి ఆన్సర్స్ పంపించండి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది, ఇందులో ఉన్న ఒక రిలేషన్ పేరు అంటే మనం పిలుస్తూ ఉంటాం అక్క, బావ, చెల్లి, మామ, అత్త, సో అన్న, ఇలా ఒక పదం ఉంటుందన్నమాట ఈ లైన్ లో దాగింది. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది, అందులో ఉన్న ఆ పదం ఏంటి తెలిస్తే

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్ గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్ గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్ గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష. అభ్యర్థుల తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని, యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్. ముఖ్య గమనిక: ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక 252 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగిన సింపుల్ క్వశ్చన్ ఒకటి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది. ఇందులో దాగి ఉన్న ఆ రిలేషన్ పేరు ఒకటి ఉంది, చిన్న పదం, అంటే అక్క, చెల్లి, అత్త. సో ఈ పదాలలో ఏదో ఒకటి ఉండొచ్చు ఆ లైన్ లో, ఆ సెంటెన్స్ లో ఉందన్నమాట. మీరు ఒకసారి గమనిస్తే గనక అది ఆన్సర్ అర్థమైపోతుంది. చూద్దాం ఇంకా ఎవరైనా మెసేజ్లు చేశారా. నిజాం మధ్యలో ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్ మెసేజ్ చేశారు కరెక్ట్ గా. తర్వాత పాలోజు గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాష్ అండ్ మనో.

0: తనోజ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గురుస్వామి నాయుడు గారు రొంపచెల్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నగేష్ అండ్ లావణ్య, లక్ష్మీప్రియ, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్. చెల్లెలు అంటున్నారా? కాదండి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి, నాగిరెడ్డి, కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, చిన్ని గారు, విమల, కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవలకుంట్ల, కరెక్ట్ ఆన్సర్. శ్రావణి ఫ్రమ్ నెల్లూరు, కరెక్ట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మార్కాపూర్ నుంచి పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. నెల్లూరు నుంచి తోట లక్ష్మణమూర్తి గారు, కరెక్ట్ ఆన్సర్. గౌరీ ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు కరెక్ట్ గా. హైతేజు అంటూ ప్రసన్న గారు తెనాలి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి ఫ్రమ్ శ్రీకాకుళం, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీ ప్రశ్నలో ఉన్న మెలిక క్లియర్ గా అర్థమైంది అంటున్నారా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవనిపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత పల్లవి చిన్నకానూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కాదు, అక్క అంటున్నారు మీరు, అక్క కాదు. దంపూరు బలరాం రెడ్డి గారు, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి పంపించారు కరెక్ట్ గా. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇక ఆన్సర్ ఏంటంటే, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది మామ. సో మా మల్లె చెట్టులో మామ అనే పదం దాగి ఉంది అదనమాట. మామ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చందమామ సినిమా నుంచి మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినిపిస్తున్నాను ఇప్పుడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇప్పుడే అడిగేస్తే సరిపోతుంది, ఈ లోపు ఆలోచిస్తూ ఉండండి. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో చాలా కష్టంగా ఉందనిపిస్తుంది వింటుంటే, కానీ ఆన్సర్ అయితే ఈజీనే. ఒకసారి ఆలోచించండి, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో ఆన్సర్స్ ఏంటో, ఆన్సర్ ఏమై ఉంటుంది అనేది గెస్ చేస్తూ ఉండండి. సాంగ్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ న్యూస్ కూడా వచ్చేస్తాయి, న్యూస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Moonlight is warmer, both are loving together, Chanda Mama, Chanda.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. జాతీయ సరస్మేళ 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్మేళ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. బాలికల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి అన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరు ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సందర్శించి బాలికలను వసతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా జరిగే బన్నీ ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఏసిరి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలలో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణసంచ విక్రయించేందుకు తాత్కాలిక లైసెన్స్ కోసం నవంబర్ 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఫైవ్ థౌజండ్?
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. 3:03 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెసెంట్ వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి ఏజ్ ఎంత? సో రవి వయసు ఎంత? తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెసెంట్ అయితే వాళ్ళిద్దరి వయసు కలిపితేనేమో 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అడిగేశాను కాబట్టి మీరు కూడా అంతే క్లారిటీగా ఆన్సర్స్ పంపిస్తారని అనుకుంటున్నాను. చాలా మంది మెసేజ్లు, మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ రాంగ్ గా ఉన్నాయి, ఎక్కడో కొన్ని మాత్రమే కరెక్ట్ గా ఉన్నాయి. దంపూరు బలరామ్ రెడ్డి గారు, సుగుణమ్మ సౌదామణి, వసుంధర ఎనమడు గురించి పెట్టారు. ప్రీవియస్ క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ వీళ్ళు పెట్టిన మెసేజ్, అండ్ ఇప్పుడు క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సరే పెట్టేశారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన రాంగ్ ఆన్సర్ అండి, కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజులి మండలం రాంగ్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం రాంగ్ ఆన్సర్, కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు రాంగ్ ఆన్సర్, ఇక్కడ డాక్టర్ రామకృష్ణారెడ్డి అండ్ సునీత ఫ్రమ్ రాజోలి రాంగ్ ఆన్సర్, ఇమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్, విజయవాడ నుంచి కరుణ గారు రాంగ్ ఆన్సర్. చాలా మంది రాంగ్లు వచ్చేసాయి. వేదశ్రీ, పల్లవి, శేఖర్ అండ్ రాహుల్ ఆన్సర్ పంపించారు వరిగిద్ద విలేజ్ నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవినగర్ నుంచి మెసేజ్ పంపించారు. కౌస్తుభా గారు ఫ్రమ్ ఆత్మకూర్ నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, రాంగ్ ఆన్సర్. మార్కాపూర్ తాడువాయి మోహన్ రావు గారు, దామసాని హనుమయ్య గారు ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం హేమలత రాంగ్ ఆన్సర్. ఓకే దెన్, సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశాను కాబట్టి విన్నారు కాబట్టి ఆన్సర్ ఇప్పుడైనా కరెక్ట్ గా మీకు అనిపిస్తే పంపించండి, ఓకేనా? సో ఒక సాంగ్ తర్వాత మరిన్ని మెసేజెస్ జరుగుతాను. ఇంకొకసారి రిపీట్ చేయనా, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెసెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది, యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

టీవీ ప్రోగ్రామ్ కి ప్రశ్నకి జవాబు ఏంటంటే అని చెప్తూ ఆన్సర్ పంపించారు ఎస్ఎస్ రామారావు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నుంచి. కానీ రాంగ్ ఆన్సర్ మధు ఫ్రమ్ కోవలకుంట్ల రాంగ్ ఆన్సర్. నరసింహరావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించారు కొత్తగూడెం, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ దుర్గారావు గారు ఎంఎస్ దుర్గారావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. పాలజు గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనాథ్ ఫ్రం రామాపురం సూర్యాపేట జిల్లా కరెక్ట్ ఆన్సర్. పాలోజు విజయలక్ష్మి గారు ఫ్రం నాయుడుపేట కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు రాంగ్ ఆన్సర్. ఏంటి ఒక క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్స్, ఇదే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కదా ఇలాగా. సో పెద్దపరియా విలేజ్ నుంచి మునెమ్మ గారు పంపించారు రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి హుసేన్ కట్ట నుంచి మెసేజ్ మనకి తుమ్మా జయలక్ష్మి గారు సావిత్రి గారు రాంగ్ ఆన్సర్ పెట్టేశారండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారా మీరు ఎవరు? పొన్నూరు మండలం నుంచి చిందలపూడి నుంచి బి ఆదం అండ్ మల్లేశ్వరి గారు పప్పులో కాలేసేశారు రాంగ్ ఆన్సర్ పెట్టేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గా శివయ్య గారు ముందు పెద్దన్న గారు పెట్టారు మెసేజ్. కొప్పు మల్లేశు అండ్ అదెప్ప గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ స్నేహబాన జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి పంపించారు నిజామాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు సుభాషిణి శ్రీవిష్ణు అండ్ కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రం ప్రొద్దుటూరు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ అండి. కాదర్ వీరేష్ గారు ఫ్రం రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్. ఇక శంకర్ గారు అనంతపూర్ నుంచి పెట్టారు మెసేజ్ రాంగ్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మెసేజ్ మనకి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ అండ్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రం విశాఖపట్నం రాంగ్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వరకు ప్రశ్నకు జవాబా? ఇది వరకు ప్రశ్న మామా కదా, చెప్పేశాను ఆల్రెడీ, మీరు వెళ్లేదేమో. ఎవరంటే పట్టింది మెసేజ్ దేవసేన ఫ్రం తిరుపతి. మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పి జానకిరామ్ పంపించారు నందిగామ నుంచి రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. స్వాతి సుధీర్ కుమార్ రుద్విక తన్మయ్ తెనాల నుంచి పెట్టారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సరే ఒక సాంగ్ తర్వాత ఇక మిగతావి కూడా చదివేసి కరెక్ట్ ఆన్సర్ కూడా అనౌన్స్ చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వినదుగా వినదుగా
1: రేరే ఏంట్రా, నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
2: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
1: అది కాదమ్మా, నీకెంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
2: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
1: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
2: ఓ ఐ ఆమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
1: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
3: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
4: గోల్డ్ మాల్ అంటే సాంగ్ వినేశారు కదా, ఫ్రమ్ ద మూవీ హనుమాన్ జంక్షన్. అండ్ ఈ నేను అడిగిన క్వశ్చన్ కూడా కొంచెం గోల్ మాల్ గా ఉందా ఏంటో, చాలా వరకు రాంగ్ ఆన్సర్సే వచ్చేసాయి. ఏం లేదండి, ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్ కదా, కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది కానీ సరిగ్గా ఆలోచిస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. రవి తన తండ్రి కంటే ఒక 25 ఇయర్స్ చిన్నవాడంట. ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరు వయసు కలిపితే ఎంత? 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత అనేది నాకు క్వశ్చన్. మరి చూద్దాం ఆన్సర్స్. ఇంకా ఇప్పుడు ఎవరెవరు కరెక్ట్ గా పంపించేశారు? ధర్మరాజు గారు కర్నూలు మధుర్ నగర్ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. తేజు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ కిషోర్ నంద్యాల నుంచి మెసేజ్ పంపించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎంఎస్ సర్దార్ గారు రవి వయస్సు ఇంత అని చెప్తూ కరెక్ట్ గా మెన్షన్ చేశారు. ఇక బేతంచెర్ల గౌరీపేట నుంచి నంద్యాల డిస్టిక్ నుంచి మురారి మహేష్ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ తో పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబిడి నుంచి వాణి అండ్ భార్గవి మెసేజ్ పంపించారు. మంగళగిరి నుంచి యశోద గారు రాంగ్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో కె దేదీప్య ఫ్రం నెల్లూర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్ రావు, దామర్ల పెద్దమస్తాన్ రావు కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్.

పంపించారు. ఇక ఐఎమ్ ఎల్ దేదీపియా ఫ్రమ్ నెల్లూరు. ఇందాకే వచ్చింది కదా మెసేజ్ మీది, కే దేదీపియా వచ్చింది, ఇప్పుడు మీరు ఎల్లా? ఓకే ఓకే, నెల్లూరు నుంచి అనమాట. కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు మీరు. విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, రాంగ్ ఆన్సర్. చిన్న కానూరు నుంచి మెసేజ్ పల్లవి, రాంగ్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మార్కపూర్, రాంగ్ ఆన్సర్. పత్తికొండ రాజారావు గారు కర్నూలు డిస్టిక్ట్ నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. మునెమ్మ గారు పెద్దపరియ విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, విమల గారు, రాంగ్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్ తో మనకి మెసేజ్ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్ మెసేజ్ పంపించారు. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, రాంగ్ ఆన్సర్ అండి. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ మరొకసారి వినిపిస్తారా అంటున్నారు ఇంకొందరైతే. చాలా సార్లు రిపీట్ చేశాను నేను. ఇంకా మల్లికార్జున్ గారు, అభిరామ్ గారు కేశవనగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. జమ్మేపాలెం నుంచి వెంకట కృష్ణయ్య గారు నెల్లూరు నుంచి అనమాట. నెక్స్ట్ మీరు పంపించిన ఆన్సర్ ఎస్ కరెక్ట్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. పశ్చిమగోదావరి జిల్లా ఆకిపిటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు, రాంగ్ ఆన్సర్. తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ చాణక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. 20-30 ఇట్లా అంటున్నారు కానీ ఈ రెండిట్లో ఏది కాదు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, రాంగ్ ఆన్సర్. అరిగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్, రాంగ్ ఆన్సర్. వై గోపి గారు పాతిబండ్ల నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ అండి. సీను గారు ఫ్రమ్ ఐరాల, రాంగ్ ఆన్సర్. జరిపతుల బుచ్చయ్య గారు, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన గారు, కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. మస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి అండ్ కాటమయ్య కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి గారు, రాంగ్ ఆన్సర్. దోర్నాల నుంచి బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం, హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ గారు కరెక్ట్ ఆన్సర్. జనార్దన్ అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు జనార్దన్ గారు, కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు, సునీత గారు ఫ్రమ్ రాజోలి, రాంగ్ ఆన్సర్. ఇక లాస్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. ఓకే, జరుపుతుల బుచ్చయ్య గారు ఇప్పుడు పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. ఇంకా ఇక్కడతో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేసే టైం వచ్చేసింది. సో చాలా సింపుల్, ఫాదర్ కంటే ఆ కొడుకు వయసు 25 సంవత్సరాలు తక్కువ అని చెప్పాను కదా. సో ప్రజెంట్ వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. ఈ లెక్కన ఆ కొడుకు వయసు ఎంత అని కదా నా క్వశ్చన్. సో ఫాదర్ ఏజ్ 35 అయితే రవి వయసు 10, సో 10 అనమాట. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 45 వస్తుంది. సో వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 టాలీ అవ్వాలంటే వీళ్ళిద్దరి వయసు మనం ఎంత వేసుకోవాలి? ఫాదర్ వయసు 35 అండ్ రవి వయసు 10 అయితేనే ఇటు మైనస్ చేస్తే 25 వస్తుంది, ప్లస్ చేస్తే 45 వస్తుంది. అప్పుడు ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ కి ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. సో ఇంతకీ రవి వయసు ఎంత అంటే 10 సంవత్సరాలు. సో అదనమాట విషయం, ఆన్సర్ అయితే 10 సంవత్సరాలు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు కరెక్ట్ గా. ఇంకా రవి గారు, రవి వయసు ఇంత అని చెప్తూ ఇప్పుడు వస్తున్నాయి మెసేజ్లు, మళ్ళీ నేను ఆన్సర్ విన్న తర్వాత వస్తున్నాయా. భానుముఖుల నుండి రేడియో మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. కామతి శంకర్ ఫ్రమ్ రాజోలి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఎప్పుడో ఫస్ట్ లోనే కరెక్ట్ గా పెట్టేశారండి భాస్కర్ గారు. సో మళ్ళీ పంపించారు ఇప్పుడు. ఎనీహో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకా వినేశారు కదా. సో ఇది ఇక్కడతో ఇలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం.

సో ఇక సజ్జన శెట్టి ప్రోగ్రామ్ ని వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై. నేను మీ ఆర్జే తేజు. నెక్స్ట్ ఇక థర్డ్ క్వశ్చన్ ఏంటి వాళ్ళు మన షోలో అంటే, తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చెల్లిన పైసలు ఎవరూ ఏరలేరు. ఇదొక రిడిల్. సో ఇది ఒక చిన్న తికమక క్వశ్చన్, రిడిల్ అనమాట. మరి దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది మరి తెలిస్తే నాకు పంపించేసేచ్చు. తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చెల్లిన పైసలు ఎవరూ ఏరలేరు. ఆన్సర్ ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15-20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
4: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
3: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
5: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
6: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.
7: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాయండి చెప్తున్నాడు.
8: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
9: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
7: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
9: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
10: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే తేజు అండ్ మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. 3:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగిన ఒక సింపుల్ క్వశ్చన్, తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చల్లిన పైసలు ఎవరూ ఏరలేరు, ఇంతకీ ఏమిటది? మరి ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేసి నాకు పంపించదండి అన్నాను కదా. 1, 2, 3 ఎన్ని వచ్చాయి తెలుసా? 67 వచ్చేసాయి. చూద్దాం ఆన్సర్స్. సో మోస్ట్లీ ఆన్సర్స్ కరెక్ట్ అయితే మాత్రం నేను ఇంకా ఓన్లీ మీ పేర్లు అయితే చదివేస్తాను ఫస్ట్. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఎవరైనా పెడితే రాంగ్ అని మెన్షన్ చేస్తా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. సో ఇక్కడ నుంచి మెసేజెస్ స్టార్ట్ అయిపోయాయి, కరెక్ట్ ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక పెడిన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, మంగళగిరి నుంచి యశోద గారు, ఇక నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్ అండ్ హేమ, నెక్స్ట్ పాపారావు గారు టి నర్సాపురం నుంచి, కృష్ణా జిల్లా కాజు నుండి టీవీ సుబ్బారావు అండ్ శ్రీదేవి, తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం నుంచి ఆన్సర్ పంపించారు. తిరుపతి గారా? ఓకే, తిరుపతి గారా లేకపోతే శ్రీనివాస మంగాపురం అనేది ఊరు, మీ పేరు తిరుపతినా? ఎనీహౌ ఆన్సర్ కూడా కరెక్ట్ గా పెట్టారు. పాలోజు కృష్ణ గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత, మునెమ్మ గారు ఫ్రమ్ పెద్దపరియ విలేజ్, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కొప్పు మల్లేశు, జూకు అధెప్ప గారు, తర్వాత మల్లికార్జున్ గారు, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, సాఫియా ఫ్రమ్ గొల్లపూడి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీవిష్ణు అండ్ కైలాష్, మనోజ్, తనోజ్, నంద్యాల జిల్లా నుంచి ఆత్మకూరు నుంచి కౌస్తుభ గారు, ఎల్ దేదీప్య అండ్ కే దేదీప్య ఫ్రమ్ నెల్లూరు, తర్వాత ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, శరణ్య, ప్రతీక్ అండ్ సంధ్య ఫ్రమ్ నాగలదిన్నె, ఓకే, పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబిడ్డ నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు, రాజారావు గారు ఫ్రమ్ పత్తికొండ, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా, నూజహాన్, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప, తమన్ ఫ్రమ్ కడప, అనంతపురం నుంచి రమేష్, వెంకటాచలపతి, నాగిరెడ్డి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి గారు, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, సీను గారు ఫ్రమ్ ఐరాల, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, మహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు, ఉపేంద్ర గారు ఫ్రమ్ ఊరు పేరు మెన్షన్ చేయలేదు కానీ మీరు పంపించింది మాత్రం రాంగ్ ఆన్సర్ అండి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, తర్వాత మురారి మహేష్ దూదేకుల నజీర్ ఫ్రమ్ బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా, విజయ్ పరమేష్ ఫ్రమ్ గుంతకల్, భువనేశ్వరి పద్మజ, పూజిత, వెన్నెల, హేమ బ్రోవ్యాలీ నుంచి, పి జానకీరామ్ నందిగామ నుంచి, నరసింహరావు గారు దేవరగట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ వేటపాలెం నుంచి, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, ఎంఎస్ దుర్గారావు గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, తర్వాత కోటేశ్వరి గారు ఫ్రమ్ హైదరాబాద్, పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై, కిషోర్ గారు ఫ్రమ్ నంద్యాల, జనార్దన్ కందూర్ అని పెట్టారు. ఇక మధుసూదన్ రెడ్డి పాపనేపాలెం నుంచి, కె సురేంద్రనాథ్ జార్సుగూడ ఒడిశా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి బందరుపల్లి నుంచి గడ్డం అంకయ్య గారు, దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, రుత్విక ఆన్సర్ పంపించారు ఫ్రమ్ రామాపురం సూర్యాపేట, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష, లత ఫ్రమ్ ఉయ్యూరు, నెక్స్ట్ మెసేజ్ కాజు నుండి నందం జగదీశ్వరరావు అండ్ లక్ష్మి, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ నంద్యాల జిల్లా, శ్రీరామానగర్ నుంచి కర్నూలు నుంచి వాసవి గారు, నిజామాబాద్ వీగ్లి బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, బి విజయకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి, సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి, కెవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి, ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా గారు, నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్,
అనంతపూర్ నుంచి అనురాధ గారు, కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి, మాధురి అండ్ ధృతి ఫ్రమ్ కెనడా, దంపూరు బలరాం రెడ్డి గారు, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర ఇనమడుగు నుంచి. నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ అండ్ కోడట్టే, రేవతి రాజశేఖర్ ఫ్రమ్ నెల్లూరు, కనకారావు గారు ఫ్రమ్ పెడన, సుధా ఫ్రమ్ కొత్తగూడెం, అరిగింద విలేజ్ నుంచి శ్రీ రాహుల్ అండ్ శాంతి శేఖర్ ఆన్సరా. ఓకే దెన్. సో ప్రీవియస్ క్వశ్చన్ కి ఏ విధంగా అయితే రాంగ్ ఆన్సర్స్ ఎక్కువగా వచ్చాయో, అండ్ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. మొత్తానికి సింపుల్ గా అనిపించింది కదా క్వశ్చన్ మీకు. నెక్స్ట్ ఇంకొకటి, కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజుల మండలం.

ఈ క్వశ్చన్ కి అందరూ కూడా కరెక్ట్ గా గెస్ చేసి పంపించేశారు ఆన్సర్స్ అయితే. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ఆకాశం నక్షత్రాలు, తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చల్లిన పైసలు ఎవరూ ఏరలేరు. ఇంతకీ ఏమిటది అంటే ఆకాశం నక్షత్రాలు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం మరి. ఇంతకీ ఏంటంటే ఒక చిన్న డైలాగ్ అడుగుతాను, ఆ డైలాగ్ ఏ ఫిల్మ్ లోది అనేది మీరు గెస్ చేసి పంపించేయాలి. కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు. సో ఈ డైలాగ్ విన్నారు కదా, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు వాడలేరు. మరి ఈ క్వశ్చన్ ని మీరు విన్నారు కదా, మరి ఈ డైలాగ్ ఏ సినిమాలోది తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రాజకుమారుడు సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, 3:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నేను అడిగిన క్వశ్చన్, ఒక చిన్న డైలాగ్ అడిగాను కదా, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. సో ఈ డైలాగ్ ఏ హీరో, ఐ మీన్ హీరో కాదు, ఏ సినిమాలోదని అడిగాను అంతే. చాలా సింపుల్, సో చాలా ఈజీగా చెప్పేస్తున్నాను అందరూ, చూసేద్దాం. సో ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి కాబట్టి మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తా, ఒకవేళ ఎవరైనా రాంగ్ పెడితే మాత్రం రాంగ్ అని చెప్తా. సరేనా, వింటూ ఉండండి. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, బానే పెట్టేశారు కరెక్ట్ గా. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, విజయవాడ నుంచి కరుణ గారు. నెక్స్ట్ మెసేజ్, పెడన జోగేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, పి జానకీరామ్ ఫ్రమ్ నందిగామ, ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా గారు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ అండ్ హేమ, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, బాలాజీ ఫ్రమ్ మద్దూర్ నగర్ కర్నూలు, మల్లికార్జున్ అండ్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కౌస్తుమ ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, నాసిక వేణు ఫ్రమ్ దేశాయిపేట, యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు ఫ్రమ్ కొత్తగూడెం, మురళి గారు హాయ్ అంటూ మెసేజ్ చేశారు, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత, మురారి మహేష్ డూదేకుల నజీర్ ఫ్రమ్ బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా, హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం, మగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కొప్పు మల్లేరు మల్లేసు అండ్ అదెప్ప గారు, ప్రభాస్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య, ప్రభాస్ కాదు, ఓకే ప్రభాస్ హీరో పేరు కూడా మెన్షన్ చేశారు, దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా, శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, కొల్లిపారు నుంచి మౌలాలి గారు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సుధా ఫ్రమ్ కొత్తగూడెం, చందు ఫ్రమ్ రావిరాల, జనార్దన్ ఫ్రమ్ కందూర్, రాజశేఖర రాజు గారు ఫ్రమ్ బీవీనగర్ నెల్లూరు. నెక్స్ట్ మెసేజ్, తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, తర్వాత హనుమకొండ జిల్లా కాజీపేట మండలం నుంచి తరాలపల్లి మండలం నుంచి గ్రామం నుంచి జరుపతులు బుచ్చయ్య గారు, అరిగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్ అండ్ శాంతి శేఖర్, మునెమ్మ గారు ఫ్రమ్ పెదపర్య విలేజ్, మునెమ్మ గారు ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కర్నూలు నుంచి శ్రీను గారు, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, ఇంద్రా ఫ్రమ్ కె సురేంద్రనాథ్, ఇంద్రానా ఓకే సినిమా పేరా, కాదు రాంగ్ ఆన్సర్ ఇది, కె సురేంద్రనాథ్ జార్సుగూడ ఒడిశా నుంచి అనమాట. తర్వాత నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి శక్తుల మస్తాన్ భాష, తర్వాత భువనేశ్వరి పద్మజ పూజిత అండ్ వెన్నెల హేమ, అజీజ్ గారు సాయిపురం కాలనీ గొల్లపూడి, తర్వాత కడప నుంచి జగదీష్ గారు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, అనంతపూర్ నుంచి అనురాధ గారు, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు అండ్ కైలాష్, మనోజ్, తనోజ్, కానీ మీరు పెట్టిన ఆన్సర్ అయితే ఓకే, ఫస్ట్ రాంగ్ పెట్టారు తర్వాత కరెక్ట్ పెట్టారు.

ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, తర్వాత కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్, నెక్స్ట్ మాధవి ఫ్రమ్ నెల్లూరు, జి రెడ్డనగర్ ఎన్జీఓ కాలనీ కడప, వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రపురం, నెల్లూరు నుంచి సుదర్శన గారు, రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు అండ్ రాధా మున్నా కూడా, ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్. మళ్ళీ వచ్చిందా మెసేజ్ మీది, ఇందాక చదివాను. ఓకే, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, శ్రీనివాస మంగాపురం నుంచి మనకి శ్రీనివాసులు గారు, ఓకే, విజయ కైలాష్, సాయి కృతిక ఫ్రమ్ మారుతి నగర్ అనంతపురం, లతా గారు ఫ్రమ్ ఉయ్యూర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద, జానకిరాజు, ఓకే, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు, పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై, రామకృష్ణారెడ్డి రామకృష్ణ గారు అండ్ సునీత గారు ఫ్రమ్ రాజోలి, మాధురి అండ్ ధృతి ఫ్రమ్ కెనడా, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, సెహబాను జైనుద్దీన్, ఉపేంద్ర టైలర్ కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి, ముస్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి గారు, కాటమయ్య గారు, చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట్, నిజామాబాద్ నుంచి తులసి గారు, మౌనిక, జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, కామతి శంకర్ గారు ఫ్రమ్ రాజోలి, కోదాటి వెంకట కిష్టయ్య గారు, భారతి జమ్మిపాలెం నుంచి. నెక్స్ట్ మెసేజ్, రేవతి రాజశేఖర్ ఫ్రమ్ నెల్లూరు, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోరి మండలం, ఈరోజు షో చాలా బాగుంది అంటూ. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవి అనమాట. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా కరెక్ట్గా మెసేజ్లు చేసేశారు. సో ఇంకొక లాస్ట్ మెసేజ్ ఇప్పుడే వచ్చింది, మీరా గారు తులసి నగర్ నుంచి పంపించారనమాట, మిర్చి అని చెప్పేస్తూ. ఎస్ మరి ఈ డైలాగ్ మిర్చి మూవీలోది, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు. సో ఈ ఫిలిం నుంచి మిర్చి నుంచి వచ్చిన డైలాగ్ అది. ఎనీహౌ మీ అందరి కోసం ఫైనల్ గా మిర్చి మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో, స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. విజయవాడలో జాతీయ సరస్ మేళ 2026 కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్టపతి ద్రౌపది ముర్ము మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో జాతీయ సరస్ మేళాలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జాతీయ సరస్ మేళా కేవలం మార్కెట్ కాదని, 365 రోజులు మార్కెట్ ఏర్పాటుకు అవకాశమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తగిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లాలోని ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు అద్దంకి, దర్శి, చీమకుర్తి పురపాలక సంఘాలకు జిల్లాలోని 27 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి ఏలూరు జిల్లా దెందులూరులోని బాలికల వసతి గృహాన్ని సందర్శించి బాలికలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 1500 ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని సూచించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ విజయసునీత తెలిపారు. రాష్టంలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజో. అండ్ ఇక నేనైతే ఈ రోజు వివిధ

ప్రోగ్రామ్ లో ఏ థీమ్ గురించి చెప్పుకోబోతున్నాం అంటే ఎవరి సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? డైరెక్టర్స్ స్పెషల్ అనమాట. సో ఈ రోజు శేఖర్ కమలా గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల గురించి మీకు బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను. మరి ముందుగా హ్యాపీనెస్ నుంచి వచ్చేస్తుంది ఏ చీకటి అంటూ ఈ పాటని పాడింది వనమాలి గారు రచించగా మికిజేమియర్ మ్యూజిక్ కంపోజిషన్, రంజిత్ అండ్ సునీత పాడిన పాట అనమాట. తర్వాత గోదావరి అండ్ ఆనంద్, ఇలా వరుసగా మంచి మంచి సాంగ్స్ మీ అందరి కోసం శేఖర్ కమల గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల నుంచి ప్లే చేస్తూ ఉంటాను. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: దెన్
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
0: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
0: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: మంటావు సరియు, అజయ్కు మళ్లీ ఒంట్లో బాగోలేదు.
1: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
2: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
1: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. సమయం సరిగ్గా 4 గంటల 50 నిమిషాలు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు, అయితే ఇది కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం, కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్ది మందికే తెలుసు. మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి, పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలా మంది బిజీ లైఫ్ లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డ కట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రామ్ లో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.
0: గడ్డకట్టిన ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి తమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డకట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం, సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డకట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్, ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలా మంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా ఈ వెన్నెల ప్రోగ్రామ్.

0: ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్లు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్లు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్లు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలా ఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బందే. కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం రోజు తినే డైట్ ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మిగతా ఆహార పదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో. అందుకే రెగ్యులర్ గా వింటూ ఉండండి మా వెన్నెల ప్రోగ్రామ్ మీ చేతంతో. వచ్చే సెగ్మెంట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
3: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
3: సరే.

మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విన్నారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు

0: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అనే అంశం మీద పాటలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. ముందుగా ఒక ప్రకటన వింటారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రపంచ విద్యార్థుల దినోత్సవం ప్రతి సంవత్సరం అబ్దుల్ కలాం జయంతి రోజైనటువంటి అక్టోబర్ 15వ తారీఖున నిర్వహించుకుంటారు. 2015 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది. 2010లోనే ఐక్యరాజ్య సమితి ఆ మహనీయుడిని గౌరవించాలని నిర్ణయించింది. ఆ మహనీయుడు ఈ గౌరవానికి పూర్తిగా అర్హులు. ఆయన కేవలం ప్రజల రాష్ట్రపతి మాత్రమే కాదు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్త, రచయిత, ప్రొఫెసర్, విధాన రూపకర్త కూడా. ఆయన ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. ఇన్ని గొప్ప గుణాలు ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిత్వంలో అత్యంతంగా మనల్ని ఆకట్టుకునే లక్షణం ఏమిటంటే నిరాడంబరత. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15వ తారీఖున బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీ రామేశ్వరంలో జన్మించారు. ఆయన డిఆర్డిఓ అలాగే ఇస్రోలలో ఏరోనాటికల్ ఇంజనీర్గా పనిచేశారు. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశ బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 1998 సంవత్సరంలో భారతదేశం తన అణ్వాయుధాలను పరీక్షించినప్పుడు కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. 2002 నుండి 2007 వరకు ఆయన భారతదేశ 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. ఈ మహనీయుడు ఎన్నో పుస్తకాలను కూడా రచించారు. వాటిలో వింగ్స్ ఆఫ్ ఫైర్ అలాగే ఇండియా 2020 ఇగ్నైటెడ్ మైండ్స్, ఇవి అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకాలు. ఈ పాత్రలతో పాటుగా ఆయన దేశంలోని విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన తన చివరి క్షణాలను ఐఐఎం షిల్లాంగ్లోని విద్యార్థుల ముందు ఎక్కువగా గడిపారు. ఆయన జీవితం చాలా వరకు నేర్చుకోవడానికి, బోధించడానికే గడిచింది. ప్రజల రాష్ట్రపతిగా గుర్తింపు పొందిన అబ్దుల్ కలాం తన జీవితంలో ఎక్కువ సమయం విద్యార్థులను సరైన మార్గంలో నడిపించేందుకు అంకితం చేశారు. ఎంతోమంది విద్యార్థులకు ఒక గైడ్గా ఉన్నారు, స్ఫూర్తిని నింపారు. ఆయన నేర్పినటువంటి పాఠాలు, చేసిన బోధ భారత్తో పాటు ఇతర దేశాలకు కూడా చెరగని ముద్ర వేసింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అబ్దుల్ కలాం గారిది. యువత ఎన్నో అద్భుతాలు సాధిస్తుంది అని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. టెక్నాలజీతో కూడిన విద్య దేశాభివృద్ధికి బాట వేస్తుందని విశ్వసించేవారు. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఆ మహనీయుడిని ఇంతకంటే గొప్పగా గౌరవించి ఉండలేదు. ఆయన జీవించి ఉన్న కాలంలో ఇస్రో ఇంకా డిఆర్డిఓలతో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వానికి

శాస్త్రీయ సలహాదారుడిగా ఆయన పోషించిన పాత్రకు గాను భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్, 1990 పద్మవిభూషణ్, 1997లో భారతరత్న పురస్కారాలతో ఆయనను సత్కరించింది.

ఒక దేశం శక్తివంతమైనదిగా మారాలి అంటే ఆ దేశపు తరగతి గదుల్లో కూర్చునే విద్యార్థుల ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. విద్యార్థుల మెదడు వెలిగించాల్సిన జ్యోతి వంటిది తప్ప నింపాల్సిన ఖాళీ పాత్రది కాదు అనే నానుడిని అక్షరాల విశ్వసించిన మహనీయుడు కలాం గారు. నేటి 21వ శతాబ్దపు డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ అంటే ఏఐ, అలాగే రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధనల నడుమ విద్యార్థులు కేవలం పరీక్షల ఒత్తిడికి గురికాకుండా నూతన ఆవిష్కరణల దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదువుతో పాటు నైతిక విలువలు, సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ బాధ్యతను అలవర్చుకోవడమే విద్యార్థి

0: జీవిత పరమావధి. భారతదేశంలో జాతీయ విద్యా విధానం అంటే NEP 2020 అటల్ టింకరింగ్ ల్యాబ్స్, దీని ATL అంటారు. వీటి ద్వారా ఇంకా పాఠశాల దిశ నుంచే విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారు. దేశ పురోగతికి, శాస్త్రీయ ఆవిష్కరణలకు, సమాజ సమూల మార్పునకు విద్యార్థి లోకమే అసలైన ప్రాణాధారం అని కూడా చాటి చెప్పడం. విద్య అనేది కేవలం మార్కులు, డిగ్రీల సంపాదన మాత్రమే కాకుండా సమాజం హితం కోసం ఆలోచించే విశాల దృక్పథం అలవర్చడమే చాలా ముఖ్యం అని గుర్తు చేయడం జరిగింది. ఇప్పుడు పాట విందాం. పాట వినే ముందు ప్రకటన.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

జీవితంలో విజయం సాధించాలి అంటే మూడు ముఖ్యమైన విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు సూచించారు. ఆ మూడు అంశాలను

అర్థం చేసుకుని వాటిపై పట్టు సాధించగలిగితే విజయం తప్పక వస్తుంది అని చెప్పేవారు. ఆ మూడు అంశాలు ఏంటంటే తపన, విశ్వాసం, ఆశ. ఈరోజు ప్రపంచ విద్యార్థుల దినోత్సవం. సమాజానికి, నవతరం విద్యార్థులకు అందే ఉన్నతమైన

0: విద్యా విలువ అంటే ఎడ్యుకేషనల్ వాల్యూ ఉంది. విద్యార్థులకు కేవలం ఉద్యోగం సాధించడమే చదువు యొక్క పరమావధి కాదని, సమాజంలోని సమస్యలను పరిష్కరించే పరిజ్ఞానం, విజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలనే విస్తృత ఆలోచన విధానం, మార్కులు తక్కువ వచ్చినా పరీక్షల్లో విఫలమైన ఆత్మహత్యల వంటివి మాత్రం పెరిగి నిర్ణయాలకు పాల్పడకుండా ఉండాలి, తిరిగి నిలబడే మానసిక స్థైర్యం వాళ్లకు ఉండాలి, అది ముఖ్యం. దేశం మనకేం ఇచ్చిందని కాదు, మనం దేశానికి ఏం చేయగలుగుతున్నాం అని ఆలోచించే బాధ్యతాయుతమైన పౌర స్పృహ, అలాగే తోటి పేద విద్యార్థులకు సహాయం చేస్తూ అందరినీ సమానంగా చూసే సమాజ భావనను ఎలా అలవర్చుకోవాలో ఈ అధ్యయనం ద్వారా ప్రాక్టికల్గా బోధించుకోవాలి. అధ్యాపకులు బోధించాలి కూడా. ఈనాటి విద్యార్థులే రేపటి దేశ భాగ్య విధాతలు అన్న సత్యాన్ని నవతరం యువత నిశితంగా గ్రహించాలి. విద్యా సంస్థల్లో 15వ తారీఖున కెరీర్ గైడెన్స్ సెమినార్లు, పుస్తక ప్రదర్శనలు నిర్వహించడం పిల్లల్లో పఠనాభిరుచిని పెంపొందిస్తుంది. ఈ విద్యా విలువ నవభారత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి దార్శనికులుగా, 21వ శతాబ్దపు భారతదేశాన్ని విజ్ఞాన శిఖరాలపై నిలిపే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతగానో తోడ్పడుతుంది. విద్యార్థి జీవితం మానవ ప్రస్థానంలో అత్యంత పవిత్రమైన విలువైన వసంతకాలం. నిప్పురవ్వ లాంటి యువశక్తిని సరైన మార్గంలో నడిపిస్తే అది అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలదు. విద్యార్థుల చేతుల్లోనే రేపటి శాంతి, ప్రగతి, సౌభాగ్యాలు ఆధారపడి ఉన్నాయి. తరగతిగతిలో నేర్చుకునే ప్రతి అక్షరం దేశ భవిష్యత్తుకు రాయిగా మారాలి. పాట విందాం. పాట వినే ముందు ప్రకటన.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: విద్యను ఆర్జించే వారిని విద్యార్థులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్థి దశలో విద్యార్థులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలి. నేర్చుకునే వయసులో ఏవి తరువుగా నేర్చుకుంటారో అవి జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్థి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలి. అంతేకాకుండా వ్యక్తి ఉత్తమ స్థితికి క్రమశిక్షణతో కలిగిన ప్రవర్తన ఎంతో సహాయపడుతుంది. పిల్లల్లాగా ఉన్నప్పుడే వారికి క్రమశిక్షణ నేర్పించాలని మనం చెబుతూ ఉంటాం కదా. సృజనాత్మకత, తెలివి, అవగాహన ఏర్పరచుకునే వయసు కాబట్టి ఆ వయసులో ఎటువంటి విషయాలలో శ్రద్ధ చూపితే ఆ విషయాలు మనసులో బలంగా నాటుకుంటాయి కదా. ఇక చదువు విషయంలో అయితే గనక బాలబాలికలకు చూపే శ్రద్ధ వల్ల, వారు చూపే శ్రద్ధ వలన క్రమశిక్షణ అనేది వ్యక్తికి విద్యార్థి దశ నుండి చాలా అవసరము అని చెప్తూ ఉంటారు. విద్యాలయాల్లో కేవలం పిల్లలకు క్రమశిక్షణ గురించి బోధించడం ఒక్కటే కాదు, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన అందరూ ప్రదర్శించినప్పుడే విద్యార్థులకు వ్యవస్థ అంటే క్రమశిక్షణ ప్రధానం అనే ఆలోచన బలపడుతుంది. లేకపోతే విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ కేవలం మాటలకే పరిమితమై అది ఒక వ్యాసరచన పోటీలకు పనికొచ్చే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి పిల్లలకు క్రమశిక్షణతో కూడిన బోధనతో పాటు క్రమశిక్షణతో వ్యవహరించడం నేర్పించాలి. అలాగే కుటుంబంలో కూడా పెద్దవారు చిన్నవారి ముందు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనతో ఉంటే పిల్లలు కూడా చాలా క్రమశిక్షణగా పెరుగుతారు. దానికి చాలా మంచి ఫలితం కూడా ఉంటుంది. అసలు క్రమశిక్షణ అంటే ఏంటి అనుకుంటున్నారు కదా. క్రమమైన పద్ధతిని అనుసరించడమే క్రమశిక్షణ. ప్రతి పనికి ఆ పనిని పూర్తిగా చేయడానికి ఒక క్రమం ఉంటుంది కదా. అలాంటి క్రమాన్ని గురించి తెలుసుకుని ఆ పద్ధతిలో నడుచుకోవడం క్రమశిక్షణ. ఇంకా చెప్పాలంటే మొక్కగా ఉన్నప్పుడే దేదైనా వంగుతుంది, మానైతే వంగదన్నమాట. అంతే కదా, ఆ నానుడి మొక్కై వంగనప్పుడు మానై వంగునా అంటారు కదా. కాబట్టి విద్యార్థి దశలో క్రమశిక్షణ అలవాటు అవ్వకపోతే వ్యక్తిగా ఎదిగాక క్రమశిక్షణ అలవాటు అవ్వదు అన్న విషయం గుర్తుపెట్టుకొని చిన్నప్పుడు మరి క్రమశిక్షణ చిన్నప్పుడు లేనటువంటి క్రమశిక్షణ పెద్దయ్యాక ఉండదు అన్న అభిప్రాయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక పాట విందాం. పాట వినే ముందు ఒక ప్రకటన.
1: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం. మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.

విద్యార్థి దశ అంటే నేర్చుకునే దశ, అనుకరించే దశ, చూసి పట్టుకునే దశ, విని సాధన చేసే దశ. కాబట్టి విద్యార్థి దశలోనే విద్యార్థులు క్రమశిక్షణను అలవాటు చేసుకోవాల్సింది. ప్రపంచ విద్యార్థి దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రం కాదు, ఇది విద్యార్థులు తమ బాధ్యతలను గుర్తించుకునే రోజు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు క్రమశిక్షణ, కష్టపడే తత్వం, దేశభక్తిని అలవర్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే ఈ దినోత్సవంకి నిజమైన సార్థకత లభిస్తుంది. మీకు తెలుసా, మీ లక్ష్య సాధనలో విజయం సాధించాలంటే మీ ధ్యేయానికి మీరు ఏకాగ్రతతో అంకితమవ్వాలి. యువతను వారి జీవితాంతం స్వయంగా విద్యావంతులుగా మార్చడానికి సిద్ధం చేయడమే విద్య యొక్క లక్ష్యం. మీ జీవితాన్ని చక్కగా నేర్చుకునే విద్యార్థి అయితే గనక జ్ఞానం మీ మనస్సుపై కుండపోతుగా కురిసే వర్షంలో మారుతుంది అంటారు. మంచి ఉపాధ్యాయుడు పేద విద్యార్థిని ఉత్తముడిగా, మంచి విద్యార్థిగా, శ్రేష్ఠుడిగా తీర్చిదిద్దుతాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. డాక్టర్ అబ్దుల్ కలాం గారు కలడగన్న విజ్ఞానవంతమైన నవభారత నిర్మాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలి. ప్రపంచ విద్యార్థుల దినోత్సవంలో గొప్ప ఆశయాలను ఎంచుకోవాలని, కఠోర దీక్షతో జ్ఞానాన్ని సముపార్జించి దేశ ప్రగతికి పునాది వేయాలనే మహోన్నత సందేశాన్ని అందిస్తుంది ఈరోజు. విద్యార్థి శక్తికి జేజేలు పలుకుతూ ముందుకు సాగుదాం. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా విద్యార్థి లోకానికి, అధ్యాపకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. విద్యార్థులు యువత అంటే ఎంతో ఇష్టమైన అబ్దుల్ కలాం గారు ఈ దినోత్సవం రోజున విద్యార్థులను ప్రోత్సహిస్తారు. భవిష్యత్తు వృత్తులకు, పని ప్రదేశంలో ప్రవేశానికి వారిని సంసిద్ధం చేయండి అనేదే ఆయన యొక్క లక్ష్యం. ఇంకొక తెలుసా, ఆయన ఒక మాట అంటారు, ప్రతి విరామంలో మీరు చదవాలి, అన్ని వేళలా చదవాలి, తీరిక సమయంలో చదవాలి, పని వేళల్లో చదవాలి, లోపలికి వెళ్ళేటప్పుడు చదవాలి, బయటికి వచ్చేటప్పుడు చదవాలి. విద్యావంతుడి కర్తవ్యం సూటిగా చెప్పాలంటే ఇదే అంటారు. నాయకత్వం వహించడానికి చదవాలి. అంతేకాదు, చదివేవాడంట చనిపోయేలోపు 1000 జీవితాలు జీవిస్తాడంట, అదే చదవనివాడు ఒకే జీవితం గడుపుతాడు. ఇలా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు హృదయానికి విద్యాబుద్ధులు నేర్పకుండా కేవలం మెదడుకు విద్యాబుద్ధులు నేర్పడం అసలు విద్యే కాదు. కాబట్టి ఒకసారి జ్ఞానోదయం పొందిన మనసు మళ్ళీ ఇంకెప్పటికీ అంధకారంలోకి వెళ్ళదు. ఇదండి చాలా గొప్ప సూక్తి అందరి మానవులకు.

మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా పాటలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. సమర్పణ

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్ దినోత్సవం సందర్భంగా వాటి వివరాలు వింటారు. ఆ తర్వాత సినీ ధమాకా. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఐఓసీఎల్లో 58 అప్రెంటిస్లు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ బొంగాగైవ్ రిఫైనరీలో ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నవి. మొత్తం ఖాళీల సంఖ్య 58. ఖాళీల వివరాలు ట్రేడ్ అప్రెంటిస్ కెమికల్ విభాగం 36, ట్రేడ్ అప్రెంటిస్ బాయిలర్ 14, టెక్నీషియన్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంటేషన్ 8. అర్హత సంబంధిత విభాగాల్లో డిప్లొమా బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 30/9/2026 నాటికి 18-24 మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం విద్యార్హత మార్కులు, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 18/18/2026. వెబ్సైట్ https://www.iocl.com/. వెబ్సైట్ మరోసారి https://www.iocl.com. ఉద్యోగ సమాచారంలో తర్వాత సమాచారం. ఐటీబీపీఎఫ్లో స్పోర్ట్స్ కోటాలో 126 కానిస్టేబుల్ పోస్టులు. భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీఎఫ్ స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నవి. మొత్తం పోస్టుల సంఖ్య 126. క్రీడలు: అథ్లెటిక్ 5, ఆక్వాటిక్ 4, ఆర్చరీ 5, బ్యాడ్మింటన్ 6, బాస్కెట్బాల్ 3, బాక్సింగ్ 9, ఈక్విస్ట్రియన్ 1, ఫుట్బాల్ 2, జిమ్నాస్టిక్ 6, హ్యాండ్బాల్ 3, ఐస్ హాకీ 6, హాకీ 3, జూడో 12, ఖోఖో 3, పవర్ లిఫ్టింగ్ 1, సెంటర్ స్కై 8, స్పోర్ట్స్ షూటింగ్ 8, టేబుల్ టెన్నిస్ 2, టేక్వాండో 7,

వెయిట్ లిఫ్టింగ్ 4, వాలీబాల్ 6, రెజ్లింగ్ 5, కనోయింగ్ 3. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ 10వ తరగతి, దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. వయస్సు 18 ఏళ్ల నుండి 23 ఏళ్ల వరకు ఉండాలి. వేతనం నెలకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు ఉంటుంది. ఎంపికా విధానం: సర్టిఫికేట్ల పరిశీలన, శారీరక ప్రమాణాల పరీక్ష, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ జాబితా, మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 1 నవంబర్, 2026. వెబ్సైట్ https://itbpolice.nic.in/. వెబ్సైట్ మరోసారి https://itbpolice.nic.in/. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
2: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की సమాధానం దీది.
0: ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్ దినోత్సవం సందర్భంగా వాటి వివరాలు వింటారు. దేశ రక్షణలో సైనికుల ధైర్య సాహసాలు ఎంత ముఖ్యమో, సైన్యానికి అవసరమైన సాంకేతిక సహకారం అందించే ఇంజనీర్ల పాత్ర కూడా అంతే కీలకం. యుద్ధ సమయాల్లోనే కాదు, శాంతి సమయాల్లోనూ సైనిక కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగడానికి విద్యుత్, యాంత్రిక పరికరాలు, వివిధ సాంకేతిక వ్యవస్థలు ఎంతో అవసరం. ఈ కీలక బాధ్యతలను నిర్వహించే భారత సైన్యంలోని ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్ సేవలను గుర్తు చేసుకునే సందర్భమే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్ దినోత్సవం. భారత సైన్యంలో ఈ కార్ప్స్ 1943 అక్టోబర్ 15వ తేదీన ప్రారంభమైంది. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 15వ తేదీని ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ కార్ప్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. మొదట్లో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్గా ఏర్పాటైనవి ఈ విభాగం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ తన సేవలను మరింత విస్తరించుకుంది. ప్రస్తుతం దీనిని కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ లేదా ఈఎంఈగా పిలుస్తారు. ఈ కార్ప్స్ ప్రధాన బాధ్యత భారత సైన్యం ఉపయోగించే వివిధ రకాల వాహనాలు, ఆయుధ వ్యవస్థలు, యాంత్రిక పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాల నిర్వహణ, మరమ్మతులు, సాంకేతిక సహకారాన్ని అందించడం. సైనిక వాహనాలు సరిగ్గా పనిచేయడం నుండి అత్యాధునిక రక్షణ పరికరాలను సిద్ధంగా ఉంచడం వరకు అనేకమైన కీలక బాధ్యతలను ఈ విభాగం నిర్వహిస్తుంది. అవసరమైనప్పుడు పరికరాలను తిరిగి పనిచేసే స్థితికి తీసుకురావడం ద్వారా సైనిక కార్యకలాపాలకు నిరంతర మద్దతును అందిస్తోంది. యుద్ధ భూమిలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో అని ఒకరు అంచనా వేయలేరు. అలాంటి సమయాల్లో సైన్యానికి అవసరమైన పరికరాలు సక్రమంగా పనిచేయడం ఎంతో ముఖ్యం. కార్ప్స్ విభాగంలోని సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యంతో పరికరాలను పరిశీలించడం, లోపాలను గుర్తించడం, మరమ్మతులు చేయడం వంటి పనులను నిర్వహిస్తారు. వారి సేవలు సైనికుల కార్య సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా దేశ రక్షణకు అవసరమైన సంసిద్ధతను కొనసాగించడంలో కూడా కీలక పాత్రను పోషిస్తాయి. కాలానుగుణంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఈ కార్ప్స్ కూడా తన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటోంది. ఆధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, అత్యాధునిక పరికరాలు, సాంకేతిక ఆవిష్కరణల వినియోగంలో తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. దేశానికి అవసరమైన సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలోనూ, సైన్యం ఆధునీకరణకు తోడ్పడడంలోనూ ఈ విభాగం విశేషమైన కృషి చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్ దినోత్సవం సందర్భంగా దేశ రక్షణకు సాంకేతిక నైపుణ్యంతో, అంకిత భావంతో సేవలందిస్తున్న ఈ విభాగపు సైనికులు, అధికారులు, సాంకేతిక నిపుణుల సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ కార్ప్స్ నినాదం కర్మ హి ధర్మ్, అంటే విధి నిర్వాహనే ధర్మం లేదా పనే దైవం. ఈ నినాదం

0: వారి క్రమశిక్షణకు, కర్తవ్యనిష్టకు, వృత్తిపరమైన నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుంది. వారి అంకితభావం, ధైర్యం, సేవాస్ఫూర్తి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తూ దేశ సేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ప్రేరణగా నిలవాలి. మీరింతవరకు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్ దినోత్సవం సందర్భంగా వాటి వివరాలను విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు సినీ ధమాకా వింటారు. సినీ ధమాకాలో మొదటి పాట సర్కారు వారి పాట చిత్రం నుండి శ్రీకృష్ణ జునీతా గాంధీ పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ తమన్, సాహిత్యం అనంత శ్రీరామ్.

ఇప్పుడు రభస చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు సుచిత్ సురేషన్, సంగీతం ఎస్ తమన్, సాహిత్యం రామ్ జోగయ్య శాస్త్రి.

ఇప్పుడు పోకిరి చిత్రం నుండి ఒక పాట వింటారు. పాడినవారు కునాల్ గంజావాలా, సంగీతం మణిశర్మ, సాహిత్యం కంతికొండ.

0: సినీ ధమాకా కార్యక్రమంలో ఇప్పుడు బంగారం చిత్రం నుండి టిప్పు మన్నిక వినాయకం పాడిన పాట వింటారు. సంగీతం విద్యాసాగర్, సాహిత్యం భువనచంద్ర.
1: చిన్నోడో

చివరగా జల్సా చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు రంజిత్, సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం మా స్టూడియో క్లాక్లో సమయం 6 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:30 అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం సందర్భంగా వాటి వివరాలు వింటారు. అనంతరం భక్తి కుసుమాలు, భక్తి పాటలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ

0: కేంద్రం నుండి ప్రసారం. 7:45, 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పీటీజీ రంగ రామానుజాచార్యులు, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 చిత్రలేఖ, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 10:00 వ్యాసపీఠం కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వం మొదటి భాగం వింటారు. 10:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారాలు: ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా దేవీ కీర్తనలు వింటారు. అనంతరం నాతియా కలాం. 6:30 సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ సీఎం నజీర్ అహ్మద్. 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశం గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్దన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు జరగబోయే మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పి వెంకటాచలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సమర్పణ ఆకాశవాణి తిరుపతి కేంద్రం. 9:05 చిత్రలేఖ, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఉదయం 10:00, 12:10, 12:40, 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ ఆహార దినోత్సవం వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తున్న వారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజాదంత వైద్యశాల వెంకటగిరి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో రైతుల ఆదాయం రెట్టింపుకు మార్గాలు, తిరుపతి పెరుమాలపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం, ప్లాంట్ ప్యాథాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టీఎం హేమలత గారి ప్రసంగం వింటారు. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:26 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు రాత్రి జరగబోయే గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎం ప్రశాంత శర్మ. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సమర్పణ ఆకాశవాణి తిరుపతి కేంద్రం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఏకచిత్ర గానం కార్యక్రమంలో స్వాగ్ చిత్రం నుండి వింటారు. 10:00 హలో ఆకాశవాణి రికార్డింగ్ వింటారు. ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi today inaugurated and dedicated to the nation five major development projects worth over 3,300 crore rupees in Ladakh through video conferencing. Speaking on the occasion, the Prime Minister said the development of Ladakh remains a key priority for the centre.
2: यहाँ के युवाओं को अच्छी शिक्षा मिले, नई टेक्नोलॉजी सीखने का अवसर मिले और उन्हें दूसरे शहरों पर निर्भर न रहना पड़े. लेह में इसलिए एक बड़ा

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్దికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. రాష్టంలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్దికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విజయవాడలో జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని రాష్టపతి ఈ రోజు ప్రారంభించారు. అనంతరం సరస్ మేళాలో స్టాల్స్ ను పరిశీలించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. సహజ ఉత్పత్తులు, చేనేత వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్స్లను రాష్టపతి వీక్షించారు. ఈ మేళాలో దేశ నలుమూల నుంచి మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ఉత్సాహంగా ప్రదర్శించడంపై రాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. గతంలో మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారని, కానీ నేడు ఆత్మ నిర్భరతతో పాటు ఇతరులకు ఆసరాగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం విజయవాడ పర్యటనను ముగించుకున్న రాష్టపతి ద్రౌపది ముర్ము గన్నవరం నుంచి భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళలకు సంకల్పం ఉంటే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహిస్తారని ద్రౌపది ముర్ము నిరూపించారని కొనియాడారు. మారుమూల ప్రాంతంలో పుట్టి ప్రజాసేవలో ఒక్కో మెట్టు ఎక్కారని, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ధైర్యాన్ని కోల్పోలేదని అన్నారు. ఇది నారీ శక్తి, నవభారత్ శక్తి, వికసిత్ భారత్కు పునాది అని తెలిపారు. కృష్ణా నదీ తీరాన సరస్ మేళా నిర్వహణ ఆంధ్రప్రదేశ్కు మరింత శోభ తెచ్చిందని పేర్కొన్నారు. ఇది కేవలం మేళా కాదని, 365 రోజులు మార్కెట్ ఏర్పాటుకు అవకాశమని చెప్పారు. గ్రామీణ మహిళల ఆదాయం పెంచడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఈ మేళా లక్ష్యమని చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ,
1: ఒక మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు, నేటి వ్యాపార సంస్థలు, రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి. మహిళలను లబ్ధిదారులు మాత్రమే కాదు, సంపద సృష్టికర్తలుగా చూస్తున్నాం.
0: గ్రామీణ అభివృద్దిలో మహిళల ప్రాముఖ్యతను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి వీలుగా భారతదేశంలో 2016 నుండి ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ గ్రామీణ మహిళా రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయ ఉపకులపతి కె. ధనంజయరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించిందన్నారు. గ్రామీణ మహిళలు వ్యవసాయం, ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మహిళల సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు మహిళలకు శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తున్నాయని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం, ఆహార శుద్దిలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచుకుని ప్రతి కుటుంబం నుంచి ఒకరు స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించాలని ఉపకులపతి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలు, పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విశాఖ కలెక్టర్ ఎం. అభిషిక్ కిషోర్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యాన్ని వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం నిల్వలు, విక్రయాలను గత ఏడాది ఇదే సమయంలో నమోదైన వివరాలతో పోల్చి పరిశీలించాలని సూచించారు. అక్రమ మద్యం తయారీ కేంద్రాలు, రవాణా, నిల్వలు, పంపిణీపై తనిఖీలు ముమ్మరం చేయాలని, అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల నిషేధిత కాలంలో, అలాగే ఓట్ల లెక్కింపు రోజున మద్యం విక్రయాలు, పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను

చొక్కాగా అమలు చేస్తూ స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జాతీయ మోటార్ సైకిల్ ర్యాలీని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ప్రారంభించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ఈ ర్యాలీ కొనసాగింది. త్రిపురలోని అగర్తలా నుంచి గుజరాత్లోని కేవడియా వరకు

0: ఉందని, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని డీజీపీ స్పష్టం చేస్తూ,
1: to spread the message that drugs is a big menace in this country and unitedly we have to fight against the drugs menace which is destroying the youth of this country. Unless we are at one platform, every citizen participates in this fight, we cannot achieve the results. As far as Andhra Pradesh is concerned, I can assure you that last 2 years we have been fighting a very bitter battle and we have been able to eradicate the menace of ganja plantation in the state. And our fight continues till we come to a zero tolerance.
0: నైరుతి ఋతుపవనాలు నేడు దేశం నుంచి నిష్క్రమించాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే ప్రాంతాలలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. ఇక దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం నుండి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీరానికి సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రాలో రేపు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి వెల్లడిస్తూ,
2: ఈ రోజు మరియు రేపు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు ఈ రోజు గంటకు 30 నుంచి 40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో మరియు రేపు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 4 రోజులు చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల కింద భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ కోసం కృష్ణా జిల్లా యువ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను మచిలీపట్నం కలెక్టరేట్లో ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మై భారత్ యువ వాలంటీర్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఇర్రింకి నాగ శ్రీనివాస్ నాయుడు, మై భారత్ అధికారులు పాల్గొన్నారు. మై భారత్ ద్వారా ఎంపికైన యువ వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తారని ఇర్రింకి నాగ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్ధికి దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. లద్దాఖ క్షేత్రే వికాసస్య నూతనః అభ్యుదయః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కృతం 300-300 కోటి రూప్యకాణాం పంచ వికాస పరియోజనానాం రాష్ట్రాయ సమర్పణం. ఏషియన్ గేమ్స్ స్పర్ధాసు అద్భుత ప్రదర్శనం కృతవద్భిః భారతీయ దళస్య క్రీడకైః సహ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఉత్సాహవర్ధకః సంవాదః. సర్వోచ్చన్యాయాలయస్య ఐతిహాసికః నిర్ణయః. ధర్మాంతరితేభ్యః నాగరికేభ్యః వంచిత వర్గ ఆరక్షణలాభో నిషిద్ధః. మద్రాస ఉచ్చన్యాయాలయస్య నిర్ణయః శీర్షన్యాయాలయేన సమర్థితః. అమెరికాదేశస్య ఇలినాయ్ రాజ్యే హిందూమందిరస్య విధ్వంస షడ్యంత్రవార్తాం అధికృత్య భారతేన ప్రగాఢా చింతా వ్యక్తా. స్థానీయ ప్రశాసనం సమాహూయ మందిరాణాం సురక్షా ప్రబంధనాయ దృఢ ఆగ్రహ చ విహితః. అపి చ లాస్ వేగాస్ నగరే విశ్వమల్ల స్పర్ధాయాః గ్రీకో రోమన్ వర్గే భారతీయ మల్లః విశ్వజిత్ రామచంద్ర మోరే రజత పదకమవాప్య దేశస్య నామ స్వర్ణాక్షరై అంకిత.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
3: ఇప్పుడు అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం.

సందర్భంగా వాటి వివరాలను వింటారు. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే అక్కడి మహిళల అభివృద్ధి కూడా ఎంతో అవసరం. వ్యవసాయ పనుల నుంచి పశుపోషణ వరకు, కుటుంబ బాధ్యతల నుండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వరకు, బలోపేతం వరకు మహిళలు ఎన్నో కీలకమైన పాత్రలను పోషిస్తారు. అయినప్పటికీ వారి కృషికి తగిన గుర్తింపు, విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఆర్థిక అవకాశాలు అందని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గ్రామీణ మహిళల శ్రమను గుర్తించడం, వారి హక్కులను గౌరవించడం, వారి అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం 15 అక్టోబర్ అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి 2007 అధికారికంగా ప్రకటించింది. 2008 అక్టోబర్ 15 తొలిసారి ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. వ్యవసాయ అభివృద్ధిలో, ఆహార భద్రతలో, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడంలో మహిళలు పోషిస్తున్న కీలకమైన పాత్రను గుర్తించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. గ్రామీణ మహిళల అభివృద్ధి లేకుండా సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదనే సందేశాన్ని ఈరోజు మనకు తెలియజేస్తుంది. గ్రామీణ మహిళలు వ్యవసాయ పనులతో పాటు పశుపోషణ, చేనేత, ఆహార పదార్థాల తయారీ వంటి అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. కుటుంబానికి అవసరమైన ఆహారాన్ని సమకూర్చడం, పిల్లల సంరక్షణ, వృద్ధుల బాగోగులు చూసుకోవడం వంటి బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. వారి కృషి గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా దేశ ఆహార ఉత్పత్తి వ్యవస్థకు కూడా బలాన్నిస్తుంది. గ్రామీణ మహిళల సాధికారత కోసం వారికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు, ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అందించడం ఎంతో ముఖ్యం. స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా అనేక మంది మహిళలు పొదుపు, రుణ సదుపాయాలు, చిన్న తరహా వ్యాపారాల నిర్వహణలో ముందుకు సాగుతున్నారు. సరైన అవకాశాలు లభిస్తే గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడమే కాకుండా తమ కుటుంబాల అభివృద్ధితో పాటు గ్రామాల అభివృద్ధిలోనూ నాయకత్వం వహించగలరు. ప్రకృతి వనరుల సంరక్షణ, నీటి వినియోగం, విత్తనాల పరిరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో గ్రామీణ మహిళలకు విశేషమైన అనుభవం ఉంది. ఈ అనుభవంతో పాటు ఆధునిక పద్ధతులను కూడా అందిపుచ్చుకుంటూ వివిధ రంగాల్లోనూ ముందుకు సాగుతున్నారు. మహిళలకు తగిన ప్రోత్సాహం, అవకాశాలను కల్పించడం ద్వారా గ్రామీణ సమాజాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించవచ్చు. అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం సందర్భంగా గ్రామీణ మహిళల కృషిని గౌరవిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడే అవకాశాలను ప్రోత్సహిద్దాం. మహిళలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబనకు అవసరమైన వనరులు అందుబాటులో ఉండేలా కృషి చేద్దాం. గ్రామీణ మహిళల అభివృద్ధి కుటుంబాల అభివృద్ధికి, గ్రామాల ప్రగతికి, దేశ సమగ్ర అభివృద్ధికి ఒక బలమైన పునాది. మీరింతవరకు అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం సందర్భంగా వాటి వివరాలను విన్నారు. ఇప్పుడు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలను వింటారు.

శ్రోతలకు గమనిక. ఈరోజు రాత్రి 8 గంటలకు 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు, డాక్టర్ కె రామానుజాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ కె రామాంజనేయులు, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇప్పుడు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలు వింటున్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు భక్తి కుసుమాలు, భక్తి పాటలు.

0: మీరింతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలు విన్నారు. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. లద్దాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో నేషనల్ సరస్ లైవ్హుడ్స్ మేళా 2026ను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రపతి, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని, వారి కుటుంబాలతో పాటు

0: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జాతీయ అభివృద్దికి విశేషంగా తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలు, చిన్న పరిశ్రమల రంగాల్లో మహిళలకు ఎస్ఎస్జీలు అద్భుతమైన ఉపాధి అవకాశాలు సృష్టించాయని కొనియాడారు. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు ప్రదర్శించుకోవడానికి, పట్టణ మార్కెట్లతో అనుసంధానం కావడానికి ఈ సరస్ మేళా ఒక వేదికగా నిలుస్తుందని ముర్ము తెలిపారు.
1: దేఖభాల్ పరివార్ కా సహయోగ హీ కర్తే థే ఛోటే ఛోటే చీజో కే లియే దూస్రో కే ఉపర్ నిర్భర్ కర్తే థే లేకిన్ ఆజ్ వో ఆత్మనిర్భర్ బన్ గే దూస్రో కా భీ ఓ సహారా దేనే వాలే బన్ గే యే కేవల్ ఉన్కే ఇన్కమ్ నహీ హై పరివార్ కే ఇన్కమ్ నహీ హై యే దేశ్ కా సమృద్ధి దేశ్ కా ఆర్థిక సమృద్ధి దేశ్ కా మహిళాం కో వికాస్ భీ యే సమాహిత్ థే.
0: లదాఖ్ ప్రాంతంలో రవాణా అనుసంధానం, ఇంధన మౌలిక వసతులు, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, జల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ నూతన ప్రాజెక్టుల్లో లేహ్లోని కుశోక్ బకులు, రింపోచి విమానాశ్రయంలో నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనం, 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుమ్ దర్శా రోడ్డుతో పాటుగా పలు అభివృద్ది ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ,
2: లద్దాఖ్ కి ప్రగతి ఆర్ వికాస్ మే ఏక్ ఓర్ అధ్యాయ జుడ్ రహా హై. ఆజ్ లద్దాఖ్ మే కై అహమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కా లోకార్పణ హువా హై. ఇన్ పరియోజనాఓ సే కై లోగో కా సఫర్ ఆసాన్ హోగా, కహీ బిజ్లీ కి సువిధాయే బెహతర్ హోగీ, కహీ పానీ కి ఉపలబ్ధతా బఢేగీ ఔర్ హమారీ ప్రాచీన్ విరాసత్ కే సంరక్షణ కో భీ నయీ తాకత్ మిలేగీ.
0: దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఉత్పాదకత రంగంలో పెట్టుబడులు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నైపుణ్యాభివృద్ది దేశ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని మరింత దృఢతరం చేస్తాయని పేర్కొన్నారు. రాబోయే 20-25 సంవత్సరాల పాటు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి విడత తుదిరూపు సంతరించుకుందని, ప్రస్తుతం లీగల్ డ్రాఫ్టింగ్ దశలో ఉందని తెలియజేశారు. ఇతర దేశాల కంటే భారత్ పోటీతత్వ ప్రయోజనాన్ని పొందిన వెంటనే ఈ ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలు చేస్తామని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, పటిష్టమైన సరఫరా గొలుసులు, పారదర్శక వ్యాపార విధానాలే ఒక దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాంక్లేవ్ 2026 సదస్సులో మాట్లాడుతూ ఆయన, కేవలం దౌత్యపరమైన చర్యలతో సరిపెట్టకుండా ఉగ్రవాద మూలాలను ఏరివేసే దిశగా ఆపరేషన్ సింధూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రదాడి జరిగినా గతంలో కంటే అత్యంత తీవ్రమైన రీతిలో సమాధానమిస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశ రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తోందని, 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. దేశాన్ని రక్షించడంలో మన సాయుధ బలగాలు సర్వసన్నద్దంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని శాస్త్రీయ పరిశోధనలు, ఆధారిత ధృవీకరణ, ఆధునిక ఆరోగ్య రక్షణతో మరింత పటిష్టం చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఐఏ ఆధ్వర్యంలో జరిగిన కౌమార భృత్య అంతర్జాతీయ సదస్సు మూడవ సంచికను ఆయన ప్రారంభించారు.

0: ఇచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, భవిష్యత్తులో వైద్య రంగం విజయవంతం కావాలంటే పరస్పర సహకారం, రోగుల భద్రతే అత్యంత కీలకమన్నారు. జాతీయ ఆరోగ్య ప్రాధాన్యతల్లో పిల్లల ఆరోగ్యానికి ఎప్పుడూ మొదటి స్థానం ఉండాలని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో బాలికల పిల్లల ఆరోగ్య రక్షణను తెలిపే కౌమార భృత్య శాఖ ద్వారా కేవలం కొత్త ఆలోచనలే కాకుండా సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయంగా పునరుద్దరించేలా పరిశోధనలు జరగాలని కోరారు.
1: కాన్ఫరెన్స్ హాస్ ఎ వెరీ రిలెవెంట్ థీమ్ అబౌట్ షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ చైల్డ్ హెల్త్ గ్లోబల్ ప్రస్పెక్టివ్స్ రీసెర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ క్లినికల్ ఫ్రంటీరియాస్ ఇన్ గౌమార ప్రతియ. ది థీమ్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్షోర్ దట్ ఎవరీ చైల్డ్ రిసీవ్స్ ది ఆపర్చునిటీ టు గ్రో ఇన్ అ హెల్తీ అండ్ నర్చరింగ్ environment. India has renewed its focus on traditional systems of medicine, rooted in Bharat's ancient knowledge systems, civilizational wisdom, and centuries-old traditions. Ayurveda and other indigenous systems represent a valuable national legacy.
0: దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో సోమవారం వరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొని ఉంటుందని తెలిపింది. మరోవైపు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో నేడు అకస్మాత్తుగా కురిసిన మంచు వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లోని తొలి హిమపాతం నమోదైంది. తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రాబోయే 2-3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారని, ఇది మహిళల గౌరవానికే మచ్చ అని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించడం న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమేనని, కోర్టు ఆవరణలో ఇటువంటి చేష్టలకు పాల్పడడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణ కోరిందని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. లదాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం.
2: కిసాన్ వాణి.

ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో రైతు సేవలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు ఈ అంశం గురించి గుంటూరు లాం ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ

0: సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
1: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
0: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం.
3: శ్రోతలకి నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను లామ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులకి అలాగే రైతు సోదరులకు కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉంది. ఇందులో విస్తరణ విభాగం మరింత కీలకమైంది. అయితే రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఏ విధంగా ఉన్నాయని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఈ వివరాలు తెలియజేయడానికి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులే మనతో ఈరోజు ప్రధానంగా ఉన్నారు. డాక్టర్ రామచంద్రరావు గారు నమస్కారం సార్.
4: నమస్తే.
3: ఈరోజు మనం రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. సార్, ముందుగా ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయానికి విస్తరణ అంటే ఏమిటి, ఎక్స్టెన్షన్ అంటే ఏమిటి, రైతులకు అర్థమయ్యే విధంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
4: మా విశ్వవిద్యాలయానికి మూడు ప్రధాన స్తంభాలు ఉన్నాయి. విద్య, పరిశోధన, విస్తరణ. విద్య అంటే పిల్లలకి విద్య చెప్పటం. తర్వాత పరిశోధన, శాస్త్రవేత్తలు వివిధ అంశాల మీద పరిశోధన చేస్తారు. తర్వాత ముఖ్యంగా విస్తరణ, పరిశోధనలో వచ్చిన ఫలితాలని రైతులకు చేరవేయటం, వారికి చక్కగా మేలైన యాజమాన్య పద్ధతులు, వంగడాల గురించి కానీ అన్ని సాంకేతిక పద్ధతులు అన్నీ కూడా తెలియచేయటం. తర్వాత రైతులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించుకునేలా చేయటం. తర్వాత రైతుల దగ్గర ఇంకేదన్నా సమస్యలు ఉంటే అవి మళ్ళీ తిరిగి శాస్త్రవేత్తల దగ్గర తీసుకురావడం, ఇదంతా కూడా విస్తరణ బాధ్యత అండి.
3: సార్, ఈ సేవలన్నీ కూడా రైతులకు చేరవేయడానికి ఈ విస్తరణ విభాగం, ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి.
4: మా దగ్గర అండి విస్తరణ వచ్చేటప్పటికి ప్రధానంగా కేవీకేలను ఉంటాయి, 13 ఉన్నాయి రాష్ట్రంలో.
3: కేవీకేలు అంటే సార్
4: కృషి విజ్ఞాన కేంద్రాలు. మనకి 1970 స్టార్ట్ అయింది. దేశం మొత్తం మీద కూడా దాదాపు 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క డిస్టిక్ ఒక కేవీకే అన్న కాన్సెప్ట్ తో ఇది ముందుకెళ్తుంది. మన రాష్ట్రంలో కనుక తీసుకున్నట్టయితే మనకి 23 కేవీకేలు ఉన్నాయి. దానిలో యాంగ్రు కింద మా ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద 13 కేవీకేలు ఉన్నాయండి. తర్వాత 13 డాట్ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఇదివరకు ఏరువాక కేంద్రాలని మనం చెప్పేవాళ్ళం. 1998 ఏరువాక కేంద్రాలు అనే ఒక కాన్సెప్ట్ ని అప్పటి వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ ఐవి సుబ్బారావు గారు తీసుకొచ్చారు. అట్లా ప్రతి జిల్లాకి 5 ఏరువాక కేంద్రం కానీ ఒక కేవీకే కానీ ఉండేటట్లు చూసుకొని మన 28 జిల్లాల్లో మాకు ఇప్పటికీ 26 జిల్లాల వరకే విస్తరణ కేంద్రాలు ఉన్నాయి. ఒక కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం అలాగే మార్కాపురానికి ఎటువంటి విస్తరణ కేంద్రం లేదు. వాటి కూడా ఏదన్నా అరేంజ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం.
3: సార్, అయితే కేవీకే డాట్ సెంటర్ యొక్క ఉద్దేశాల్లో ప్రధానంగా డిఫరెన్స్ ఏంటి? రెండు వేరు వేరు కదా. ఏమిటి,
4: మనకి కేవీకే కనుక తీసుకున్నట్టు వీటి కృషి విజ్ఞాన కేంద్రాలు అంటారు. ఇవి రైతు పొలాన్నే ప్రయోగశాలగా మారుస్తాయి. తర్వాత రైతు పొలాల్లో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు నిర్వహిస్తాయి. అంటే కొత్త వంగడాన్ను లేకపోతే కొత్త యాజమాన్య పద్ధతిను రైతు కళ్ళ ముందులే చూపిస్తాం. వివిధ వృత్తుల్లో నైపుణ్య ఆధారిత శిక్షణ ఇస్తాం. క్షేత్ర సందర్శనలు, చీరు సంచుల ప్రదర్శనలు, క్షేత్ర పరిశీలనలు చేపడతాం. రైతులకే కాదు, మహిళలకు, గ్రామీణ యువతకు, చదువుకొని ఉపాధి లేని యువకులకు ఆదాయాన్నిచ్చే వృత్తులలో శిక్షణ ఇస్తాం. వివిధ పంటల సాగు విధానాలపై కరపత్రాలు, వీడియోలు తయారు చేసి ప్రదర్శిస్తాం. అంతేకాదు విత్తనోత్పత్తి, నారు మొక్కల ఉత్పత్తి చేపట్టి నాణ్యమైన విత్తనాన్ని, నారు మొక్కలను రైతులకు అందిస్తాం. ఇవి ప్రధానంగా కేవీకేలు అండి. అలాగే వాళ్ళకి డిమో యూనిట్స్ అని కూడా ఉంటాయి. అంటే మన వర్మీ కంపోస్ట్ యూనిట్ కానీ లేకపోతే నారు మొక్కలను పెంచుకునే విధానాలు కానీ, పుట్టగొడుగుల పెంపకాలు, ఇలాంటి డిమో యూనిట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇన్స్ట్రక్షనల్ ఫామ్ కూడా ఉంటుంది. అక్కడ క్రాప్ మ్యూజియం కూడా ఉంటుంది. అంటే అక్కడికి రైతులను తీసుకెళ్లి వాళ్ళకి చూపించి కూడా కన్విన్స్ చేయడానికి
3: ప్రాక్టికల్గా
4: అనే విధానం ఉంటుంది. అలాగే డాట్ కేంద్రాలు జిల్లా స్థాయిలో సమన్వయ కేంద్రాలుగా ఉంటాయి. వీటిని ఏరువాక కేంద్రాలు అంటారు. 1998 ఈ కాన్సెప్ట్ మా యూనివర్సిటీ తీసుకొచ్చింది. రైతు సేవ కేంద్రాల స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడం, ఇతర శాఖల సమన్వయంతో, వివిధ శాఖలు ఉంటాయి కదండి, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఆత్మ, అల్లీ డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్, వీటన్నిటితో సమన్వయం చేసుకుని వీరు సమాచార వ్యవస్థను సమన్వయపరచడం ద్వారా వారందరి సమన్వయం చేసుకుంటూ వీరు లైజనింగ్ చేస్తారు. దీనివల్ల శాస్త్రవేత్తలు, రైతులు, గ్రామ విస్తరణ అధికారుల మధ్య సత్సంబంధాలు బలపడతాయి.
3: సార్, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసుకున్నట్లయితే ఒక రైతుకి

0: పొలంలో ఏదైనా సందేహం వచ్చింది, ఒక పురుగు పడింది, తెగులు సోకింది, అప్పుడు అతను వెంటనే శాస్త్రవేత్తను సంప్రదించే మార్గం మనకు విస్తరణ విభాగం ద్వారా ఏ విధంగా చూపిస్తున్నాం?
1: మాకు ఫార్మర్ కాల్ సెంటర్స్ అని ఉంది. ఫార్మర్ కాల్ సెంటర్కి నెంబర్ గనక ఉచితంగా ఫోన్ చేసినట్లయితే, నెంబర్ ఇప్పుడు చెప్తాను మీకు, 1800 425 0430 ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే తమ సందేహాలను శాస్త్రవేత్తలతోనే నేరుగా మాట్లాడి తగిన సలహాలు సూచనలు పొందవచ్చు. అలాగే డిపార్ట్మెంట్లో కూడా మనం తీసుకున్నట్లయితే, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అని గన్నవరంలో మెయింటైన్ చేస్తూ ఉంటారు. వారికి కూడా ఫోన్ చేయొచ్చు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, 155251 గన్నవరం. వీరికి కూడా ఫోన్ చేసినట్లయితే అక్కడ కూడా సమాచారం వస్తుంది రైతులకు.
0: సార్, విశ్వవిద్యాలయం టైం టు టైమ్ కొన్ని పబ్లికేషన్స్ అవి ప్రచురిస్తుంటుంది కదా, ఇటువంటి ప్రచురణలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి సార్?
1: మాకు ముఖ్యంగా అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ అంటారు. దానిలో ముఖ్యంగా మాకు వ్యవసాయ పంచాంగం, ఇది ఉగాది పర్వదినాన ప్రతి సంవత్సరం కూడా ప్రచురించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనిలో రాష్ట్రంలో పండించే వివిధ పంటల సాగు, పశువుల యాజమాన్యం, గృహ విజ్ఞాన శాస్త్రంలో మెలకువలు అన్ని కూడా ఉంటాయి. రైతు సోదరులు ఈ పుస్తకాన్ని ఒక గ్రంథంలాగా దీన్ని అనుసరించినట్లయితే దీనిలో అన్ని సాగు మెలకువలు పద్ధతులు అన్ని కూడా ఉంటాయి. చీడపీడల యాజమాన్యం కానీ, ఎరువుల వినియోగం గురించి కానీ, నేలను తయారు చేసుకునే విధానం కానించి, పంట విత్తుకున్న కానించి, ఎరువులు ఎన్నుకునే కానించి, తర్వాత వెరైటీస్ చూజ్ చేసుకునే కానించి, ఏ జోన్కి ఏ మండలకి ఏ వెరైటీ సూటబుల్, ఏ పంటలో ఏ వెరైటీ సూటబుల్, ఇలాంటి అన్ని సమాచారం కూడా మొత్తం దానిలో ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు పూర్తిగా ఫాలో అయినట్లయితే వాళ్ళకి తగిన సమాచారం వస్తుంది. ఇదే కాకుండా ప్రతి మంత్ కూడా వ్యవసాయం అనే ఒక మంత్లీ మ్యాగజైన్, మాసపత్రిక అంటాము, దీన్ని కూడా మేము ప్రచురిస్తున్నాము. ఆ నెలలో రైతాంగం చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతులకు ఈ మ్యాగజైన్ తెలియజేస్తుంది. దీన్ని కూడా ఫాలో అయినట్లయితే వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని వారి పంటలను చక్కగా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది.
0: సార్, అయితే ప్రధానంగా మనకు ఎప్పటి నుంచో రేడియో, టెలివిజన్ అంటే మనకు దూరదర్శన్ ద్వారా ఈ మాధ్యమాలను వినియోగించుకుంటూ విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలని రైతుల వద్దకు తీసుకెళ్తుంది కదా. రేడియో అంటే ఆకాశవాణి, మనకు టెలివిజన్ అంటే దూరదర్శన్. వీటి ద్వారా మనం ఎలా రైతుల వద్దకి తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు?
1: ఆకాశవాణి అలాగే దూరదర్శన్ వీళ్ళని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరు కూడా మా విస్తరణలో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే వ్యవసాయ సూచనలకు, అలాగే వ్యవసాయ పాఠశాల కార్యక్రమాలకు అవసరమైన సాంకేతిక సమాచారం మొత్తం కూడా మా విశ్వవిద్యాలయం అందిస్తుంది. అలాగే దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖాముఖి కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు, వీటన్నిటికీ అవసరమైనటువంటి నిపుణుల్ని విస్తరణ నుంచి కానీ లేకపోతే పరిశోధన నుంచి కానీ వారి సమాచారం మీకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మేము సహకరిస్తున్నాం.
0: తర్వాత చూస్తే సార్, శాస్త్రవేత్తలు అంటే రైతు సోదరులకి రేడియోల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా ఎంత చెప్పినా కూడా వారితో నేరుగా మాట్లాడి చెప్పే సందేహాల నివృత్తి వారికి ఎంతో నమ్మకం కలిగిస్తాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు నేరుగా గ్రామాలకు వెళ్లి రైతుల్ని కలిసి వారికి సందేహాలు నివృత్తి చేసే కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నారా?
1: డెఫినెట్ గా ఉన్నాయండి. గ్రామ దత్తత కార్యక్రమం ఉంటుంది. మా పరిశోధన స్థానాలు అయినట్టు కానివ్వండి, లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని, కాలేజీలు కానీ, కేవీకేలు, ఇవన్నీ కూడా గ్రామాన్ని దత్తత తీసుకుని ఒక సమూహంగా ఒక వారంలో ఒక రోజు అనుకుని, ఆ రోజు వాళ్ళు వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, మేబీ కీటక శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే ప్రొడక్షన్కి సంబంధించిన వారు కానీ, సాయిల్ సైంటిస్టులు కానీ, ఈ వీరందరూ కూడా ఒక సమూహంగా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ రైతుల సమూహంతో చర్చించి వారికి ఉన్న సమస్యలను తెలుసుకొని వారికి అక్కడే డైరెక్ట్గా సమాధానం తెలియజేయటం, పరిశోధన అంశంగా తీసుకుని వారికి తెలియజేయటం కూడా ఇలాంటి కార్యక్రమం కూడా ఉందండి. దీన్ని గ్రామదత్తత కార్యక్రమం అంటాం.
0: సార్, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయదారులకి, రైతు సోదరులకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలలో మన విశ్వవిద్యాలయం భాగస్వామి ఏ విధంగా ఉంటుంది?
1: డెఫినెట్ గా అండి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా మా విశ్వవిద్యాలయం భాగస్వామి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పొలం పిలుస్తుంది కార్యక్రమం అనుకోండి, లేకపోతే పొలం బడి కార్యక్రమం, వీటన్నిటిలో కూడా రైతుల సమస్యలను తెలుసుకోవడం, వాళ్ళకి అక్కడికక్కడే సమాధానాలు తెలియజేయటం, లేకపోతే తర్వాత అయినా తెలియజేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటామండి. అలాగే రైతు సేవా కేంద్రాలు, వాటిలో కూడా గ్రామ వ్యవసాయ సహాయకులు ఉంటారు, వారితో కూడా వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం. అలాగే రైతు సేవా కేంద్రాల్లో మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమం, దాన్ని రావే ప్రోగ్రామ్ అనేవాళ్ళు, ఇదివరకు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అంటున్నారు. వాళ్ళను కూడా కేంద్రాలకి అలాట్ చేసి వాళ్ళకి అక్కడ అనుభవం వస్తుంది. అలాగే వాళ్ళు కూడా రైతు సేవా కేంద్రాలు ఏ రకంగా రైతాంగానికి సేవ చేస్తున్నాయని అనుభవం కూడా వీళ్ళు కూడా సాధించుకుంటారు, వీళ్ళు కూడా వారికి హెల్ప్ చేస్తారు. ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది.
0: డాక్టర్ రామచంద్రరావు గారు, విస్తరణ సంచాలకులుగా మీరు యూనివర్సిటీకి ఉన్నారు కదా, ఇటీవల విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన నూతన విస్తరణ

0: పద్ధతులు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పండి సార్.
1: మొట్టమొదటిగా రైతు శిక్షకులను తయారు చేయటం మాది ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాము. దానిలో ఏంటంటే 2-3 మండలాలకి ఉత్తమమైనటువంటి రైతులు 15 నుంచి 20 మంది 2-3 మండలాలకి తీసుకొని వాళ్ళని ఒక పంటలో వివిధ దశల్లో అదే సమూహం మళ్లీ మళ్లీ వస్తుంది. వివిధ పంట ముఖ్యమైన దశల్లో వాళ్లనే మళ్లీ పోగు చేసి వాళ్ళకి పంటలో అన్ని అవసరమైన అంత శిక్షణ కూడా మెలకువలు అన్ని కూడా తెలియజేసి వాళ్ళని శిక్షకులుగా తయారు చేస్తాం, ట్రైనర్స్ గా తయారు చేస్తాం. తర్వాత వాళ్ళనే వాడుకుని మిగతా రైతాంగానికి కూడా వారి ద్వారా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని అది మొట్టమొదటిగా. తర్వాత వినూత్నంగా మొన్న అక్టోబర్ 5న కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి గారు డాక్టర్ పివి సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో మంత్రివర్యుల్ని పిలిచి బాపట్లలో పంట కోత అనంతర పరిజ్ఞాన కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదే సందర్భంగా ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ అని ఒక కార్యక్రమాన్ని మేము లాంఛనంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్ళడానికి మాకు ఆలోచన ఉంది. దీనిలో కాన్సెప్ట్ ఏంటంటే మీకు తెలియజేస్తాను, ప్రతి మండలంలో ఒక 5గురు రైతాంగాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత జిల్లా స్థాయి వచ్చేటప్పటికి 50 నుంచి 200 మంది రైతులు పోగవుతారు. వీళ్ళని వినూత్న రైతులు అంటున్నాం మేము, వాళ్ళకి నామకరణం చేస్తున్నాము. దీన్ని యాంగ్రూ ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ అన్నాము. దీనిలో మండలానికి 5గురు రైతులను సెలెక్ట్ చేస్తాము. తర్వాత జిల్లాకు వచ్చేటప్పటికి 50 నుంచి 200 మంది అవుతారు. 688 మండలాలు ఉన్నాయండి, అంటే దాదాపు 700 అనుకున్నట్లయితే 3500 మంది రైతుల్ని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము. వీళ్ళకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, గైడ్ లైన్స్ అన్ని ఉన్నాయి, వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ గా అందరికి అవకాశం ఇస్తున్నాము. అన్ని సోషల్ గ్రూప్స్ నుంచి తీసుకుంటాము, అలాగే సన్న చిన్నకారు మధ్యస్థ రైతులు పెద్ద రైతులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఆచరణాత్మకంగా ఉండాలి, వాళ్ళు ఫార్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, వాళ్ళు కొత్త సలహాలను గానీ సూచనలు గానీ తీసుకుని ఆచరించే రైతులు అయి ఉండాలి.
0: తీసుకునేదానికి సిద్ధంగా
1: ఉన్న రైతులని సెలెక్ట్ చేసుకుంటాం. వీరి ద్వారా మిగతా రైతులకి విస్తరణ కార్యక్రమాలను విస్తరించడానికి ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి మా సిబ్బంది కనుక మేము తీసుకున్నట్టయితే ఎక్స్టెన్షన్ లో మా కేవీకేలో గానీ డాట్ లో గానీ మొత్తంగా తీసుకున్న 200 మంది శాస్త్రవేత్తలు ఉంటారు. ఈ 200 మంది శాస్త్రవేత్తలు 45 లక్షల రైతు కుటుంబాలకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలంటే చాలా టైం పట్టే అవకాశం. కాబట్టి వీరందరి సహకారం కూడా తీసుకుని ఒక నెట్వర్క్ లాగా తీసుకెళ్తే 2 సంవత్సరాల్లోనే ఈ 45 లక్షల రైతు కుటుంబాలను చేరటానికి మేము ఒక ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. పెద్ద ఎత్తున మేము దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా వీసీ గారి డైరెక్షన్ లో మినిస్టర్ గారు కూడా దీనికి ఇనాగ్రేట్ చేశారు. ఆ రోజు ఈ పెద్ద కార్యక్రమానికి ఒక కొత్త పేరు ఉండాలని రైతు కోసం అని నామకరణం కూడా చేశారు. అలాగే వ్యవసాయ విద్యాలయం ప్రతి గ్రామానికి వెళ్లి అభ్యర్థి రైతులను పోగు చేసి వాళ్లలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అలాంటి అన్ని కూడా చర్చించి వారికి వ్యవసాయ మాసపత్రికను సంవత్సరం పాటు అందించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి కొత్త విధానాలు మేలైన యాజమాన్య పద్ధతులు ప్రధానంగా ఖర్చు తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించుకుంటూ ఆరోగ్యకరమైన పంటను పండించుకుంటూ చీడపీడల యాజమాన్యం చేస్తూ నేల స్వభావాన్ని సారవంతాన్ని కాపాడుకుంటూ వీలైనంత వరకు పొల్యూషన్ తగ్గించుకుంటూ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా కల్టివేట్ చేస్తూ మంచి దిగుబడిని సాధించి లాభాల బాట పట్టాలనేది మా ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం కూడా చేపడుతుంది. అలాగే గిరిజన యువకులు ఉంటారు, వారికి కూడా 15 రోజులకు ఒకసారి శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, విజ్ఞాన యాత్రలు నిర్వహిస్తున్నాం. వీటితోడు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మనకి కొందరు కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చున్నారు, వస్తున్నారు. వారు కూడా ప్రతి జిల్లాలో నాలెడ్జ్ ఆన్ వీల్స్ అని, డైలౌట్ అని, ఫోన్ ఇన్ శిక్షణ కార్యక్రమాల ద్వారా కూడా మేము రైతులకు సేవలు అందిస్తున్నాం.
0: అయితే అందరినీ కలుపుకుని మీరు అటు విద్యార్థుల్ని, రైతుల్ని, యువకుల్ని, అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రైతు సోదరులు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు, ఎందుకంటే అటు వినియోగదారులు కూడా కోరుకుంటుంది అదే రసాయన రహిత ఆహారాన్ని. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రచారం చేస్తూ ఉన్నాయి, ప్రకృతి వ్యవసాయం చేయండి, సేంద్రీయ వ్యవసాయం చేయండి. దీని పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది కదా, ఈ దిశగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
1: అవునండి, ఈరోజు మన అంతా కూడా కెమికల్ అగ్రికల్చర్ అయిపోవటం మూలంగా దుష్పరిణామాలను కూడా చవి చూస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు కూడా ఎరువులను కూడా రికమెండేషన్ ప్రకారమే వాడండి, మితిమీరి వాడకూడదు, అలాగే పురుగు మందులు కూడా విశేషణ రహితంగా వాడి మన ఫుడ్ ని పాయిజన్ చేయకండి అని కూడా వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అలాగే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందో కాబట్టి మా విస్తరణ విభాగం నుంచి కూడా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా గానీ, డాట్ సెంటర్ల ద్వారా గానీ రైతులు అవగాహన కల్పిస్తూ వారికి ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, సేంద్రీయ పద్ధతుల ద్వారా పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి వాళ్ళకి క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించడం, శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాం. మేము చెప్పేది ఒకటేనండి, పెట్టుబడి తగ్గించుకుంటూ భూసారాన్ని కాపాడుకుంటూ, ఎందుకంటే మన నేలలే మన భవిష్యత్తు కాబట్టి, ఆ భూసారాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన దిగుబడి సాధించడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం
0: సార్. అలాగే మనకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా ప్రధాన భాగస్వామ్యులు వ్యవసాయంలో చూసుకున్నట్లయితే, అలాగే గ్రామీణ యువత కూడా. ఇలాగా మహిళలకి గ్రామీణ యువతకి ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
1: డెఫినెట్ గా ఉన్నాయండి. మనకి నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్, తర్వాత స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమాలని, ముఖ్యంగా మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నెల్లూరు గాని ఊటుకు కడపలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. గ్రామీణ యువతకు మహిళలకు చిరుధాన్యాలు, ఇప్పుడు మిల్లెట్స్ ప్రయారిటీ పెరిగిపోయింది, అంత రైస్ కన్జంప్షన్ తగ్గించి అందరూ కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ముఖ్యమంత్రి గారి కాణించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. చిరుధాన్యాలని మన ఆహారంలో ఒక భాగంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చిరుధాన్యాలు పండ్లు కూరగాయలకు విలువలను జోడించడం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటారు. నారు మొక్కల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ, కొబ్బరి చెట్టు ఎక్కే పరికరం, ఇలాంటి నైపుణ్యాన్ని వాటికి శిక్షణ ఇవ్వటం, అలాగే వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వటం, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడం, ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపడుతున్నామండి.
0: సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాతావరణ మార్పులు గమనిస్తూ ఉన్నాం. ఏదైతే శాస్త్రవేత్తలు ఎల్నినో అని చెప్తూ ఉన్నారు, అలాగే ప్రకృతి విపత్తులు వస్తూ ఉంటాయి. ఇటువంటి సమయాల్లో రైతు సోదరులకి విశ్వవిద్యాలయం ఏ విధంగా అండగా ఉంటుంది సార్?
1: ముఖ్యంగా అండి, ఈ సంవత్సరం కూడా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD వారు ఎల్నినో సంవత్సరంగా డిక్లేర్ చేశారు, మొదటే తెలియజేశారు. మే నుంచి కూడా మేము దానికి కార్యాచరణ ప్రకటించాం. మా యూనివర్సిటీ వర్క్షాప్లు కండక్ట్ చేసింది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది, క్రియేట్ చేసింది. ఎందుకంటే ఎల్నినో మూలంగా, ప్రభావం మూలంగా మనకు రావాల్సిన నైరుతి ఋతుపవనాలు నుంచి రావాల్సిన వర్షం కానీ తక్కువ పడే అవకాశం ఉంది. పడింది కూడా మనకి 4 నెలలు తీసుకున్నట్టు, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు తీసుకుంటే నైరుతి ఋతుపవనాల మూలంగా రావాల్సిన వర్షం పడలేదు సరిగ్గా. దానికి ఎలా మనం ఆల్టర్నేట్ క్రాప్స్కి వెళ్ళాలి, ఎలాంటి పంటలు పండించుకోవాలి, ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే దీనిలో మా వీసీ గారు విద్యార్థుల్ని, అలాగే శాస్త్రవేత్తల్ని, కేవీకే శాస్త్రవేత్తని, డాట్ శాస్త్రవేత్త అందరిని కూడా భాగస్వాములు చేశారు. ఎల్నినో కంబ్యాట్ టీమ్స్ అని తయారు చేశారు. జోనల్ వైజు, మండల్ వైజు, విలేజ్ వైజు, ఆర్ఎస్కే వైజు కూడా ఎక్కువ లార్జ్ డెఫిషిట్ ట్రైన్ ఉంది, ఎక్కువ డెఫిషిట్ ట్రైన్ ఎక్కడుంది, ఆర్ఎస్కే లెవెల్లో ఎంత కార్యాచరణ ప్రకటించి వాళ్ళందరినీ కూడా సమూహాలని గ్రామాలకు తరలించి వారికి అవేర్నెస్ క్రియేట్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 నుంచి 13 వరకు 11 రోజుల పాటు ఎల్నినో కంబ్యాట్ టీమ్ అనే ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేశాం. వీటికి అవగాహన కల్పించడానికి విద్యార్థుల సహకారం కూడా తీసుకున్నాం. వాళ్ళు కూడా ముందే మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా భాగస్వాములు చేసి వాళ్ళని కూడా గ్రామాలకు పంపించాం. దాదాపు 50,000 మంది రైతులకు డైరెక్ట్ గా ఎల్నినో ప్రభావం గురించి తెలియజేశాం. వారికి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల నిర్వహణ ఏంటి, నీటి సంరక్షణ ఏంటి, పంటల ఎంపిక ఏంటి, మరి అనుసరించాల్సిన వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన కూడా కల్పించామండి.
0: సార్, అలాగే ఎక్స్టెన్షన్ విభాగం టైం టు టైం కిసాన్ మేళాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. రైతు సోదరులందరినీ ఒక దగ్గర తీసుకుని వచ్చి కిసాన్ మేళాలు చేస్తూ ఉంటుంది. ఈ కిసాన్ మేళాల యొక్క ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చెప్పండి సార్.
1: సార్, మేలైన ఆధునిక యాజమాన్య పద్ధతులపై రైతులను చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని 6 ఉన్నాయండి. అగ్రోక్లైమాటిక్ జోన్స్ ప్రకారం 6 ఉన్నాయి మనకి. వాటిల్లో అలాగే పరిశోధన స్థానాలు ఉన్నాయి, దాదాపు 33 ఉన్నాయి. ప్రాంతీయ పరిశోధన స్థానాలు వచ్చి 6 ఉన్నాయి, వ్యవసాయ పరిశోధన స్థానాలు వచ్చి 33 ఉన్నాయి. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు ఇందాక చెప్పాను మీకు 13 ఉన్నాయి. అలాగే వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు, ఫుడ్ సైన్స్ కళాశాలలు, కమ్యూనిటీ సైన్స్ కళాశాల 13 కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటిలో వీలుని బట్టి ప్రతి సంవత్సరం కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ ప్రదర్శనలు అరేంజ్ చేయటం, రైతు సదస్సులు నిర్వహించడం, రైతులకు కొత్త విషయాలను వివరిస్తాం. ఈ సందర్భంగా కొత్త వంగడాల గురించి, వాటి విత్తనాల గురించి, అందుబాటు గురించి, చీడపీడల యాజమాన్యాల గురించి రైతుకి శాస్త్రవేత్తకి అనుసంధానం, డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ గా దీన్ని తీసుకుని మేము ఈ కిసాన్ మేళాలు నిర్వహించి రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేసి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి, వంగడాల గురించి, అన్నిటి గురించి కూడా తెలియజేయడానికి దీన్ని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకుని మేము ముందుకు వెళ్తాం.
0: డాక్టర్ రామచంద్రరావు గారు, చివరిగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులుగా రైతు సోదరులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి చెప్పండి సార్?
1: ఈ విస్తరణ సేవలన్నింటినీ రైతులందరూ ఉపయోగించుకోవాలి, మాకు సహకరించాలి, మా శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి. ముఖ్యంగా వ్యవసాయ పంచాంగాన్ని కానీ, వ్యవసాయ మంత్లీ మ్యాగజైన్ వ్యవసాయం కానీ వీటిని ఫాలో అవుతూ వాటిలో ఉన్న సూచనలు పాటిస్తూ రైతు సోదరులు వారి సోదరులకి, వారి సహచరులకి ఈ విజ్ఞానాన్ని అందిస్తూ మాకు ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ ఫార్మర్స్ కానీ వీరందరూ కూడా మాలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు ఇదివరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వరకే ఉంది, ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు కూడా మాతో భాగస్వామి, వారు కూడా సహచరులకి తెలియజేసే బాధ్యతను కూడా వారు కూడా అప్పగించాం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఏదైనప్పటికీ పుకార్లు కానీ ఇలాంటివి నమ్మకుండా శాస్త్రీయ దృక్పథంతో మేము అందించిన వాటి మీద నమ్మకంతో

0: కావాలంటే డెమాన్స్ట్రేషన్ చూసి ఫీల్డ్స్కి వచ్చి, లేకపోతే మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి మేము ఇచ్చిన ఫలితాలని చూసి క్షేత్ర ప్రదర్శన చేసి నమ్మి ఆచరించి ఖర్చులు తగ్గించుకొని ఆరోగ్యకరమైన పంటను పండించి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించి దేశానికి అలాగే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని, వాళ్ళు కూడా లాభంగా సుఖంగా ఉంటారని ఆశిస్తున్నాను.
1: డాక్టర్ రామచంద్ర గారు ధన్యవాదాలండి. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి రైతు సోదరుల కోసం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో చక్కగా వివరించారు. రైతు సోదరులు ఇవన్నీ వినియోగించుకొని వారి యొక్క వ్యవసాయం ఏదైతే ఉందో మంచిగా చేసుకుంటారని, అలాగే మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిద్దామని మీకు మరొకసారి ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు. ఈ అంశం గురించి గుంటూరులాం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారు. మొక్కజొన్న పంటలో నీటి యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నకు సుమారుగా 500 నుండి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నకి పూతకు ముందు, పూత దశ, అలాగే గింజ పాలు పోసుకునే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. 30 నుండి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరమవుతాయి. పంట విత్తేటప్పుడు విత్తన 15 రోజులకి, 30 నుండి 35 రోజుల దశలో, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకి, అలాగే గింజ

0: పాలు పోసుకునే దశలో నీటి తడులు తప్పకుండా పెట్టుకోవాలి. దీర్ఘకాలిక వంగడాలకి 1 నుండి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుచుట్టుకున్నట్టు కనుక కనిపిస్తే నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉన్నట్లుగా మనం గుర్తించాలి. సాధారణంగా బోదలు కాలువలు పద్ధతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవతడులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో పంటకి సాగునీరు అందించవచ్చు. సూక్ష్మ సాగు పద్ధతులైన బిందు సేద్యంతో జంటశాళ్ల పద్ధతిలో గనక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా అలాగే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొక్కజొన్నలో నీటి యాజమాన్యాన్ని చేపట్టాలి. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచానే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హాన్ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ అరే పహలీ వాలీ బాత్ కహాన్
2: परम तो सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: 7.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఈనాటి చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా గబ్బర్ సింగ్ చిత్రం నుండి ఒక పాట వింటారు. పాడినవారు కార్తిక్, శ్వేతామోహన్, సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం భాస్కర భట్ల.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఎంసీఏ చిత్రం నుండి సాగర్, ప్రియా హిమేష్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరగా అన్నమయ్య చిత్రం నుండి ఒక పాట వింటారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం తాలపాక శ్రీ అన్నమాచారుల వారు.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సంభ్రమంలో ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివర నుండి పశ్చిమ మాడవీధిలోకి చేరుకున్నారు అనంతాళ్ళవారి తోట దగ్గరలో. మరి రాజాధిరాజరాజాయ అని అన్నట్లుగా రాజరాజు అయినటువంటి ఆ సర్వభూపాలకుడైన శ్రీనివాసుడు ఉభయ దేవేళ్లతో కూడి చక్కగా తిరుమాడ విధులలో విహరిస్తూ ఉంటే వరుణదేవుడు కూడా ఆనందించి చక్కని చినుకలను కురిపిస్తూ ఉన్నాడు. మనకు వేదం చెబుతుంది, తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు అని అంటూ దేవతలకు తృప్తి కలిగితే కనుక చక్కటి వర్షాన్ని కురిపిస్తారట. అంటే ఆ వర్షము కూడా ఏదో ప్రచండమైనటువంటి వర్షము కాదు, చన్నలైనటువంటి చల్లని చినుకులు కురిపిస్తాడు దేవతలు. అలాగా మరి దేవతలు ఈ సర్వభూపాల వాహనాన్ని చూచి తమ ఆనంద వృష్టిని ఈ తిరుమాడ విధులలో తిరుమలలో కురిపిస్తూ ఉంటే భక్తులందరి యొక్క గోవిందనామ స్మరణల మధ్య ఉభయ దేవేళ్లతో కూడి చక్కనైనటువంటి ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు పశ్చిమ మాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నారు. అసలు భూమిని పరిపాలించేటటువంటి వాడు ఎవరు అంటే మనం రాజు అని చెబుతూ ఉంటాం ఆయా ప్రాంతాలను పరిపాలించే వారిని. మరి వీళ్ళందరినీ పరిపాలించే వారిని చక్రవర్తి అని చెబుతూ ఉంటాం. అయితే అసలు నిజంగా భూమిని పరిపాలించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే ఆయన యొక్క అన్ని

0: అవతారాలలోనూ కూడా ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం, భూభారాన్ని తగ్గించి భూమికి ఆనందాన్ని కలుగజేయటం కోసమే స్వామివారు తన అవతారములన్నీ కూడా ధరించాడు. అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించారు. ఏమిటి ఇందులో ఉన్న ఆంతర్యము అంటే, సమస్తమైనటువంటి రాజ్యములను పరిపాలించే భూపాలకులే ఈనాడు మనందరికీ కూడా పాలకుడైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అని అంటున్నది కావున విశ్వంశ లేనటువంటి వాడు నాయకుడు కాలేడు, విశ్వంశ లేనటువంటి వాడు భూమిని పరిపాలించలేడు. కావున విష్ణువు యొక్క అనుగ్రహంతో మనకు ఈ భూమిని పరిపాలించేటటువంటి అవకాశం వచ్చినదని, ఆయా ప్రాంతములను పరిపాలించేటటువంటి రాజులందరూ కూడా తమ పుణ్య వశము చేత తామే ఒక వాహనంగా మారి తమకు అధినాయకుడైనటువంటి వెంకట నాయకుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా సమస్త సర్వభూపాలకులు కూడా స్వామివారికి వాహనమై తమను పరిపాలించేవాడు సర్వలోకపాలకుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడే అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ సర్వభూపాల వాహనాన్ని వాహనంలో స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ సర్వభూపాల వాహనాన్ని పరికించినట్లయితే నడిచేటటువంటి దేవాలయములాగా గోచరిస్తూ ఉన్నది. అలాగే దేవాలయం ముందు ఉండే రాజగోపురం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రాజగోపురములాగా, చక్కని మందిరములాగా, దేవాలయంలాగా ఆ సర్వభూపాల వాహనం సువర్ణ ఖచితంగా గోచరిస్తూ ఉంటే, ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు చక్కటి గజమాలను ధరించి ఉభయదేవేరులతో కూడినటువంటి వాడై మరి దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ, అందులో ఈనాడు వేణువును ధరించినటువంటి గోపాలకృష్ణుడిలాగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క అవతార విశేషం ఎందుకు అంటే, కృష్ణుడు అంటే పరిపూర్ణ అవతారంగా చెబుతారు. అంటే మిగతా అవతారాలన్నీ కూడా స్వామివారి అవతారాలైనప్పటికీ కూడా కృష్ణావతారాన్ని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా తెలియజేస్తారు. ఆయన లీలామానుష విగ్రహుడిగా తెలియజేస్తారు. అంటే మిగతా అవతారములలో ఆయా సందర్భానుగుణంగా స్వామివారు ఆ మాయను ప్రదర్శించినప్పటికీ కృష్ణావతారంలో మాత్రం తాను స్వయంగా పరమాత్మను అనే విషయాన్ని తానే ప్రకటించి తన లీలను పరిపూర్ణంగా ప్రదర్శింపజేసి ఈ భూభారాన్ని తగ్గించడానికి అవతరించాడు స్వామి. మరి భూపాలకుడైనటువంటి స్వామి సర్వభూపాలకుల యొక్క వాహనాన్ని అధిష్ఠించి పశ్చిమ మాడవీధిలో మునుముందుకు సాగుతూ ఉంటే మరి ఆ అవతార విశేషములను రంగరామానుజ స్వామివారి యొక్క వాణిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృష్ణ రక్షతును జగత్త్రయ గురు, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ రశత్రవ వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమే తదఖిలం, హే కృష్ణ సంరక్షమాం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అర్చావతార దివ్య స్థలం తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు సాయంకాలం స్వామివారు సర్వభూపాల వాహనంలో రుక్మిణీదేవి సత్యభామలతో కలిసి సర్వభూపాల వాహనంలో సర్వభూపాలుడై చక్కగా తిరువీధులలో వేంచేస్తున్నాడు. మనందరికీ చక్కనైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. శ్రీమన్నారాయణుడు తన యొక్క స్వరూప రూప గుణ విభూతులను లోకంలో అందరికీ తెలియజేయటం కోసం అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తాడు. అందులో ప్రధానమైనటువంటిది అర్చావతారం. అర్చావతార సర్వేషాం బాంధవో విష్ణు బంధు అంటుంది మనకి శాస్త్రం. అర్చావతారంలో స్వామి మనందరినీ అనుగ్రహించడం కోసం ఈ తిరుమల సప్తగిరులలో అవతరించాడు. అలా అవతరించినటువంటి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి ఈనాడు శ్రీకృష్ణుడిగా గోపాలుడిగా మనకి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్వామి ఆవులను కాపాడేటటువంటి వాడు, ఆవులను గోరక్షించేవాడు అని. గోశబ్దానికి సంస్కృతంలో ఆవు అనే మాత్రమే కాదు భూమి అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి భూపాలకుడు గోపాలకుడు అంతేకాదు గోపికా పాలకుడు కూడా ఆయనేట. ఆనాడు కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు అవతరించే సమయానికి ఆ రేపల్లెలో 5 లక్ష

0: లక్షల ఇళ్ళు ఉన్నాయంట. ఆ 5 లక్షల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ శ్రీకృష్ణుడే పాలకుడుగా అవతరించాడు అంటారు మనకి పూర్వాచార్యులు. అటువంటి వైభవం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు సర్వభూపాల వాహనం. మన ఇక్కడ ఈ సర్వభూపాల అనే శబ్దం ఎంతో విశిష్టమైనటువంటిది, మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకనొక భూపాలుడు, ఆయన కూడా రాజు. అంతేకాదు ఆయన చక్రవర్తిగా కీర్తింపబడ్డాడంటారు మనకి. ఆ మధురానగరాన్ని మధురానగరాన్ని ఆయన పట్టణంగా చేసుకొని, రాజధానిగా చేసుకుని అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్వామి యొక్క లీలలను మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆ బాల్యం నుంచి ఆయన యొక్క లీలలను మనం స్మరించుకోవాలి. అంతేకాదు శ్రీకృష్ణావతారం పరిపూర్ణ అవతారం అంటారు. శ్రీరామావతారంలో కొన్ని రకాల పరిధులు స్వామికి ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి అవధులు, పరిధులు, నియమాలు లేనటువంటి దివ్యావతారమే ఈ శ్రీకృష్ణావతారం. అంటే ఆయన ఒకసారి తన యొక్క స్వామిత్వాన్ని చూపించాడు, మరొక చోట తన యొక్క నైచ్యాన్ని చూపించాడు, అంటే తన యొక్క తక్కువతనాన్ని. అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చూపించాడు, ఏమీ తెలియని అమాయకత్వాన్ని చూపించాడు అదే చోట. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి దివ్య అవతారం శ్రీకృష్ణావతారం. కృషిర్భూవాచక శబ్ద నశ్య నిర్వృతివాచక అంటుంది మనకి శాస్త్రం. కృషి అనేటువంటి శబ్దానికి భూమి అని అర్థం. ఈ భూమి మీద అవతరించినటువంటి వాళ్ళ యొక్క సమస్త పాపములను నశింపజేసేటటువంటి ఆ నామమే కృష్ణనామం అంటారు మనకి. అందుకనే హే కృష్ణ, హే యాదవ, హే సఖ, హే మాధవ, హే ముకుంద, హే మురారే అని కులశేఖరాళ్వార్లు కూడా శ్రీకృష్ణుని యొక్క పలు దివ్య చేష్టితములకు సంబంధించినటువంటి నామాలను తెలియజేశారు ముకుందమాల అనేటటువంటి దివ్య ప్రబంధంలో. ముకుందుడు శ్రీకృష్ణ పరమాత్మకు ముకుందుడు అని పేరు. ముంచ కుంచ దదాతి ఇది ముకుంద, అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ముకుందుడుట. ఆ ముకుందుడు ఈనాడు మనకి తిరువీధులలో, తిరుమల తిరువీధులలో వేంచేయుచున్నాడు. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వీధిలో నుంచి స్వామి, అదేవిధంగా ఉత్తర దిక్కుకి స్వామి బయలుదేరేటటువంటి ఈ సమయంలో స్వామివారి యొక్క మరికొన్ని లీలలను చక్కగా తెలియజేయవలసిందిగా రామానుజాచార్యుల వారిని కోరుకుంటున్నాను. అందుకోండి స్వామి.
1: ధన్యవాదాలు స్వామి. కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. ఇది మహాభారతంలో సభాపర్వంలో చెప్పినటువంటి విశేషం. చెప్పిన వారెవరో కాదు, సాక్షాత్తు భీష్మాచార్యుల వారే. ఎందుకంటే మరి ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నటువంటి సందర్భంలో, రాజసూయము అని అంటే ఏదో తమ రాజ్యంలో తాము చేసుకునేటువంటి యాగము కాదు, సమస్తమైనటువంటి రాజులు కూడా వచ్చి వీరి యొక్క రాజరికాన్ని, చక్రవర్తిత్వాన్ని అంగీకరించి వీరికి అనుయాయులుగా ఉంటాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవటం. అంటే తమ రాచరికాన్ని సమస్తమైనటువంటి రాజులు కూడా ఒప్పుకుని ఆ యజ్ఞంలో పాల్గొంటారు, అది రాజసూయయాగం. మరి అటువంటి రాజసూయయాగంలో సమస్తమైనటువంటి రాజన్యుల యొక్క, చక్రవర్తుల యొక్క సమక్షంలో మరి ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అని అంటే భీష్మాచార్యుల వారు, అదేవిధంగా ధర్మరాజు, వీళ్ళందరూ కూడా అనుకున్నది కృష్ణుడే అగ్రపూజకు అర్హుడు అని చెప్పి. అంటే ఎంతమంది రాజులు ఉన్నా, ఎంతమంది చక్రవర్తులు ఉన్నా, అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. కావున కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయ, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజులంటే గనక ఆయా ప్రాంతములకు ఆ పాలనకు కారణమవ్వచ్చు, కానీ సమస్త లోకముల యొక్క పాలనకు కారణమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈ రాజసూయయాగంలో అగ్రపూజకు అర్హుడు అని చెప్పి ఘంటాభసంగా నిశ్చప్రజంగా బల్లగుద్ది చెప్పారు అందరూ కూడా భీష్మాచార్యుల వారు. మరి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు అధిక్షేపిస్తే తమ రాజరికాన్ని చూపించి ఆ శిశుపాలుని యొక్క 100 తప్పులు కాచిన తరువాత అతనిని కూడా వధించాడు, అతనికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత అందరి సభలో ధర్మరాజు చేత అగ్రపూజలు అందుకొని రాజసూయాగాన్ని పరిపూర్ణంగా విజయవంతంగా చేసి ధర్మరాజుని చక్రవర్తిని చేసినటువంటి వాడు ఆ పరమాత్మ

శ్రీకృష్ణుడు. మరి చక్రవర్తి గొప్పవాడైతే చక్రవర్తినే చేసినటువంటి వాడు అంతకు మించినటువంటి వాడు కదా. అందుకనే కదా పాండవులు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మనే, కృష్ణ పరమాత్మనే నమ్ముకుని ఉన్నారు. మరి అంతేకాదు రామావతారంలో కూడా ఒకనొక సందర్భంలో, జటాయు మోక్ష సందర్భంలో గచ్చలోకాన్ అనుత్తమాన్ అని చెప్పి రాముడు అంటాడు. అంటే నా చేత ఆజ్ఞాపించబడినటువంటి, నా చేత అనుగ్రహించబడినటువంటి ఓ జటాయు, నీవు ఉత్తమ లోకాలను పొందెదవుగాక, స్వర్గాది లోకములను మోక్షమును పొందెదవుగాక అని చెప్పి అంటారు. ఈ సందర్భంలో పెద్దలకు ఒకనొక ప్రశ్న వస్తుంది, ఏమండి రాముడు రాజుగా ఉన్నటువంటి వాడు, అందులోనూ కూడా మానవుడిగా ఉన్నటువంటి వాడు, మానవుడిగా ఉన్నటువంటి రాముడు జటాయువుకి మోక్షాన్ని ఏ విధంగా ఇస్తాడు, ఆ అధికారం ఎక్కడది, పైగా రాముడు ఉన్నది భూలోకంలో అయితే ఉత్తమ లోకాలు నీకిస్తున్నాను అని చెప్పి ఆ ఉత్తమ లోకాల మీద అధికారం ఉన్నవాడిలా ఎలా మాట్లాడగలుగుతాడు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం, చక్కటి సమాధానం చెప్పారు నడివీధి భట్టారకుని. ఆ రాజుగారు అడిగినప్పుడు ఆ భట్టారకుల వారు చెప్పినటువంటి సమాధానం, రాముడు కేవలం భూమికి అంటే ఈ భూలోకానికే, అయోధ్యానగరానికే, కోసల రాజ్యానికి మాత్రమే రాజు కాదు, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజు అని అన్నారు. ఎలాగండి అని అంటే, సత్యేన లోకాన్ జగతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషా యుధిషాత్రవాన్. రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సమస్త లోకములను కూడా గెలుచుకున్నాడు. ఎలాగండి అని అంటే, ఇంద్రాది దేవతలు కూడా ఆయా సందర్భానుగుణంగా కొన్ని సందర్భాల్లో నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, బ్రహ్మాది దేవతలు కూడా నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, కానీ రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి, సత్యసంధతతోటి సమస్త లోకములలో ఉన్నటువంటి వారి కంటే కూడా తానే గొప్పవాడిగా, సత్యవాక్ పరిపాలకుడిగా ఉంటూ సమస్త లోకములను కూడా తాను గెలుచుకున్నాడు. అందుకనే ఉత్తమ లోకాలు కూడా రాముడి యొక్క అధీనము కావున ఆ ఉత్తమ లోకములను జటాయువుకి అనుగ్రహిస్తూ, జటాయు నీవు ఉత్తమ లోకాలను పొందుతావు అని చెప్పి అన్నారు. మరి అటువంటి సకల లోక నాయకుడైనటువంటి స్వామివారు ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే ఆ వాహన విశేషములను మనం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వింటూ భక్తి పారవశ్యంతో స్వామివారికి గోవిందనామస్మరణ చేస్తూ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ సర్వభూపాల వాహనాన్ని వీక్షించడం ద్వారా మనకు ఏదైనా అధికారికమైనటువంటి ఇబ్బందులు కనుక మనకు ఉన్నట్లయితే ఆ అధికారికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పాలకుల యొక్క అనుగ్రహానికి, పాలకుల యొక్క ఆదరానికి మనం పాత్రులమవుతాము అని చెప్పి అంటున్నారు. మరి ఆ విధంగా తమ చెవులనే కన్నులుగా చేసుకుని వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతేకాదు మరి కృష్ణావతారంలో ముఖ్యంగా సర్వభూపాల వాహనంలో కృష్ణుణ్ణే ఉంచడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, అక్కడ గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత అంటే శ్రీకృష్ణుని యొక్క ఆధిపత్యాన్ని, లేకపోతే శ్రీకృష్ణుడు ఆ నందమ్రజల్లో ఉన్నటువంటి వారందరి చేత గోవర్ధనగిరికి పూజ చేయించడాన్ని సహించలేనటువంటి ఇంద్రుడు భీభత్సమైనటువంటి ప్రకృతి వైపరీత్యంతో ఆ వర్షాన్ని కురిపిస్తే మరి పరమాత్మ గోవర్ధనగిరినే తన చిటికెన వేలితో ఎత్తి అందరినీ కూడా సంరక్షించాడు. ఎంత ప్రభావం చూపించినప్పటికీ కూడా నా పాదపోన్మూలన శక్తి రమ శిలోచ్చయే మూర్ఛతి మారుతస్య అని చెప్పినట్లుగా ప్రచండమైనటువంటి వాయువు పెద్ద పెద్ద చెట్లను పెకలించవచ్చును గాక, కానీ కొండను కదల్చలేదు కదా. మరి ఇంద్రుడు కూడా తన మేఘములతోటో లేకపోతే దిక్పాలకులతోటో సామాన్యమైనటువంటి వారిని భయపెట్టవచ్చును, కానీ శ్రీకృష్ణుడిని భయపెట్టలేడు కదా. కావున ఆ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన తరువాత తానేమీ కూడా తాను చెయ్యే శ్రీకృష్ణుని విషయంలో తానేమీ చెయ్యలేను, ఆయన పరమాత్మ, ఆయనకు అపచారం చేశాను అనే భావనతోటి ఇంద్రుడు చేతులు కట్టుకుని మరి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి, పితా గురుస్త్వం జగతామధీశ దురత్యయ కాల ఉపాత్తదండ హితాయ చేచ్ఛా తన్ అనుభూ అంటే ఇక్కడ

హితముతోటి. హితము అంటే లోకములను, లోకములకు హితములు చేకూర్చడం కోసమే నీవు అవతరించావు స్వామి. ఆ విషయాన్ని నేను గ్రహించలేక నిన్ను పరీక్షించినట్లుగా నీ మీద నా ప్రభావం చూపిద్దామనుకున్నాను, కానీ నాకు నా ఇంద్ర పదవిని ఇచ్చిందే నీవు,

0: శిరస్సున ఉంచితే కామధేనువు యొక్క చక్కటి క్షీరముతోటి ఆ గంగా జలములతోటి ఇంద్రుడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం చేశాడు. దానినే గోవింద పట్టాభిషేకము అని అంటారు. ఆ సందర్భంలో కామధేనువు పరమాత్మను కీర్తిస్తుంది. చూడండి, ఇక్కడ సమస్తమైనటువంటి కోరికలను తీర్చేది కామధేనువు అయితే, కామధేనువు యొక్క కోరికను కూడా తీర్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే మరి ఆ సర్వభూపాల వాహనంలో కేవలం ఈ భూమిని పరిపాలించే వాడు కాదు, ఇక్కడ భువనము భూమి అనేదానికి సమస్త లోకములు 14 లోకములు కూడా అర్థం వస్తుంది. కావున 14 లోకములను పరిపాలించేటటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీనివాసుడు శ్రీకృష్ణుడే అనే విషయాన్ని తెలియజేస్తూ సర్వభూపాల వాహనంలో స్వామివారు కొలువు తీరి చక్కటి మాలలను ధరించి తన ఉభయ దేవేళ్ళను కూడా, ఎందుకు అంటే మరి చక్కటి మందిరము లాంటి దేవాలయము లాంటి రథము వంటి ఆకారంతో ఉన్న సర్వభూపాలంలో తానొక్కడే విహరించడు, తన దేవేళ్ళు లేనటువంటి శ్రీదేవి భూదేవి, పైగా ఈనాడు పెద్దలు చెప్పినట్లుగా రుక్మిణి సత్యభామా సమేతుడై స్వామివారు గోచరిస్తూ ఉంటే ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీన అంబుదస్యాం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్ సాంకిత వక్షసం రుక్మిణి సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని అంటూ భక్తులందరూ కూడా ఆ స్వామివారిని వేణోళ్ళ కీర్తిస్తూ ఆనంద కర్పూర నీరాజనములను అందిస్తూ తమ కన్నులలో స్వామివారి యొక్క ప్రతిబింబాన్ని మరింతగా చూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ ఆనంద పరవశాన్ని భక్తుల యొక్క విశేషమైనటువంటి ఆ చర్యలను, స్వామివారి యొక్క వాహన విశేషములను రంగరామానుజుల యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాము. అయ్యా అందుకోండి.
1: ఈనాడు వాహనంలో స్వామివారు గోవుతో సహా ఆవో దూడతో సహా మనకి దర్శనమిస్తున్నారు స్వామి. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అవతారం యొక్క అసలు ఉద్దేశ్యం ఆవులను మేపటమే అనేటువంటిది మనకి పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఆళ్వారాచార్యులందరూ కూడా తమ ప్రబంధాలలో ఆనాడు కృష్ణావతారంలో కృష్ణుడుగా అవతరించి శ్రీమన్నారాయణుడు గోవులను కాసి అదేవిధంగా కంసుని చేత పంపబడినటువంటి రాక్షసులందరినీ కూడా తన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యంతో సంహరించి వాళ్ళందరినీ కాపాడినటువంటి ఆ స్వామి ఈనాడు కలియుగంలో వెంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించి మనందరికీ తిరువీధులలో అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు వాహనాలలో అని మనం తెలియజేసుకోవాలి. అంతేకాదు, ఆళ్వార్లందరూ కూడా గొంతెత్తి స్వామివారి యొక్క లీలలను కీర్తించారు. అందులో ప్రధానంగా స్వామి ఆవులను కాసేవాడట. ఆవులను కాయటం అంటే అందరూ ఆవులను కాశాడు అనుకుంటూ ఉంటారు, కాదు, శ్రీకృష్ణ పరమాత్మ దూడల దగ్గరే ఉండేవాడట. ఎంతసేపు దూడలతోనే ఉండేవాడట. మనకి ఆ వైభవాన్ని మనకి తెలియజేస్తారు అద్భుతంగా. వేంగడమే మేలరుణాల్ తింగుడల్ వాయువైతాన్ శిలంబు. ఆనాడు ఆవులను దూడలను కాచి వాటన్నిటినీ రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈనాడు వేంగడం ఈ తిరువేంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించాడు అని పేయాళ్వారనే మహానుభావుడు అనుగ్రహించారు. అంతేకాదుట, ఇంకా అద్భుతంగా వారు తెలియజేస్తూ పార్తడు కడువన్ వేంగడమే మేనాల్ విలంగనిక్కు కండ్రు ఎరిందాన్ వెర్పు. కండ్రు అంటే దూడ. శ్రీకృష్ణుడు ఎంతసేపు దూడలతో తిరిగేవాట, ఆవులతో ఉండేవాడు కాదు. ఆవులకు ఎప్పుడు కూడా స్వాతంత్ర్యాన్ని చూపిస్తాయి. భగవంతుడు ముందు మనం స్వాతంత్ర్యాన్ని చూపిస్తే ఆయన క్షమించడు. ఆయన ఎందు మనం పారతంత్ర్యాన్ని అంటే నేను నీ దాసుణ్ణి అనే భావనతో ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన వాడే భక్తుడవుతాడట. స్వామి నీవు తప్ప నాకు వేరే గతి లేదు అనే భావనే శేషత్వానికి లక్షణం. అదే సేవ అంటారు, అదే అసలైనటువంటి భక్తి. అటువంటి లక్షణం పారతంత్ర్యం అంటారు. అంటే ఏమీ తెలియని తనం, అటువంటి లక్షణం దూడలో ఉంది. ఆ దూడలకిట తల్లి దగ్గర పాలు త్రాగటం కూడా తెలియదుట, గడ్డి మేయటం కూడా తెలియదుట. శ్రీకృష్ణుడు ఆవు యొక్క పొదుగు దగ్గరకు వచ్చి పాలు త్రాగినట్టుగా చూపిస్తే దూడలో వచ్చి త్రాగేవిట. అంతేకాదు, తాను మోకాళ్ల మీద వంగుని నుంచుని అలా తను గడ్డి కొరికినట్టుగా చూపించి ఆ దూడల చేత తెప్పించేవాడట. ఇక్కడ ఒక వైభవం ఉంది, తాను మనిషి కాబట్టి ఆ గడ్డిని కొరికి పక్కన పడేసేవాడు, కానీ దూడలు కూడా తినాల్సినవి గడ్డిని కొరికి అవి కూడా పక్కన పడేసేవిట. అంతటి అమాయకమైనటువంటి, అంతటి స్వాతంత్ర రహితమైనటువంటి విట దూడలు. అందుకనే మనకి ఆళ్వార్లు తెలియజేశారు, కండ్రు మేయి తప్పిరా.

0: దూడలను మేపినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణావతారంలో ఆయన చేసినవి రెండే రెండు పనులుట. మొట్టమొదటిది దూడలను మేపటం, రెండవది మహాభారత యుద్ధాన్ని నిర్వహించటం. దానికి పూర్వాచార్యులు చెప్తారు, స్వపక్ష పరపక్ష నిర్ధూమ ధామం, ఇటువాళ్ళు అటువాళ్ళు అని లేకుండా ఎవ్వరిని కూడా మిగలకుండా చేసి కేవలం ఐదుగురు పాండవులను మాత్రమే మిగిలేలా చేసి ఆ మహాభారత యుద్ధాన్ని నడిపాడట. అందుకనే మనకి చెప్తారు పూర్వాచార్యులు, తూతుపోనవన్ ఏత్తం సల్లిగరదు, దూతగా వెళ్లిన ఆయన యొక్క వైభవాన్ని కీర్తించుకోండి అని చెప్తారు. మనకి కృష్ణావతారం యొక్క సారాంశం ఇదే. ఆయన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం, ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడు అనేటటువంటి హద్దు లేదు ఆయనకి. ఒకసారి అమాయకుడిగా మట్టి తిన్నాడు, మరొకసారి అనంతకోటి బ్రహ్మాండాలను నోటిలో చూపించాడట. ఇది అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. అంతేకాదు, కుండ్రమెడుత్త పిరాన్, గొడుగు ఎత్తాడట, ఆ కొండని గొడుగులా ఎత్తాడట. ఇది అసాధ్యమైనటువంటిది. ఆరేళ్ల పిల్లవాడు ఎంత ఉంటాడు, వాడి చేయి ఎంత ఉంటుంది, అందులో చిటికిన వేలు ఎంత ఉంటుంది, దాని మీద ఏమి మోయగలడు అతను? అటువంటి ఆ చిటికిన వేలు మీద 7 రోజుల పాటు ఆ అద్భుతమైనటువంటి ఒక భీకరాకారమైన కొండని 7 రోజుల పాటు మోసినటువంటి. అందుకని ఆ కృష్ణావతారంలో ఒక్కొక్క పని చేసి ఒక్కొక్క బిరుదును సంపాదించుకున్నాడు స్వామి అంటారు. అట్లాగే ఆయన పేరు దామోదరుడు. దామం అంటే గనక తాడు, ఉదరం అంటే గనక నడుముకి కట్టబడినటువంటి తాడు. దామోదరుడనే పేరు తెచ్చుకున్నాడు ఆయన. అందుకనే మనకి ఆళ్వార్లు చెప్తారు, మనకి కన్నెనెన్ సెరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్, గొప్ప ఆశ్చర్య చేష్టలు. మాయా అంటే మాయావి అని కాదు, ఎవరు ఊహించనటువంటి పని చేసేవాడు మాయావి అంటే. కాబట్టి ఆయన తన నడుముకి ముడులు వేసినటువంటి సన్నని ముడులతో ఉన్నటువంటి ఒక తాడును ధరించాడట. ఎవరి ద్వారా? యశోద చేత ఆ దారమును ధరించినటువంటి కన్నెనెన్ సెరుత్తాంబునాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్. కాబట్టి కట్టబడినటువంటి మహావైభవం కలిగిన వాడు అని శ్రీకృష్ణ పరమాత్మని ఆళ్వార్లు వేణోళ్లుగా కీర్తిస్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు అనంతకోటి బ్రహ్మాండ సూచకత్వమైనటువంటి ఆ కిరీటాన్ని ధరించి అనంతకోటి బ్రహ్మాండాలలో ఉండేటటువంటి రాజులందరికీ తానే రాజాధిరాజు అని నిరూపించేటట్లుగా ఈనాడు తిరుమల తిరువీధులలో మనందరికీ సర్వభూపాల వాహనంలో దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎంతటి వర్షం వచ్చినా కదా సరే, ఈ వర్షాన్ని ఆనందంగా హర్షంగా భావించే భక్తులందరూ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సేవించటానికి వచ్చారు. మనందరం కూడా ఆ రకమైనటువంటి భక్తి భావనని మనందరం చెవుల ద్వారా శ్రవణం ద్వారా మనం చక్కగా తెలుసుకుంటున్నాం. అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని 2 మాటలలో అనుగ్రహించండి రామానుజాచార్యుల వారు.
1: ధన్యవాదాలు స్వామి. ఇక్కడ సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృడ్ విశ్వభుగ్ విభు సత్కర్త సత్కృత సాధు జన్నుర్నారాయణో నర. విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, విశ్వానికి ఆధారభూతుడు, విశ్వాన్ని పరిపాలించేవాడు కూడా ఆ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే విషయాన్ని మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే మరి ఆ శ్రీనివాసుడు చెబుతున్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే, తన పాదములను ఆశ్రయించినటువంటి వారికి తాను వరములను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ వరదహస్తాన్ని తన ఎప్పుడూ కూడా మనకు చూపిస్తూ వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనము భక్తిని చూపిస్తే చాలు, ఆయన వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని. మరి అదే రాజు యొక్క లక్షణం. రాజు ప్రజల వద్ద నుండి కొద్దిపాటిగా పన్నులను వసూలు చేసి ఆ ప్రజలకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సౌకర్యములను కూడా ఏర్పాటు చేస్తాడు. అదే రాజలక్షణం. అలాగే సూర్యుడు కూడా అంతే, సహస్రగుణం ఉత్సృష్టం ఆదత్తేహి రసన్రవిహి అని అన్నట్లుగా భూమి నుండి కొద్దిపాటిగా నీటిని ఆవిరి రూపంలో గ్రహించినటువంటి సూర్యుడు అదే భూమి మీద దాన్ని 1000 రెట్లు చేసి వర్షంగా కురిపిస్తాడు. అదే పరమాత్మ యొక్క తత్వం కూడా. తనను ఆశ్రయించడానికి కొద్దిపాటి భక్తి చూపించినటువంటి ఆ భక్తులకు తాను మాత్రము వరముల యొక్క వర్షమును కురిపించి సర్వభూపాలకుడిగా ఆ సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా కలగాలి అని చెప్పి ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీ వెంకట నివాస్.

0: శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె శ్రీనివాసులు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల క్రియాశీల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గ్రామీణ మహిళలకు మరిన్ని ఆర్థిక సాధికారత అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలతో అనుబంధమున్న మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ తమ కుటుంబాల అభ్యున్నతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, దేశ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన పెరిగినప్పుడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. గ్రామీణ మహిళల నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారికి ఉపాధి, ఆదాయ అవకాశాలను విస్తరించడం ద్వారా దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచవచ్చని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: परिवार का सहयोग ही करते थे, छोटे छोटे चीजों के लिए दूसरों के ऊपर निर्भर करते थे, लेकिन आज वो आत्मनिर्भर बन गए. केवल आत्मनिर्भर नहीं, दूसरों का भी और सहारा देने वाले बन गए. ये केवल उनके इनकम नहीं है, ये देश का आर्थिक समृद्धि, देश का महिलाओं का विकास भी ये समाहित है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతో ఈరోజు సమావేశమై మాట్లాడారు. యువ క్రీడాకారులు తమ అభిరుచిని విజయాలుగా మలచుకుని పతకాలు సాధించడంతో పాటు దేశానికి గర్వకారణమైన ఆనందాన్ని తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత ప్రతిభను చాటుతూ దేశ కీర్తిని పెంపొందిస్తున్న యువ క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన 85 పతకాలలో మహిళా క్రీడాకారుల పాత్రను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత మహిళా క్రీడాకారులు 11 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 38 పతకాలు

0: విజయాలు సాధించడం పట్ల నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారని, దేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేశారని ప్రధానమంత్రి ప్రశంసిస్తూ,
1: ఆప్నే 140 కరోడ్ దేశవాసియోకో గౌరవ కా మోకా దియా హై క్యోంకి సబ్సే బడీ సఫలతా ఔర్ సఫలతా అగర్ కుచ్ హోతీ హై తో వో హై తిరంగే కి శాన్ బఢానా. ఆప్నే తిరంగే కి శాన్ బఢాయీ హై, తిరంగే కా మాన్ బఢాయా హై ఔర్ ఇసిలియే ఆప్కి సఫలతా కేవల్ ఆప్కి నహీ హై, యే దేశ్ కే కరోడో కరోడో నాగరికో కి సఫలతా హై.
0: రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. భారత వైమానిక దళం కోసం GSAT-7C ప్రత్యేక సమాచార ఉపగ్రహ సామర్థ్యాన్ని సమకూర్చుకోవడంతో పాటు, భారత నౌకాదళం కోసం వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడోలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలపై ఈ రోజు సంతకాలు చేసింది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ అదనపు కార్యదర్శి డైరెక్టర్ జనరల్ ఏ అన్బరసు సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. GSAT-7C ఉపగ్రహాన్ని సమకూర్చుకునేందుకు 2,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాన్ని బెంగళూరుకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో కుదుర్చుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి అభివృద్ది చేసిన ఈ ఉపగ్రహం భారత వైమానిక దళానికి చెందిన వివిధ వ్యవస్థలు, వనరుల మధ్య సురక్షితమైన, పటిష్టమైన, నిరంతర సమాచార ప్రసార సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా వైమానిక దళం కార్యకలాపాల సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మతం మారినంత మాత్రాన బీసీ రిజర్వేషన్ పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ మతం నుంచి ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ పాత సామాజిక వర్గం ఆధారంగా బీసీ రిజర్వేషన్ను కోరలేరని తేల్చి చెప్పింది. ఒక మతంలో ఉన్న సామాజిక వెనుకబాటుతనాన్ని మరో మతంలోకి మారిన తరువాత కూడా అదేవిధంగా పరిగణించలేమని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఆ అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ శ్రీచంద్రశేఖర్తో కూడిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. హిందూ సామాజిక వ్యవస్థ నుంచి మరో మతంలోకి మారిన వ్యక్తి గతంలో తన సామాజిక వర్గానికి ఉన్న వెనుకబాటుతనాన్ని చూపించి రిజర్వేషన్ పొందలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో 686 కోట్ల రూపాయలుగా ఉండగా 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. ముఖ్యంగా పేలుడు సామగ్రిలోని వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో 90% పైగా స్వయం సమృద్ది సాధించినట్టు తెలిపారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, ఎగుమతులను విస్తరించడం ద్వారా అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని చెప్పారు. సరిహద్దుల అవతల నుంచి జరిగే ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, పాకిస్తాన్ నుంచి భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరిగినా భారత్ మరింత బలమైన ప్రతిస్పందన ఇస్తుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొంటూ,
1: और उससे होने वाली अपार मानवीय क्षति का एहसास कराता है. तो दूसरी ओर यह भी याद दिलाता है कि युद्ध की संभावनाएं कभी भी पूरी तरह से समाप्त नहीं होती हैं और हमें हमेशा कठिन परिस्थितियों के लिए सदैव तैयार रहना चाहिए. स्ट्रेटेजिक कम्युनिटी में यह माना जाता है कि होप फॉर द बेस्ट बट प्रिपेयर फॉर द वर्स्ट. इसी तर्क पर मैं कहता हूँ, होप फॉर द पीस बट प्रिपेयर फॉर वॉर.
0: కేరళ, తమిళనాడు, మాహే, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. హర్యానా.

0: చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లో తొలిసారిగా మంచు కురిసింది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణిస్తూ 14 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియ చేపట్టాల్సిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఎస్ఐఆర్ కొనసాగుతున్నా లేదా ఇటీవల పూర్తయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సవరించిన షెడ్యూల్ను తరువాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అమెరికాలోని లాస్ వేగాస్లో జరుగుతున్న అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ విశ్వజిత్ రామచంద్ర మోరే రజత పతకాన్ని సాధించారు. ఈ రోజు జరిగిన గ్రీకో రోమన్ విభాగం ఫైనల్ మ్యాచ్లో పురుషుల 55 కిలోల విభాగంలో ఆయన రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో ముందుగా హ్యాపీ చిత్రం నుండి ఒక పాట వింటారు. పాడినవారు ఎస్పి చరణ్, కృష్ణకుమార్ కున్నత్. సంగీతం యువన్ శంకర్ రాజా. సాహిత్యం కులశేఖర్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ఇప్పుడు చంద్రముఖి చిత్రం నుండి సుజాత, యదు బాలకృష్ణ పాడిన పాట వింటారు. సంగీతం విద్యాసాగర్, సాహిత్యం వెన్నెలకంటి.

0: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలకు ముఖ్య గమనిక. రేపు అంటే అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యల నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజాదంత వైద్యశాల, వెంకటగిరి. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాతి పాట ఓరిదేవుడ చిత్రం నుండి ఒక పాట వింటారు. పాడినవారు అనిరుద్ధ రవిచందర్, లియోన్ జేమ్స్. సంగీతం లియోన్ జేమ్స్. సాహిత్యం కాసర్ల శ్యామ్.

శ్రోతలకు ముఖ్య గమనిక. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజాదంత వైద్యశాల, వెంకటగిరి. చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరగా వన్ నేనొక్కడినే చిత్రం కోసం సూరజ్ సంతోష్, ఎంఎం మానసి పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం చంద్రబోస్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 9:30. ఇప్పుడు చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపించవలసిన మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, పిన్కోడ్ 517501, ఆంధ్రప్రదేశ్. మా చిరునామా మరొకసారి చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, పిన్కోడ్ 517501, ఆంధ్రప్రదేశ్. చిత్రలేఖ కార్యక్రమంలో మొదటి ఉత్తరం ఏలూరు నుంచి ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధ, మున్నా, సుధారాణి, సాయితేజ, లీలాసింగ్ రాస్తున్నారు. వీరు టాగోర్ చిత్రం నుండి చిన్నగా చిన్నగా అనే పాటను వినిపించండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట

తరువాతి ఉత్తరం, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సుందరయ్య నగర్ నుండి శివగాని సుధాకర్, శివరత్నమ్మ, లక్ష్మీ భవాని, వైష్ణవి, ఓబులేసు, నాగభూషణం రాస్తున్నారు. వీరు విశ్వాసం చిత్రం నుండి చిన్నారి తల్లి అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: వీకీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, పరిమళ, టీనా రాస్తున్నారు. వీరు మగధీరా చిత్రం నుండి పంచదార బొమ్మ అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్.

0: డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
1: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
0: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
1: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772466 05. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు, సూచనలు అందించవచ్చు.
0: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సుప్రియ, సరోజిని, మాయా రాస్తున్నారు. వీరందరూ కార్తికేయ చిత్రం నుండి ఇంతలో ఎన్నెన్ని వింతలో అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో చివరగా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్, శ్యామల, అశ్విన్, రమేష్, ఆనంద్, మన్విత్ రాస్తున్నారు. వీరందరూ మురారి చిత్రం నుండి ఎక్కడ ఎక్కడ ఉందో తారక అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు సమయం 10 గంటలు. ఇప్పుడు వ్యాసపీఠం కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వం మొదటి భాగం వింటారు.

వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకృతాతం తపోనిధి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వైశంపాయనుడు జనమేజీని చూసి ఇట్లనెను, ఓ మహారాజా, యుద్ధానంతరము పాండవుల కథావిధానమును వచింతును ఆలకింపుము. పాండవులు సకల బంధుమిత్రజనులకు ఉదక క్రమ్మలు ఆచరించిరి. యుద్ధమునగతించిన వారల వలన కలిగిన అశుచిత్వము తొలగించుటకై ధృతరాష్ట్రుడు, విదురుడు, సర్వభరత భార్య సమేతముగా గంగాతీరమున ఒక మాసము దినములు ఉండిరి. ఆ సమయమున వ్యాస నారద దేవల దేవస్థాను కన్నవాది మహర్షి పుంగవులు శిష్య ప్రశిష్య వర్గ సమేతముగా ధర్మనందుని సందర్శనమునకై వచ్చిరి. ఆ వచ్చిన మహర్షిగణమునకు ధర్మనందనుడు ఎదురేగి నమస్కరించి పిలుచుకొని వచ్చెను. ఆసన అర్ఘ్యపాద్యాదులచే వాళ్లను సంతోషపరచెను. కాలోచిత రీతిని వాళ్లను సత్కరించెను. ద్రౌపదీదేవిని, సోదరులను వాళ్లకు పరిచయము చేసెను. ఆ వచ్చిన మహర్షి పుంగవులు పాండవులను బహువిధములైన ప్రియవచనముల సంతసింపజేసిరి. ఆ సమయమున నారద మహర్షి ధర్మనందునితో ఇట్టనెను, ఓ ధర్మనందన, మీకు కృష్ణుడు తోడే సర్వసుఖములు కలిగించుచున్నాడు. సోదరుడు అర్జునుడు గాంధీవధారి అయి పరాక్రమ స్ఫూర్తితో విజృంభించి యుద్ధపాండిత్యము చూపి సమస్త రాజలోకమును జయించెను. నీవు సమస్త ప్రపంచమునకు మహారాజు అయితివి. ధర్మ మార్గమునకు ఏ పాటి హాను కలుగరీతిని నేర్పుగా నీవు యుద్ధము నిర్వహించి సుఖమై ఉన్నావు అను నారద మహర్షి పలుకులకు ధర్మనందనుడు ఇట్టనెను, నీవనినట్లు ఓ మహాత్మా, శ్రీకృష్ణుని అనుగ్రహ విశేషమున మీ వంటి మహాత్ముల ఆశీర్ ప్రభావమున భీమార్జునుల బాహుబలాదుల వదలన సమస్త ప్రపంచమును మా అధీనమైనది. అయినను సమస్త జ్ఞాతులను, విప్రులను, బంధుజనుదులను వధించుట వలన మహాగుణవంతుని అభిమన్యుని పోగొట్టుకునినందున, పాంచాలి తనూజ పంచకమును పోగొట్టుకొనినందున మా విజయము ఒక విజయముగా చెప్పుకొనలేకపోతున్నాను. మరియు నా మనస్సు మిక్కిలి బాధించుతున్నది ఒకటి కలదు. ఘనభుజ విక్రమోన్నతుడు కౌరవకోటికి పట్టుగమ్మ అమ్ముని అమ్మనమన తూలబుచ్చిన మహాత్ముడు కర్ణుడు కుంతి తొలుతచూలని ఉదక ప్రధాన సమయమున ఆయమ చేత వింటిని అతనికి ఉదకంబులిచ్చుటకు తామము బంధించుకోవని చెప్పినాను. అందులకు నా మనస్సు నిప్పులలో బడి దొల్లినట్లయినది. ఆ కుంతీ మహాదేవి తాను సూర్యవర ప్రసాదముగా సద్యోగర్భమున కర్ణుని కనిదట. ఆ బిడ్డను నదిలో పారవేసినదట. ఆ బాలుడు ఇతరులకు దొరికెను. ఇతరులు వారిని పెంచి పెద్ద చేసిరి. ఆ బాలుడు క్రమముగా ధాతృరాష్ట్రుల కడ చేరి

పెరిగాను. ఈ విధముగా బ్రాహ్మణ శాపము, పరశురాముని శాపము, కవచకుండముల ఇంద్రుడు హరించుట, కుంతి మీ రక్షణ కోరి యాచించుట, భీష్ముడు అర్ధరథునిగా నిర్ణయించడము, సారథ్యము చేయు శల్యుడు తోలనాడము, కృష్ణుని మాయలు చేరి అర్జునుడు కర్ణును సులభముగా సంహరించుటకు కారణమైనది. ఇంద్రుడు, యముడు, వరుణుడు, ఈశ్వరుడు ఇచ్చిన అస్త్రములు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు ప్రత్యేకముగా నేర్పిన దివ్యబాణ ప్రయోగాదులు చేరి అర్జునుకు తోడైనవి. లేనిచో అతన్ని ఎదిరించి నిలుచుటకు ఎవరికీ సాధ్యము కాదు అని నారదుడు చెప్పిన ధర్మజుడు మిక్కిలి శోకవ్యాకులుడు ఆయను. యుద్ధమున ఉభయపక్షములయందు నశించిన మహావీరును స్మరించుకొని మరింత బాధపడెను. చెంతనున్న అర్జును చూసి ధర్మరాజు ఇట్టనను, మనకు రాజ్యమేలా, ఎందేనీ వెళ్ళి భిక్షాశ్రమ చేయుట, జీవయాత్ర జరుపుకొనుట మంచిది. జ్ఞాతులను వజించితిమి, కులనాశనము చేసితిమి, బంధుమిత్రాదులను సంహరించితిమి, నీచపు జీవనము చేయవలసి వచ్చెను. ధృతరాష్ట్రుడు దుర్యోధనకు హితము బోధం చేయలేక ఇంత అనర్థమునకు కారణమైనది. రాజ్య పరిగ్రహము మిత్ర దోషముగా తోచుతున్నది. అరణ్యములకు వెళ్ళి మునివృత్తిని ఉండదలిచినాను అనిన అందులకు అర్జునుడు చాలా విచారపడెను. మహారాజా, భుజబలమున శత్రు సంహారము చేసితిమి, చివరకు భిక్షాటనమునకు వెళ్ళుతున్నాను అనుతున్నారు. ఓహో, చాలా మంచిది. వ్యర్థముగా రాజులను సంహరించితిమి, రాజ్యపాలన చేయనేరక అడవులకు వెళ్ళినారు అని ప్రజలు మనమును దూషించుడు. రాజులకు సంపతిమి కదా అని పాపభీతి ఉన్నచో అశ్వమేధాది యాగములు చేసి పాప పరిహారము చేసుకోవచ్చును. అడవిలో తాపసవృత్తి కన్నా గృహస్థాశ్రమమే మేలు. ఇతర ఆశ్రమల వాసులు కూడా గృహస్థునే పోషించవలయను. దైవకార్యములు, పితృకార్యములు గృహస్థాశ్రమను ఉన్ననే చేయవీలగును. సత్కర్మాచరణమునకు వీలగును. బ్రాహ్మణ ధర్మము క్షత్రియులు ఆచరింప తగదు. ధర్మ పరిపాలనము క్షత్రియులు తప్పక చేయవలేను. వారి వారి సధర్మాచరణములు తప్పక ఆచరించలాగున క్షత్రియులు చూడదగినది. ధర్మ పరిపాలనము క్షత్రియుని విధి. ధర్మ పరిపాలన లోపించిన క్షత్రియుడు మహాదోషి కాగలడు. ఈ దీనత్వము ముందే కనపరిచినచో యుద్ధము మాని అరణ్యములోనే ఉండేది వారము కదా. ఇంత జనక్షయము, ఇంత శ్రమ ఉండేది కాదు కదా, జనహింస జరిగినది అని విచారపడవలదు. యుద్ధము క్షత్రియ ధర్మము, హింస చేయక జీవించడము ఎవరికీ సాధ్యము కాదు. లోకయాత్రావిధి విధానమననే హింస చేకూర్చునే ఉన్నది. ఒక జంతువు మరొక జంతువును, ఒక కీటకము మరొక కీటకమును చంపుచునే ఉన్నది అని ప్రాణులను మృత్యుదేవుడు కబళించుచునే ఉన్నది. రెప్పపాటు కాలమున ఎన్నయో ప్రాణులు నశించుచునే ఉన్నవి. అయినను ధర్మోద్దేశముతో చేయు హింస హింస కాదు అని వేదశాస్త్ర నిర్ణయము. కాన దోషము లేదు. శత్రువధ క్షత్రియ విధి. అందుకు దుఃఖించరాదు. దుఃఖము మనోదౌర్యమునిచ్చును. మనస్సును చక్కబెట్టుకొనుట ముఖ్యము. రాజు పరాక్రమము చే భూమిని స్వాధీనపరుచుకోవలేను. సంపదలు ఆర్జించి యజ్ఞయాగాదులు ఆచరించవలేను. దేవతలను సంతృప్తిపరచవలేను. మునుపు దిలీపుల నహుష మహాంధాజు మహారాజులు ఎలా ఈ రీతిని ఆచరించిన వారే. నేను కర్తను దాతను అను అహంకారము మానవునికి ఉండకూడదు. అహంకారము లేనివాడే మహాత్యాగి. అడవులలో ఉన్న మాత్రమున త్యాగి కానేరడు. ప్రతిదీ నాది అని అహంకరించువాడు మృత్యువునకు సన్నిహితుడు. ప్రతిదీ భగవంతునిది అను భావముతో మెలగవాడు బ్రహ్మవేత్త. నీతో కూడా మేము అడవులకు వచ్చినచో ప్రజలు నిన్ను మమ్ము మమ్ములను హేళన చేయక మానరు. వెర్రిబాగుల వారు అందరు అడవిలో ఉన్నచో మోక్షము వచ్చున బ్రహ్మార్పణ బుద్ధితో దైవకార్యములు ఆచరించవలయను. ఆలస్యమున క్రోధమున శోకమున తపము తమ నిత్యానుష్ఠాన విధానమును వదలిన మహాపాపులు కాగలరు. గృహస్థ ధర్మమున మెలంగుచు అతిథి దేవపిత్రాదులను సంతృప్తి చేయవలేను. ఈ రీతిని మెలంగు పుణ్యులకు పుణ్యలోకములు అరచేతులోనివి అని బ్రహ్మార్పితముందైన సత్కర్మాచరణములు మహానందము చేయగలవని గృహస్థాశ్రమ ధర్మములు ఆచరణీయములని భీమార్జును నకుల సహదేవులు వివరింపగా ఆ పలుకులు ఆలకించి ధర్మనందులను మిన్నకుండెను. ఆ విషయము చూసి ద్రౌపది ఇట్టనెను, మహారాజా, నా ఎరింగినంత వరకును మీకు సావధానమై విలిపించును. అరణ్యవాస సమయమున నీ తమ్ములు మిక్కిలి బాధసుంటున్నది. ఆ సమయంలో మీరు వారిని ఓదార్చుచు దుష్టులను సంహరించి సుఖసంతోషములతో భోగభాగ్యములతో శత్రు సంహారము చేసి రాజ్యము గైకొని సుఖపడగలము అని వచించిరి. దుష్టశిక్షణము, శిష్టరక్షణము క్షత్రియుని విధి. దీనిచే క్షత్రియునకు ఇహపర సుఖములు రెండూ చేకూరును. ఇప్పుడు ఈ రీతిని విచారము మీకెందుకు కలిగినది అని ద్రౌపది పలుకుచూ మరియు ఇతనెను, నా వలె అవమానం పొందిన స్త్రీలు ఈ లోకమున ఎవరైనా కలరా? నీ ధర్మదృష్టికి లోబడి మేమందరము ఏమియో అనక ఊరక ఉన్నాము. నీవు రాజ్యపాలన చేయుము. పలు విధములైన అశ్వమేధాది యాగములు ఆచరింపుడు.

యుద్ధం వలన కలిగిన పాపాదులను తొలగించుకునుడు అని పలుకుచుండా అర్జునుడు ఇట్లనెను, ఓ మహారాజా, నీవు బృహస్పతి వలెను, శుక్రాచార్యుని వలెను, దండనీతిలో మహామేధావి. కాయలలోనూ పండ్లలోనూ నీళ్లలోనూ సూక్ష్మజీవులు కలవు. మరి వీనిని అడవిలోని మునులు ఉపయోగించుతూనే ఉన్నారు. అందుచే సూక్ష్మజీవులను మునులు సంహరించిన వారు అగుచున్నారు. ఒక ప్రాణికి మరొక ప్రాణి ఆహారముగా ఏర్పడెను. భీమార్జునులు భుజపలాక్రమవంతులు, అస్త్రవిద్యుల్లో సాటిలేని మహావీరులు అని అనుచున్నారు. కానీ వేదరహస్యములు ఎరుంగనేరరు. పరబ్రహ్మస్వరూపమును స్వానుభవం వలనే ఎరుంగదగును. యోగి కాని వానికి బ్రహ్మస్వరూపము గోచరము కాదు అని ధర్మనందుడు అనెను. తపస్సు చేత త్యాగమును, త్యాగము చేత సుఖమును, జ్ఞానము చేత బ్రహ్మమును ఎరుంగవలయును అను ధర్మనందుని చూచి దేవస్థానుడు అని మహర్షి ఇట్టనెను, ఓ మహారాజా, తొలుత రాజ్యపాలనము చేయుము. పితప యజ్ఞయాగాదులు దాన ధర్మాదులు ఆచరింపము. నీవు ధర్మపాలకుడుపై ప్రజలను ధర్మమాచరింపజేయవలయనని సుఖముగా ప్రజలను పాలించుము. దీనిచే పరిశుద్ధులవే ఉత్తమ లోకములను పొందగలవు అనుచుండ వ్యాస భగవానుడు ఇట్టనను, ఓ ధర్మరాజా, క్షత్రియుడు ప్రజాపాలన విధిగా చేయవలయను, దుష్టులను శిక్షించవలయను, శిష్యులను రక్షించవలయను, గృహస్థుడుగా రాజు ఉండవలయను, ఇతర ఆశ్రమముల వారిని గృహస్థుడు పోషించవలయను, రాజు రాజ్యపాలనము చేయుచూ శమధమాదులను సాధించవలయను, జ్ఞానము గల రాజు రాజ్యపాలనము సక్రమంగా చేయగలడు. పూర్వం జనక మహారాజునకు ఒకమారు బంధువుల వియోగం కలిగినది. ఆ దుఃఖమును ఓర్వలేక అడవికి పోదలించెను. ఆ సమయమున అశ్మకుడు అని విప్రోత్తముడు వచ్చెను. వారిని చూసి జనకుడు తన బాధలను ఎరింగించెను. అరణ్యమునకు వెళ్ళవలదు అని వచించెను. అందులక ఆ అశ్మకుడు మరియు ఇట్టనను, ఓ మహారాజా, సుఖదుఖములు మానవులకు వచ్చుచుండును పోవుచుండును. గాలి మేఘములను హరించినట్టు మానవులను ఈ సుఖదుఖములు బాధించుచుండును. జ్ఞానవంతుడు ఈ సుఖదుఖములను దుఃఖములకు చెలించడు. ప్రాప్తవ్యమిది అని భావించును. మనస్సును స్థిరపరచుకొని చెలించక స్థిరమతయే ఉండవలయను. కాలానుసారము సుఖదుఖములు వచ్చుచుండును పోవుచుండును. విలయాలు, జూదము, మద్యపానము, వేట అనునవి సామాన్యులను చెరచుటకు తోడ్పడగలవు. జ్ఞానులు వీనిని దరిజేరనివ్వరు. జనన మరణములు కాలానుసారముగా కలుగుచుండును. వీనికై విచారపడక ధర్మ మార్గమున రాజ్యపాలన చేయవలయను. ఈ రీతిని అశ్మకుడు అని విప్రోత్తముడు జనకను బోధించిన రీతిని నీవు మెలంగము. కౌరవులు నీతి తప్పినవారు. నీతి లేని కౌరవులను, వీరిని అనుసరించిన వారిని నీవు యుద్ధమును సంహరించితివి. కనుక దోషము లేదు. వారు వారి వారి కర్మానుసారము మృతి చెందిరి. ఈ భారత యుద్ధము వారి వారి కర్మలను తీర్చుటకై ఏర్పడినది. దైవప్రేరితమై శాంతుడవై నీవు ధర్మయుద్ధము చేసితివి. విధి నిర్ణయమున ఈ కార్యమును నీవు విచారపడవలదు. నీవు ప్రియమని తోచినతో ప్రాయశ్చిత్తము చేసుకొనవచ్చును. అశ్వమేధయాది యాగములు చేయవచ్చును. అది శ్రేష్టమైన ప్రాయశ్చిత్తము. అందుకై నీవు ప్రయత్నింపు. ఈ రీతిని వ్యాసభగవానులు బోధించుచుండ శ్రీకృష్ణుడు మృదుమధుర అక్షర విన్యాసముగా ఇట్టనెను, ఓ మహాపురుష, మనస్సున ఏల బాధపడవలయను. నీవు చేసిన ధర్మయుద్ధమున నీ వారు ఎల్లరూ మృతి చెందిని, పుణ్యలోకములకు వెళ్ళిరి. వారిని గురించి విచారపడమేలా ఎవరేనీ స్థిరముగా ఇందే ఉండరు కదా. ఎవరేనీ ఏనాడేనీ పోవలసినది. జనులు నిత్యాయుష్లు కారు కదా. షోడశ మహారాజులు కూడా గతించిన వారే. ఇష్టమున్నచో లేకున్నచో కులోచిత కర్మలు ఆచరించి తీరవలయను. బుద్ధిమంతులు వేదభీత యజ్ఞయాగాదులు ఆచరించి తీరవలయను. ఫలితము దైవము అనుగ్రహించును. ఇతరులు ఆచరించు పనులు తాను ఆచరించడము చేయరాదు. కాను ఓ మహారాజా, నీవు రాజ్యపాలనము మాని అడవులకు పో తగదు అని వ్యాసుల వారు అనంటుంటా ధర్మధుడు ఇట్టను, మహాత్మ, కొడుకులు, మనుములు, అన్నలు, తమ్ములు మొదలైన బంధులోకమనంతయును చంపినచుంటి వాడను. అల్లుండ్రు బావులు నశించిరి, మహారాజులు నశించిరి. ఈ విధంగా నేను ఎట్టు రాజ్యము చేయవలయను, ఈ దుఃఖమును నేను ఎట్టు భరించవలయను అని వసించెను. దానికి ధర్మనందన, నీవు చెప్పిన వారెల్లరో రాజ్యమునకు ఆశపడి చచ్చిన వారే. కాలగతిని అనుసరించి యముడు వారిని కాలగతిని కల్పించెను. దీనికి విచారపడవలదు. వారి వారి కర్మగతి ఆ రీతిది. దీనికి నీవు కర్తవు కాదు. అందుకు ధర్మనందనుడు ఇట్టనెను, ఓ మహాత్మ, తాము చెప్పిన మాటలు నాకు ఎంతనో ప్రీతి కలిగించుతున్నవి. ధర్మ మార్గము అవలంబించిన రాజ్యపాలన ఎట్టు చేయదగినది ఆనతీయవలయను అని కోరెను. ధర్మ మార్గ ప్రవర్తనము రాజ్యపాలనాది విధానము పరస్పర విరుద్ధములు. రాజధర్మములు వర్ణాశ్రమ ధర్మములు, ఆపద్ధర్మములు, మోక్షధర్మములు మొదలగు సమస్త ధర్మములు ఎరుగవలయనని ఉన్నది అని ధర్మజుడు కోరగా ప్రక్కనున్న నారదును చూసి వ్యాసుడు ఇట్టనను, ఈ ధర్మరాజు భీష్ముడు వారి కడుకు వెళ్ళి కోరిన ఆ భీష్ముడు వీరికి సమస్త ధర్మములు ఎరింగించగలడు అని వచించిన ధర్మజును చూసి ఇట్టనను,
ఓ ధర్మానందన, నీవు భీష్మని కడకు వెళ్ళి కోరిన

నీతిని అతని ధర్మములు చెప్పగలగనక యాచించుము. భీష్ముడు ఇంద్రాది దేవతలకు కూడా గౌరవనీయుడు, నిర్మలమైన మనస్సు గలవాడు, పరశురాముని మెప్పుబడిసిన వాడు, చవన మార్కండేయ వశిష్టాది మహర్షుల కర సమస్త ధర్మము నేర్చినవాడు, సర్వధర్మ స్వరూపుడు, నీ ఎందు మిక్కిలి అభిమానము గలవాడు. కాను నీవు అతని కడకు వెళ్ళుము, నీకు సమస్త ధర్మములో బోధించును. భీష్ముడు ప్రాణత్యాగము చేయు సమయము ఆసన్నమైనది, నీవు ఆలస్యము చేయక త్వరితగతిని అతని ఆశ్రయింపు అని వ్యాసవచనములు ధర్మజుడు ఇట్టనను. ఓ మునీంద్ర, నేను బహుబంధవత పాతకుడను. కృత్రిమ రీతిని యుద్ధరంగమన అతని చేయ అస్త్రసన్యాసము చేయించిన వారిని, ఇట్టి పాపిని నేను. ఆ మహనీయుని ముఖమెత్తు చూడడము నాకు ధర్మము ఉపదేశించమని ఎట్టు కోరగలను అనుచుండ కృష్ణుడు ఇట్టనెను. ఓ ధర్మనందన, తొలుత ఈ మహర్షులను పంపుము. ఈ మహర్షుల పలుకుల ప్రకారము నీవు పురప్రవేశము చేయుము. అనంతరము మనము భీష్ముల వద్దకు పోగలము. చాతక పక్షులు మేఘముల రాకకు కాచుకొనినట్టు నీ రాకకై నీ తమ్ములు పురప్రజలు కాచుకొని ఉన్నారు. అందరి కోరికలు నీవు నెరవేర్చము అను రీతిని కృష్ణవచనములు, వ్యాసుల వారి బోధనలు, నారద ప్రబోధములు, దేవస్థానం హితవచనములు, సోదరుల హిత పలుకులు, ద్రౌపది దీనాలాపములు, విప్రుల విన్నపములు, ప్రజల ప్రార్థనలు చేరి ధర్మరాజు మనస్సునకు మార్పు కలిగించెను. రాజ్యపాలన చేయి సమ్మతించెను. వ్యాసాది మహర్షులను పాదాభివందనం చేసెను. వ్యాసి ఆశీస్సులు పొందెను, అనుగ్రహాదులను పొందెను. వారిని వీడుకొలిపెను. దేవతలకు భూదేవులకు విశేష పూజలు చేసెను. పరివారము, సోదరులు, ద్రౌపది శేషించిన రాజలోకము వెంటరాగా, నిజ పురోహితుడు ధౌమ్యుడు వారు తదితర మహనీయులు వెంటరాగా కాలోచిత కృత్యములు నెరవేర్చి తెల్లని వస్త్రములు, తెల్లని పుష్పములు, ఆభరణాదులు ధరించి హస్తినాపురికి ప్రయాణమై వెడలెను. 16 గుర్రములు కట్టిన నూతన రథమున యుధిష్ఠిరుడు అధిష్ఠించెను. భీముడు సారథిస్థానమున కూర్చెనను. శ్వేతఛత్రమున అర్జునుడు పట్టుకొనెను. నకుల సహదేవులు వింజామరు వేసుతుండరి. ఈ రీతిని పంచపాండవులు రథముపై నుండ మనోజ్ఞమైన శోభ ఏర్పడినది. ధృతరాష్ట్ర గాంధారులు పల్లకిని ఎక్కి వచ్చిచుండిరి. వైశ్య శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములను పేరుగల 4 గుర్రములు కట్టిన రథముపైన శ్రీకృష్ణుడు సాత్వికతో వెంబడించెను. యోగ్యమైన వాహనమన విదురుడు, అందమైన రథమన యుయుత్సుడు వెంబడించిరి. తగిన రీతిని కుంతీదేవి మొదలైన స్త్రీ సమూహము ప్రయాణమే వెంబడించిరి. మంగళవాద్యమును మృగుచుండెను. రథములు, గుర్రములు, గజములు, పల్లకీలు, ధ్వజములు, గొడుగులు మొదలైన రాజలాంఛనములతో ధర్మరాజు పట్టణమును ప్రయాణమై వచ్చెను. వంద్యమాగతులు స్తుతించుచుండిరి. యోగ్యమైన రాజలాంఛనములతో పట్టణ ప్రవేశము చేరెను. పురజనులు, స్త్రీలు, బాలులు, వృద్ధులు మేడలపై నుంచి పుష్పవృష్టి గురిపించిరి. ఏనుగులు, మగసాలలో ధర్మరాజు రథము దిగెను. వేదవేత్తలు, ధౌమ్యుల వారు, ధృతరాష్ట్రాదులు పెద్దలు ముందు వెళుచుండ ధర్మజుడు రాజమందిర ప్రవేశము చేసెను. గృహదేవతలను పూజించెను, గ్రామదేవతలను పూజించెను. వచ్చిన దేవ వేదవేత్తలను ఆశీస్సును అందుకొనెను. ధన కనక ఉత్సవాహనాదులచే ఆ వేదవేత్తలను సంతృప్తిపరచెను. ఈ సమయమున దుర్యోధన మిత్రుడు చారువాకుడు అని రాక్షసుడు బ్రాహ్మణ వేషధారి అయి ధర్మరాజును చూసి ఇట్టనెను. ఓ రాధా, నీవు చాలా నీచుడవు. బంధువులను, గురువులను సంహరించిన వాడవు. ఇట్టు నీవు రాజ్యపాలనకు సిద్ధపడవచ్చుట చాలా నీచము. నీవు రాజ్యపాలనకు అనర్హుడవు అని దూషించెను. పరిశ్రమలనున్న బ్రాహ్మణులు వీనిని చూచి చాలా విచారపడిరి. ఈ బ్రాహ్మణ వేషధారి ఎవరు అని యోచించిరి. రాక్షసుడు చార్వాకుడని గుర్తించిరి. ఇంతలో కృష్ణుడు ఈ చార్వాకును గురించి ధర్మార్జునుకు ఎరింగించెను. ఈ బ్రాహ్మణులు తమ శక్తిపరులైన బ్రాహ్మణులు తమ యోగశక్తి చే ఆ చార్వాకుణ్ణి దహింపజేసిరి. ధర్మజుడు మిక్కిలి ఆనందించెను. ఆ విప్రులకు సమస్త సంపదలు అనుగ్రహించి ఇచ్చెను. పట్టాభిషేక ముహూర్తము ధౌమ్యుల వారు నిర్ణయించిరి. వస్తు సేకరణమునకు తగిన వారిని నియమించిరి. అందుకు పట్టాభిషేకము దర్శించులాగన సువిశాల ప్రదేశమును నిర్ణయించిరి. వారికి తగిన ఆసనములు వేసిరి. తూర్పుముఖముగా కూర్చునలాగున ధర్మజునకు సింహాసనము నిర్ణయించిరి. ధర్మరాజుకు ఎదురుగా సాత్విక కృష్ణులు ఆసీనులైరి. ధర్మజునకు కుడి ప్రక్కన భీముడు, ఎడమ వైపున అర్జునుడు కూర్చునిది. వెనుక భాగమున నకుల సహదేవులు నిలబడిది. పక్కన కృష్ణుని ప్రక్కన ధృతరాష్ట్రుడు, గాంధారాజులు, సువిశాలైన ధృతరాష్ట్రుని చెంత విదురుడు ఆసీనులైరి. విదురుని ప్రక్కన ధౌమ్యుల వారు కూర్చునిది. ధృతరాష్ట్రుని వెనుక సంజయుడు ఉన్నాడు. వచ్చుచున్న కృపాచారుల వారిని చూచి ధర్మజునకు కృష్ణుడు ఈ విధముగా చెప్పెను. ధౌమ్యుల వారి ప్రక్కన గౌరవనీయమైన ఆసనమున కృపాచారులను ఆశీనింపజేయమును. సమస్త ప్రజలు పట్టాభిషేకం తిలకించుటకు వచ్చి ఉండిరి. ధర్మరాజు తెల్లని వస్త్రములను, అక్షతలను, రత్నములను, ముత్యములను, వెండి బంగారాదులను ధరించి తగినటువంటి వారికి, గొప్పవారికి నమస్కరించెను.
కృష్ణుని యాజ్ఞ మేరకు దౌమ్యుల వారు రత్నమయ పీఠమున

చర్మము పరిచి దానిపై బియ్యము పోసి ఆ బియ్యము పైన బంగారపు తోడు తొడుపుతో రత్నములు అతికించిన దక్షిణావర్తి శంఖమును ఉంచి పూజించెను. ఆ శంఖము చుట్టూ పవిత్రములైనటువంటి

తొలుత అగ్నిముఖమును చేసిరి. సమస్త దేవతలను అవిస్సునందు ఆహ్వానించిరి. పూర్ణాహుతి అనంతరము శ్రీకృష్ణుడు తొలుత రత్నఖచిత శంఖోదకముచే ధర్మరాజునకు భూమిని ధర్మవంతముగా పరిపాలించుము అని ఆశీర్వదించుచు అభిషేకించును. క్రమానుసారము వచ్చిన పెద్దలెల్లరూ ద్రౌపదీ ధర్మజులకు అభిషేకించి ఆశీర్వదించిరి. విద్యావంతులు, గృహవంతులు, తపోవంతులు, మహనీయులు, గొప్పవారు ఆ ధర్మరాజును పలు రీతులు స్తుతించిరి. స్తుతించిన వారిని గాంచి అనంతయు, మీ వంటి పెద్దల తపోమహిమ వలన, మీ యొక్క ఆశీ విశేషముల వలన మాకు ఈ రాజ్యం సంప్రాదించినది అని వాళ్లకు నమస్కరించను. మరియు ధృతరాష్ట్ర మహారాజు మాకు గౌరవనీయుడు. ఇతను మీరెల్లరూ గౌరవ మర్యాదలతో గౌరవింపదగును. ఈ మహారాజును మీరెల్లరూ గౌరవింపవలసినది అని ధర్మనందనుడు పౌరజనులకు ఆనతిచ్చెను. ఆ మహారాజే మన అందరికీ మహారాజు అని వచించెను. ధృతరాష్ట్ర మహారాజు మాకు తండ్రి వంటి వాడు, రాజ్యం ఆయనది, వీరిని మీరు ప్రీతిగా గౌరవించుడు అని సభాజనులను ఉద్దేశించి ధర్మనందనుడు పలికెను. ధృతరాష్ట్రుని అనుమతిపై దుర్యోధన భవనము భీమునికి వసంగెను. దుశ్శాసన గృహము అర్జునకు వసంగెను. దుర్ముఖుని గృహము నకులకు వసంగెను. దుర్ముఖుని నివాసము సహదేవునికి ఇచ్చెను. భీముని యువరాజుగా చేసును. భీమునికి సహాయుడుగా విదురుని నియమించెను. రాజ్య సంరక్షణ భారము అర్జునుపై పెట్టెను. నకుల సహదేవాదులను సైన్యమును విచారించటకు నియమించెను. సహదేవుని తన సంరక్షణగా నియమించెను. సంజయుని ధనాకారాధ్యక్షుని చేసెను. దాన ధర్మములలో తోడ్పడులకు సౌమ్యుల వారిని నియమించుకొనెను. యుత్సునకు రాజ్యపానాదుల్లో తోడ్పడునకు అధికారమిచ్చెను. ఈ రీతిని తగివారిని తగిన అధికారముల్లో నియమించెను. కృష్ణుని, సాత్వికిని తగిన రాజ్యమర్యాదలతో గౌరవించెను. యుద్ధమును మృతి చెందిన ద్రోణ, విరాట, ద్రుపదాది పెద్దలను ప్రత్యేకించి మరలా శ్రాద్ధాది క్రియలు ఆచరించుటకు నియమించెను. యుద్ధమును గతించిన వార్లకు సద్గతులు కలుగుటకై బంగారు, రత్నములు, భూములు మొదలైన షోడశదానములు ఆచరించెను. కలివేందర్లు, సత్రములు పెట్టించెను. తటాకములు, దేవాలయములు, ప్రార్థనా మందిరములు నెలకొల్పెను. గోదాన భూదానాదులు చేయించెను. ఈ రీతిని ప్రాప్త సామ్రాజ్య వైభవమున ధర్మరాజు ప్రజలను, బంధువులను, పెద్దలను, మహనీయులను సంతృప్తిపరిచెను. ఒకనాడు కృష్ణుని కడకు ధర్మరాజు వెళ్ళెను. శ్రీకృష్ణుడు ధ్యాననిష్టలో ఉండెను. ధ్యాననిష్టలో గల కారణము ఏమి అని ధర్మజుడు కృష్ణుని అడిగెను. భీష్ముడు శరతలకపను ఉన్నాడు, నన్ను ధ్యానించుచున్నాడు. అతనికి ప్రీతి కలుగుటకై తాను ఈ విధముగా ఉన్నాను అని కృష్ణుడు ఆనతిచ్చెను. మహాత్మా, నీ అనుగ్రహ విశేషమున మాకు రాజ్యము సంప్రాప్తించినది. మర్యాదతో నిన్ను పిలుచుతున్నామే గాని నీవు సాక్షాత్ భగవంతుడు అని నేను ఎరుగను. నీ శక్తి అనంతము, నిన్ను గుర్తించలేకమున్నాను. నా సోదరులు నాతో కూడా అడవుల్లో మిక్కిలి బాధపడుతుండా విరాటరాజు కొలువులో సేవకులుగా ఉండినప్పుడు నీవు మాకు ఎంతో సహాయం చేసినవారు. యుద్ధరంగమున పలు బాధలకు లోనైనప్పుడు నీవు మాకు సహాయుడువైనావు. నా కొరకై వారంతయును శ్రమపడినారు. నీ అనుగ్రహం సంపాదించినాము. రాజ్యమును సప్తాంగములతో కూడా సుఖముగా పొందుతున్నాము. ధృతరాష్ట్ర గాంధారి విదురులను నిత్యము సందర్శించి వారి అనుమతిపై ఈ రాజ్య పరిపాలన చేయుచున్నాను. కృపాచారిని, సంజయుని, యుయుత్సుని మంత్రులుగా నియమించితని ధౌమ్యుల వారికి సకల సంపదలు అందించుతున్నాను. వారి అనుమతిని దేవపితృ పూజ్యులు చేయుచున్నాను. సమస్త ప్రజలకు సుఖ సంతోషములు కలుగు రీతిని రాజ్యపాలన జరుగుతున్నది అని నివేదించెను. ఆ ధర్మజుని చూచి కృష్ణుడు ఇట్టనెను. శరతల్పగతుడైన భీష్ముడు నన్ను ధ్యానించుచున్నాడు. భీష్ముడు ప్రాణత్యాగము చేయు కాలం ఆసన్నమైనది. ఆయన వెళ్ళిన పిదప నీకు ధర్మములు బోధించువారు ఉండరు. కాన నీవు త్వరగా భీష్ముని కడకు వెళ్ళి ధర్మములు తెలుసుకోనవలసినది అని వచించెను. కృష్ణుని బోధనను ధర్మరాజుడు ఆలకించి ఇట్టనెను. భీష్ముడు వశిష్ఠ మహర్షి శిష్యుడు. భూత భవిష్యద్వర్తమానమును ఎరింగిన ఋషికల్పుడు. సమస్త విద్యలు సర్వధర్మములు ఎరింగిన సర్వజ్ఞమూర్తి. ఉత్తరాయణం వచ్చినతో బ్రహ్మైక్యము పొందగలడు. కనుక భీష్మ దర్శనమునకు త్వరగా వెళ్ళవలేను అని ధర్మనందుడు అంగీకరించెను, ప్రబోధించెను. ధర్మరాజు సోదర పరివాదాలతో శ్రీకృష్ణుని తోడను భీష్ముని వారి వద్దకి వెళ్ళిరి. వ్యాస, నారద, దేవల, దేవస్థాన, వాత్స్య, దౌరాత్ర ప్రభులైన సమస్త మునీశ్వరులు భీష్ముని పరివేష్టించి ఉండిరి. భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుచుండెను. సహస్రశీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రపాదుడు, సర్వాంతర్యామి, సర్వాత్మకుడు, ఆత్మేశ్వరుడు అని పలు రీతులు స్తుతించుచుండెను. శ్రీకృష్ణాయ నమః అని మదిలో నిరంతరము స్మరించుచుండెను. ధర్మజుడు భీష్ముని వద్దకు వచ్చుచుండ మార్గమధ్యమున పరశురాముల వారి చరిత్రము సందర్భానుసారమున కృష్ణుని వివరించెను. ఈ రీతిని కృష్ణుని సహాయమున ధర్మరాజాదులు ఓఘవతీ నదీ తీరమున శరతల్పగతుడై ఉన్న భీష్ముని వద్దకు చేరి
దూరమునే రథములు దిగి భీష్మునకు నమస్కరించిరి. కృష్ణుడు ద్విభీష్ముని చెంతకు చేరి పలుకుచుండెను, దేవతలకైనా ధర్మబోధ చేయ సమర్థుడు నీవు, మరియును రాజటే ధర్మ

నాగహీనుడటే రాజత సుందరమూర్తి అట్టే విభ్రాజత సంపన్న సంపదున్నతి విభూచిత వర్తనుడట్టే కామినీరాజు మనోజ్ఞ భంగి చతురత్వభనుండటే బ్రహ్మచర్య దీక్షాజత మన్మధుండటే జన్మములిట్టివి ఎందుగలుగునే అని పలు రీతిలో ప్రస్తుతించెను. ధర్మరాజును చూపి ఇట్టనెను, ఈ ధర్మరాజునకు సమస్త ధర్మములు నీవు బోధించవలేను అనుచుండ భీష్ముడు ఇట్టనెను, బాణముల దెబ్బలకు బాధపడుతున్నాను, నాకన్నా నీవు సమర్థుడవు, బోధింపు సర్వసమర్థుడవు అనిన కృష్ణుడు ఇట్టనను, సమస్త ధర్మంలో బోధించు శక్తి నీకు కలిగించును, దివ్య దృష్టి సమస్త ప్రాణంలో గుర్తించు సామర్థ్యము నీకు అనుగ్రహించును, ఈ ప్రపంచము ఉన్నంత వరకు నీ కీర్తి ప్రతిష్టలు లోకమున స్థిరస్థాయిగా ఉండగోరి నిన్ను ఈ రీతిని నియమించుచున్నాను అని అనుచుండ భీష్ముడు ఇట్టనను, ధర్మరాజు ప్రశ్నించడము భీష్ముడు సమాధానం ఇచ్చునట్లు అనుగ్రహించినట్లు ఏర్పరచెను. భీష్ముని ధర్మ ప్రబోధములు వేద ప్రమాణములై లోకమున వ్యాప్తి వహించినట్లు కృష్ణుడు అనుగ్రహించెను. ధర్మజుడు భీష్ముని సన్నిధికి వెళ్ళి ప్రశ్నించు భయపడుచుండెను, బంధువత పాతకము తన యందు ఉన్నదని విచారపడుచుండెను. ఈ విషయము భీష్మునికి కృష్ణుడు ఇట్టని ఎరింగించెను. అందుకు భీష్ముడు ఇట్టనెను, క్షత్రియుడు బంధువు గురుపిత్రాది మహనీయులను చంపుట ధర్మమే, దోషము లేదు అని ధర్మజుని ఆనతించెను. ధర్మజుడు ప్రశ్నించవచ్చును, వెంటనే ధర్మరాజు భీష్మునికి పాదాభివందనం చేసెను. తొలుత కృష్ణుడు భీష్ముని సమీపించి ఆకలి దప్పులు శరీర బడలికలు లేవు కదా అని ప్రశ్నించెను. సుఖముగా ఉన్నాను, నీ అనుగ్రహం వలన నాకు ఏ బాధలు లేవు అని భీష్ముడు నివేదించెను. దేవా, నీ అనుగ్రహ విశేషముచే నా శరీరపు బడలికలు తీరినవి, ఆకలి దప్పులు లేవు, ఇంద్రియములు నా స్వాధీనంలోనే కలవు, సమస్త దేవేద విద్యా విజ్ఞానము పరతత్వము పరిస్ఫుట బోధకయుక్తమై ఉన్నది, సమస్త విజ్ఞానము స్ఫురించుచున్నది అని వివరించెను. నీవేళ వీరికి ధర్మబోధ చేయలేవు అని అడుగ, నీ కీర్తి లోకవ్యాప్తము కావలేను అనేది కోరికతో నిన్నే నియమించుచున్నాను అని కృష్ణుడైనను. ఓ ధర్మరాజును చూసి భీష్ముడు ఇట్టను, ఓ యుధిష్ఠిరుడా, సదా పురుష ప్రయత్నము చేయుము, పురుష ప్రయత్నము లేనిదే రాజులకు దైవము ఫలము సిద్ధింపజేయడు, దైవము పురుషకారము రెండూ ఉండవలేను, అందులో మానవ ప్రయత్నం అధికముగా ఉండవలేను, దైవము ఫలరూపమున నిశ్చయింపబడుచుండును, ఆరంభించిన పని ఫలించనుచో విచారపడరాడు, మరలా ఆ కార్యమునే ఉనర్చి ఫలము పొందవలేను, ఇది రాజులకు ముఖ్య ధర్మము, విద్య తపస్సు విపులమైన సంపద ఇవన్నీను పురుష ప్రయత్న సాధ్యములు, జ్ఞానహీనుడు పెక్కు జన్మములు ఎత్తవలసి వచ్చును, యాజ్ఞవల్కుల వారు ఆదిత్యని ఉపాసించెను, ఆదిత్యని వరము వలన సరస్వతి అనుగ్రహమును పొందెను, యాజ్ఞవల్కుల వలన జనక మహారాజు మహాజ్ఞాని అయ్యేను, పూర్వము మరీచి అత్రి అంగిరస పులస్య పులహ క్రతు వశిష్ఠులు అను ఈ ఏడుగురు చిత్రసుకుండు అనబడుదును, వీరితో చేరి స్వాయంభువు ఎనిమిదవ వాడగును, వీరిలో నారాయణుని అనుగ్రహమున సరస్వతీదేవి ప్రవేశించినది, దీనిచే వారు సమస్త ధర్మములు ఎరుగ సమర్థులైరి, సమస్త ధర్మశాస్త్రకర్తలు అయిరి, వీరి ధర్మగ్రంథములు పరమ ప్రమాణములుగా నారాయణుడు అనుగ్రహించెను, విష్ణువు సమస్త ప్రాణులకు ఆత్మ, ఎవడు విష్ణువును ద్వేషించునో వాడు తనను తాను ద్వేషించిన వాడు కాగలడు, ఇట్టివారు ఉభయలోక భ్రష్టులు కాగలరు, విద్వన్మనోజవిధాయ నిర్మల వచో విస్ఫూర్తి విద్యావంతుడు కృష్ణద్వైపాయనుడు బహువిధ ధర్మములు లోకహితముగా చెప్పి ఉన్నాడు. ఆపాంతరతముడు అను మహర్షి నారాయణ పుత్రుడు, వేదవ్యాసుడుగా ఒప్పారినవాడు, వేద విభాగకర్త అయ్యను, సాంఖ్యమునకు కపిల మహర్షి, యోగమునకు హిరణ్య గర్భుడు, పాశుపతమునకు శివుడు, పాంచరాత్రమునకు విష్ణువు కర్తలు, ఈ రీతిని ఆపాంతరతముడు నారాయణు అంశమున దృఢావధానుడై వేద విభాగమును వ్యాసమరణించి వేదవ్యాసుడు అయ్యను, ఈ ఆపాంతరతముడు మరొక జన్మమున వశిష్ఠుడు మనుముడు పరాశరుని వలన గంధవతికి సద్యోగర్భమున జన్మించి వేదవ్యాసుడుగా వ్యాప్తి వహించెను. ఈ నారాయణీయము అను ఆఖ్యానమును వినినా చదివినా సంపదలు ఆరోగ్యము ఆయుస్సు వృద్ధి కాగలవు.

మీరింతవరకు వ్యాసపీఠం కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వం మొదటి భాగం విన్నారు. ఆకాశవాణి తిరుపతి.

శక్తి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. ఇప్పుడు ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. ఈనాటి ఆపాత మధురాలు పాత సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా అమెరికా అమ్మాయి చిత్రం నుండి ఒక పాట వింటారు. పాడినవారు జి ఆనంద్, సంగీతం జికె వెంకటేష్, సాహిత్యం మైలవరపు గోపి.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాతి పాట అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఆపాత మధురాలు పాత సినిమా పాటల్లో. ఇప్పుడు మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల పి లీల పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు ఘంటసాల, సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. ఆపాత మధురాలు పాత సినిమా పాటల్లో

మీరింతవరకు ఆపాత మధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 11:11 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 గంటలకు మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.